శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 45 సెకండ్లు. శ్రోతలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు, అలాగే మీ అందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
6: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు భక్తి రంజని.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీస్తుతి విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధ కార్యక్రమంలో మహమ్మద్ సాదిక్ మొయినుద్దీన్ గారు తెలియజేసిన హితోక్తులు.
1: అవుజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. లా యస్తవి అస్హాబున్ నారి వా అస్హాబుల్ జన్నతి, అస్హాబుల్ జన్నతి హుముల్ ఫాయిజూన్. దివ్య ఖురాన్ సూరె హషర్లోని ఈ ఆయత్లో నరకానికి పోయేవారు, స్వర్గానికి పోయేవారు ఎన్నటికీ ఒకటి కాలేరు. అసలు స్వర్గానికి పోయేవారే కృతార్థులు అని అల్లాహుతాలా విశదీకరించాడు. పరలోకానికి సంబంధించిన ప్రతి విషయాన్ని విశ్వసించడం ఒక విశ్వాసికి తప్పనిసరి. వీటిని విశ్వసించకుండా ఏ వ్యక్తి మోమిన్ ముస్లిం విశ్వాసి కాలేడు. వాటిలో స్వర్గనరకాలు ఉన్నాయి. ఈ రెండు నివాసాలు మానవుల చివరి మరియు శాశ్వత నివాసాలు. పవిత్ర ఖురాన్లో స్వర్గం, దాని అనుగ్రహాలు, నరకం, దాని యాతనలకు సంబంధించిన ప్రస్తావన అనేక చోట్ల వచ్చింది. అదేవిధంగా మహాప్రవక్త ప్రవచనాల్లో కూడా స్వర్గనరకాలకు సంబంధించి అనేక విషయాలు విశదీకరించబడ్డాయి. అయినప్పటికీ ఖురాను హదీసుల్లో స్వర్గనరకాలకు సంబంధించి చెప్పబడిన పూర్తి సమాచారం, వాటి అసలు వాస్తవికత, వాటికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం అక్కడికి వెళ్లి కళ్లారా చూసిన తరువాత మాత్రమే తెలుస్తుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సకల భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గసీమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేదేముంది? స్వర్గం స్వర్గమే. మనసులు దోచుకునే దట్టమైన పూదోటలు, విభిన్న రుచులతో నిండిన ఫలాలతో వంగిన వృక్షాలు, ఎన్నో రకాల సెలయేళ్లు, సిగ్గులొలికే చూపులు గల సుకన్యలు, శీలవతులు, సౌందర్యవంతులు అయిన భార్యలు, బంగారు జలతారుతో అల్లిన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని ఎదురెదురుగా కూర్చునే ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. వజ్రాల కిరీటాలు, బంగారు కంకణాలు తొడగబడతాయి. అక్కడే శాశ్వతంగా ఉండడం జరుగుతుంది. ఇక నరకం. నరకయాతన భరించరానిది. అక్కడ వడగాలి, సలసల కాగే నీరు, నల్లలి పొగల నీడ, జహూం చెట్టు ఆహారం, త్రాగటానికి చీము, నెత్తురు, పెద్ద పెద్ద అగ్నిగుండాలు, దృఢ సంకెళ్ళు, కంఠపాసాలు, తేళ్లు, జర్రులు, మహాసర్పాలు, ఎన్నో రకాల శిక్షలతో కూడిన ఆ నరకయాతన వర్ణించ నలవి కానిది. నిజానికి ఖురాన్ హదీసుల్లో

0: గగనరకాల గురించి ప్రస్తావించబడిన అసలు విషయాలు, లక్ష్యాలు, అక్కడి నైసర్గిక స్వరూపాన్ని, అక్కడి వాతావరణ పరిస్థితుల దృశ్యాలను ప్రజల హృదయాలపై ముద్రించడం కానే కాదు. హురాన్ హదీసుల్లో స్వర్గనరకాలను గురించి ప్రస్తావించబడిన అసలు ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు నరకం, దాని శిక్షలు, యాతనల గురించి భయపెట్టి ప్రజల్ని నరకానికి గోనిపోయే చెడు కార్యాల నుండి నిరోధించడం. అలాగే స్వర్గం, అందులోని వరాలు, అనుగ్రహాలు, భోగభాగ్యాల పట్ల ఆసక్తిని పెంచి తద్వారా ప్రజలు స్వర్గానికి గోనిపోయే సత్కార్యాలు ఆచరిస్తూ మంచి పనులు చేస్తూ ఆ వరాలకు అర్హులు కావాలన్నదే అసలు లక్ష్యం. మొదట్లో దివ్య ఖురాన్ వాక్యంలో నరకానికి పోయేవారు, స్వర్గానికి పోయేవారు ఒకటి కాదు, స్వర్గానికి పోయేవారే కృతార్థులు అని చెప్పబడింది. కృతార్థత, సాఫల్యమనే ఫలితాలు అక్కడ పరలోకంలో ఇవ్వబడతాయి. అంటే దానికి సంబంధించిన కృషి, ఆచరణ ఇహలోకంలో జరగాలి. మరి ఇహలోకంలో ప్రజల ఆచరణ ఎలా ఉండాలి అనే విషయానికొస్తే, సృష్టికర్త అల్లాహ్ ఆది మానవులైన ఆదం హవ్వాలను భూలోకానికి పంపుతూ, మీరు కొంతకాలం భూమిపై నివసించండి, మీ జీవన వ్యవహార శైలి తెలుపడానికి ప్రవక్తలను, గ్రంథాలను పంపడం జరుగుతుంది. నా ఆదేశాల ప్రకారం ప్రవక్తలను అనుసరిస్తూ రుజుమార్గంపై నడిచిన వారికి సాఫల్య భాగ్యం లభిస్తుంది. నా ఆదేశాలను తిరస్కరించి ప్రవక్తలను కాదని మనోకాంక్షల దాస్యాన్ని చేసిన వారు నరకాగ్ని పాలవుతారు, వారు అందులో శాశ్వతంగా ఉండవలసి ఉంటుంది అని హెచ్చరించి పంపడం జరిగింది. కాబట్టి శాశ్వత స్వర్గ సుఖాలు పొందాలని ఆశించే వారందరూ అల్లాహ్ ఆదేశాలను దివ్య ఖురాన్ నుండి గ్రహించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణను అర్థం చేసుకుని విధులను నిర్వర్తించి నిషేధితాల జోలికి పోకుండా ఇహలోకంలో ఆచరిస్తే స్వర్గసుఖాలు పొందగలుగుతారు.
1: శ్రోతలు ఇంతవరకు మహమ్మద్ సాదిక్ మైనుద్దీన్ గారిచే సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6:55
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. వార్తల వివరాలు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరిమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు.

0: రెండవ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లాక్ వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్చువల్ గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండు భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఇ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మాంతా వచ్చిన మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ

0: అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్బాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు.

0: ప్రసార వివరాలు వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: నూట 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వింటారు. ఈనాటి ప్రసార వివరాల్లో ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఐ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తెలియజేసే సూచనలు ప్రసారమవుతాయి. అనంతరం ఇదే కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీబంధం, అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధం ఈనాటి ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటూ కొన్ని పాటలు కూడా విందాం. ఇక 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో చేనేత ఇది నీ చిరునామా శ్రీమతి కళా గోపాల్ గారి ప్రసంగం వింటారు. ఇక ఎప్పట్లాగే 9:00 హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో మీకు నచ్చిన పాటలు వినవచ్చు వాట్సాప్ సందేశం ద్వారా.

0: వాట్సాప్ చేయాల్సిన మా నెంబర్ 8462245066. ఇక 10 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు 12 గంటల వరకు కొనసాగుతాయి. 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 3:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5 గంటలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 జానపద సంగీత కార్యక్రమం వింటారు. 5:45 ప్రసారమవుతుంది సినీ రంజని. ఇక హిందీలో వార్తలు వింటారు 6 గంటలకు. ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి 6:05. అలాగే 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 తిరిగి ప్రసారమవుతుంది సినీ రంజని. ఇక 7 గంటలకు ప్రసార వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ రిలే అవుతుంది. రాత్రి 8:00 అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన మరిన్ని సినీ గీతాలు వింటారు. ఇక 8:30 లలిత సంగీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. 10 గంటలకు వింటారు మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి ఎఫ్ఎం ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోస్ల సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన పెడతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 70% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 9111230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా

0: నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్ లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయాన్ని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్ లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్ తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. యాష్విల్ లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీలు అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్ కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపు కా విచార్ థా కి స్వాధీనత తబ్ తక్ అధూరి రహేగీ జబ్ తక్ హమారీ భాషా, హమారీ సంస్కృతి, హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో, అప్నా న హో. హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై తో స్వతంత్రతా కా కోయి మత్లబ్ హీ నహీ ఔర్ మన్ మే స్వరాజ్ కి యే పరికల్పనా కో అనేకా అనేక ప్రయోగో సే జమీన్ పర్ ఉతార్నే కా కామ్ కియా.
0: మన సంస్కృతికి, మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడంపై అహ్మదాబాద్ లోని సర్క్యూట్ హౌస్ లో ఆయన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది.

0: అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మనులు తమ సోదరుల పుట్టుకూరంలో ఉన్న రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్కచెల్లెళ్ళను రక్షిస్తామని వేసి మహమ్మతం అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 57 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో ఛడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్ లోని అమ్స్టర్డామ్ లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్ లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్ లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్ లో మన దేశానికి చెందిన వీర్ చోట్లానిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సెందల్ కుమార్ ఫైనల్ కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్ కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాని, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సుందల్ కుమార్ విజయాలు సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15 దాటి 20 సెకండ్లు.

ప్రభాత లహరి. ప్రభాత సమయాన విభిన్న కార్యక్రమాలను అందించే కార్యక్రమం మన ప్రభాత లహరి. ప్రభాత లహరి కార్యక్రమం ప్రతిరోజు ఆరోగ్యం, విజ్ఞానం, వినోదాలను మీకు అందిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ముందుగా విందాం ప్రబోధ గీతం. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు ఎఫ్ఎం శ్రోతలకు సలహాలు తెలియజేస్తారు. అనంతరం ఇదే కార్యక్రమంలో రాఖీబంధం, అన్నా చెల్లెళ్ల అనుబంధం ఈనాటి ప్రత్యేకత గురించి కొన్ని మాటలు, కొన్ని పాటలు కూడా విందాం. ప్రభాత లహరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఓ మంచి మాట. కాలం మారినా చెరిగిపోని మమకారం, అన్నా చెల్లెళ్ల అనుబంధం. ఎఫ్ఎం శ్రోతలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈ ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత లహరి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడువల తామరా
5: సై బాల్,
4: గొర్రెద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
2: ప్రభాత లహరి కార్యక్రమానికి పునఃస్వాగతం. ప్రభాతలహరి కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట నోము చిత్రం కోసం పి సుశీల పాడింది.

0: పాట విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు ఎఫ్ఎం శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ ఉదయం 7:30 ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో కలిల్వాడి నిజామాబాద్.
1: ఫోన్ 08462253344. డాక్టర్.

0: బలదం జాదవ్.
1: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
1: డాక్టర్ బలరామ్ జాదవ్,
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: దరమాండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, దసరా, దీపావళి పండుగలకు
0: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: దరమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-450-66. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి, నిజామాబాద్.
3: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావ్?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30 దాటి 45 సెకండ్లు. ఇప్పుడు వినండి డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు FM శ్రోతలకు అందించే సలహాలు, సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
0: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462-223-111. ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మనం ఈ కంటి సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. మనకి మంచి అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు, క్యాట్రాక్ట్ అండ్ రెటినా సర్జన్, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డాక్టర్ నవీన్ నూకల గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
9: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, నిన్న మా ఫ్రెండ్ కలిసి ఏమన్నారంటే, అరే మా అమ్మకు కంటిలో రక్తం వచ్చేసింది, నేను ఏ డాక్టర్ని కలవాలి అని అన్నాడు. నేను మీ పేరు చెప్పాను. అయితే అసలు ఈ కంటిలో రక్తం వచ్చిందంటే నేను ముందు ఆశ్చర్యపోయాను. కంటిలో రక్తం రావడం ఏంది, అసలు ఎందుకు వస్తుంది, అసలు దీన్ని మీ పరిభాషలో ఏమంటారు, ఇది నిజమేనా?
9: ఎస్, నిజమే అండి. కంటిలో రక్తం రావడం అంటే కంటి లోపల మన కంటి గుడ్డు ఉంటుంది కదా, కంటి లోపల మనకు లెన్స్ కి రెటినాకి మధ్యలో ఆ స్పేస్ ఉంది కదా, దాన్ని విట్రియస్ స్పేస్ అంటాం అనమాట. అందులో విట్రియస్ హ్యూమర్ అనే జెల్ ఉంటుంది నార్మల్ గా. అయితే ఆ జెల్ నార్మల్ గా ఉంటే క్లియర్ గా ఉంటుంది, మనకు విజన్ బాగా నార్మల్ గా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ కంటి లోపల విట్రియస్ హ్యూమర్ లో ఈ విట్రియస్ జెల్ లో బ్లీడింగ్ అవుతుందో దాన్ని విట్రియస్ హెమరేజ్ అంటాం మనం. ఆ విట్రియస్ హెమరేజ్ ని సింపుల్ గా మనం అర్థమయ్యే భాషలో కంటిలో రక్తం వచ్చింది అని చెప్తాం.
0: అంటే ఇది రావడానికి చాలా అవకాశం
9: ఉంది, ఉంది అవకాశాలు ఉన్నాయి.
0: సో డాక్టర్ గారు, మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, దీన్ని ఎట్లా గుర్తించవచ్చు మనం?
9: సో కంటి లోపల విట్రియస్ లో హెమరేజ్ అంటే కంటి లోపల రక్తం రావడం వల్ల ఏమవుతుంది?

0: ఏదైతే ఉందో
1: ఎస్
0: ఈ జెల్ లాంటి పదార్థం
1: ఎస్
0: దీంట్లో ఈ సమస్య ఉద్భవిస్తుంది.
1: విట్రియస్ జెల్ అనేది క్లియర్ గా ఉన్నప్పుడే విజన్ క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విట్రియస్ జెల్, ఇప్పుడు జెల్ అంటే మనకు ఎలా ఉంటుంది, లిక్విడ్ కాదు కంప్లీట్ సాలిడ్ కాదు, మధ్యలో ఉంటుంది, సెమీ సాలిడ్ లాగా ఉంటుంది జెల్ అంటే మనకు, ఆ స్టేజ్ లో ఉంటుంది ఇది. అయితే చాలా మందికి ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే ఈ సాలిడ్ జెల్ అన్నది స్లోగా లిక్విడ్ లాగా మారుతుంది మధ్య మధ్యలో, అంటే సాలిడ్ మొత్తం ఉంటుంది మధ్య మధ్యలో లిక్విడ్ పాకెట్స్ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల ఏమవుతుందంటే అది కొంచెం ఆ లిక్విడ్ అయింది ఇట్లా మూవ్ అవుతా ఉంటుంది, దానివల్ల పేషెంట్ కి ఫ్లోటర్స్ కనిపిస్తాయి. ఫ్లోటర్స్ అంటే మనం ఇంతకు ముందు టాపిక్ లో చెప్పినట్టుగా చిన్న చిన్నగా ఈగల్లాగా దోమల్లాగా ఏదో లైన్ ఒకటి ఉంది ఇట్లా కదులుతున్నట్టుగా ఉంటుంది, అది మనం ఫిక్స్ చేసి చూద్దాం ఫోకస్ చేసి అంటే అది ఇలా వెళ్ళిపోతుంది, దాన్ని విట్రియస్ ఫ్లోటర్స్ అంటాం. ఇవి ఏజ్ వల్ల వచ్చే విట్రియస్ ఫ్లోటర్. సో ఇవి ఎందుకంటే విట్రియస్ జెల్ లో చేంజ్ వచ్చి ఏజ్ వల్ల వస్తుంది కాబట్టి దీని వల్ల ప్రమాదం ఏమి ఉండదు మనం. బట్ ఎప్పుడైతే ఇలా కాకుండా కొంతమందికి ఏంటంటే సడన్ గా విట్రియస్ ఫ్లోటర్స్ వస్తాయి, అంటే ఇప్పుడు మార్నింగ్ నైట్ అంత బాగానే ఉంటాడు, నైట్ పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, మార్నింగ్ సడన్ గా లేచి చూసేసరికి కంటి ముందు అన్ని ఏదో బ్లాక్ బ్లాక్ గా కొంచెం ఇట్లా బూజులాగా ఏదో చీమలు బారినట్టు కదులుతా ఉన్నట్టు బ్లాక్ షాడోస్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ బ్లాక్ షాడోస్ ఎట్లా అంటే కంటి లోపల ఏదైనా ఆ విట్రియస్ హెమరేజ్ బ్లీడింగ్ రావడం వల్ల అట్లా వస్తుంటుంది అన్నమాట. ఆ లైట్ ఆ విట్రియస్ ద్వారానే వెళ్ళాలి. ఎప్పుడైతే బ్లీడింగ్ ఉందో అడ్డంగా మనకు దాని షాడో కనిపిస్తుంది. అయితే షాడోస్ ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ కొంచెమే విట్రియస్ హెమరేజ్ వచ్చింది అనుకోండి, కొంచెమే అయింది, అప్పుడు పేషెంట్ కి విజన్ కనిపిస్తుంది ప్లస్ ఈ ఫ్లోటర్స్ కనిపిస్తాయి. ఫ్లోటర్స్ అంతా బ్లాక్ బ్లాక్ గా చారల్లాగా గీతలు అవి కదులుతున్నట్టుగా ఇట్లా ఇట్లా క్లియర్ గా తెలుస్తుంది. పేషెంట్ కొంతమంది డ్రా చేసుకుని కూడా తీసుకొస్తారు మన దగ్గరకి, పేషెంట్ చూడగానే ఇది ఏముండొచ్చు అని అర్థమైపోతుంది మనకు. సో అట్లా అనమాట. ఎప్పుడైతే ఈ విట్రియస్ కొంచెమే అయినప్పుడు చూపు ఉంటుంది, ఫ్లోటర్స్ ఉంటాయి. ఒకవేళ డెన్స్ విట్రియస్ హెమరేజ్ ఉంది అనుకోండి కంప్లీట్ గా, అప్పుడు కంప్లీట్ విజన్ పోతుంది, వాళ్ళకి కంటి ముందు లైట్ వేసినా కూడా కనుక్కోలేనంత తీవ్రత ఉంటుంది. నార్మల్ గా చదవడం మొదలు పెట్టండి, మనం కంటి ముందు ఇట్లా వేలు పెట్టి చదివించినా కూడా కనబడదు డెన్స్ విట్రియస్ హెమరేజ్ అయినప్పుడు. సో అప్పుడు కంప్లీట్ విజన్ అనేది పోతుంది. సో వాళ్ళు ఇమీడియట్ గా సడన్ విజన్ లాస్ కావడం వల్ల ఇమీడియట్ గా వచ్చి చూపించుకోవడం జరుగుతుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: ఇప్పుడు ఇది జనరల్ గా ఎందుకు వస్తుంది మరి, అట్లాగే దీని వయసుతో సంబంధం ఏమైనా ఉందా, ఇంకా దీనికి రాకుండా ఏమైనా జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు?
1: ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు ముందు కంటి అనాటమీ తెలవాలి. అనాటమీ అంటే కంటి నిర్మాణం ఎలా ఉందన్నది. కంటి లోపల మన రెటినా ఉంది కదా, రెటినాలో బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు బ్లడ్ రావాలంటే బ్లడ్ వెజిల్ నుంచే రావాలి కదా. సో మనకు లెన్స్ వెనకాల బ్లడ్ వచ్చే ఆప్షన్ ఏముంది అంటే రెటినా. సో రెటినాలో ఏదైనా పెథాలజీ అంటే రెటినాలో ఏదైనా అబ్నార్మాలిటీ సివియర్ లెవెల్కి వెళ్ళినప్పుడు, ఇది రెగ్యులర్ గా మనం చెప్పుకునే టాపిక్స్ అన్నింటిలో కూడా అప్లికేబుల్ అవుతుంది. డయాబెటిక్ రెటినోపతి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డేంజరస్ డిసీజ్. అందులో ఏమవుతుందంటే మనం డయాబెటిక్ రెటినోపతిని ఎర్లీ స్టేజ్ లో కనుక్కోలేము, అంటే పేషెంట్ మన దగ్గరికి రాలేదనుకోండి మనం కనుక్కోలేము. వాళ్ళకి విజన్ బాగానే ఉంటుంది కాబట్టి ఎర్లీ స్టేజెస్ లో వాళ్ళు రెగ్యులర్ గా రాకుండా చెకప్ చేసుకోకపోతే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా ఉంటుంది. ప్రొలిఫరేటివ్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు కంటిలో రెటినాలో కొత్త రక్తనాళాలన్నీ పుట్టుకొస్తాయి. ఈ కొత్త రక్తనాళాలు ఏం చేస్తాయి అంటే మనకు నార్మల్ గా మనకు భయపడుతూ ఉన్న రక్తనాళాలన్నీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మన రక్తనాళం అడ్డుకోత చూస్తే మూడు లేయర్స్ ఉంటాయి నార్మల్ గా. అయితే ఈ కొత్త రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటిలో రెండే ఉంటాయి, మధ్యలో ఒక మజిల్ కోట్ ఉంటుంది. మజిల్ అంటే స్ట్రాంగ్ కోట్, అది ఉండదు అనమాట లేయర్. ఎందుకంటే అబ్నార్మల్ గా అప్పటికప్పుడు పుడుతున్నాయి కాబట్టి ఆ స్ట్రాంగ్ లేయర్ అనేది ఉండదు వీటిలో. అయితే వీటి వల్ల ఆ స్ట్రాంగ్ లేయర్ ఉండకపోవడం వల్ల ఇవి ఈజీగా రప్చర్ అయిపోతాయి. త్రీ లేయర్స్ ఉన్నది కాబట్టి పైపు త్రీ కోట్స్ ఉంటే అది బ్లాస్ట్ కావడం కొంచెం కష్టం. అదే సింపుల్ గా రెండే ఉన్నాయి, స్ట్రాంగెస్ట్ లేయర్ లేనప్పుడు అది ఈజీగా బ్లాస్ట్ అవుతుంది. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. ఈ కొత్త రక్తనాళాలు ఏవైతే పుట్టినాయి ఉంటాయో అవన్నీ బ్లాస్ట్ అవుతాయి, పగిలిపోతాయి అక్కడ, రప్చర్ అయితే. ఆ రప్చర్ కావడం వల్ల అక్కడ నుంచి బ్లడ్ లీక్ అవుతా ఉంటుంది. సో రెటినా ముందుంది విట్రియస్ క్యావిటీ కదా మొత్తం. సో అందులోకి మెల్లిగా విట్రియస్ లోకి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వచ్చి కంప్లీట్ గా విట్రియస్ క్యావిటీ మొత్తం ఫిల్ అయిపోతుంది బ్లడ్ తోని, అది విట్రియస్ హెమరేజ్. ఇది ఒక రీజన్ డయాబెటిక్ రెటినోపతి. ఇట్లా ఈ కొత్త రక్తనాళాలు ఎక్కడెక్కడైతే పుడతాయో, ఏ డిసీజెస్ అయితే పుడతాయో ఆ డిసీజెస్ అన్నింటిలో కూడా ఈ విట్రియస్ హెమరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కొత్త రక్తనాళాలు ఏ వీటిలో పుడతాయంటే ఫస్ట్ చెప్పినట్టుగా డయాబెటిక్ రెటినోపతి కానీ, లేదంటే రెటినల్ వేన్ అక్లూజన్స్ CRVO BRVO అంటాం వాటిని.

0: అవి కానీ లేదంటే అనీమియా కానీ, అనీమియా అంటే రక్తహీనత, రక్తహీనత ఉండి అది రెటినా మీద ఎఫెక్ట్ అయ్యి మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయకపోతే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి బ్లీడింగ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి లుకేమియా కానీ, లుకేమిక్ రెటినోపతి అంటాము అట్లాంటివి కానీ. ఇంకొన్నిసార్లు ఏంటంటే రేడియేషన్ రెటినోపతి అంటాం మనం, అంటే రేడియేషన్ ఏదైనా క్యాన్సర్స్కి రేడియేషన్ యూజ్ చేస్తారు కదా, వాటి వల్ల ఇప్పుడు సపోజ్ కన్ను దగ్గరలో ఉన్న పార్ట్లో ఎక్కడన్నా క్యాన్సర్ ఉందనుకోండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, వాటికి రేడియేషన్ యూజ్ చేయడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ కంటి రెటినా మీద కూడా పడుతుంది. అందుకే రేడియేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా రెగ్యులర్గా రెటినా చెకప్ చేయించుకోవాలి, ఎందుకంటే రేడియేషన్ రెటినోపతి ఏమన్నా వస్తుందా అన్నది అది చూడడానికి. ఇట్లాంటి డిసీజ్ అన్నింటిలో కూడా కొత్త రక్తనాళాలు పుట్టుకొచ్చి అవి రప్చర్ కావడం వల్ల బ్లీడింగ్ అవుతుంటుంది. ఇవి డిసీజ్ రిలేటెడ్. ఇంకొన్నిసార్లు ఏంటంటే న్యాచురల్గా మన కంటి లోపల విట్రియస్ జెల్ ఉందని చెప్పాం కదా, ఆ విట్రియస్ జెల్ అనేది ఏమవుతుందంటే ఏజ్తో పాటు అది రెటినా నుంచి ఊడిపోతుంది అన్నమాట. దాన్ని మనం పీవీడీ అంటాం. పీవీడి అంటే పోస్టీరియర్ విట్రియస్ డిటాచ్మెంట్ అంటాము. అట్లా ఆ పీవీడి జరిగే ప్రాసెస్లో ఒక్కసారి ఎక్కడైతే ఇది రెటినా స్ట్రాంగ్గా అతుక్కొని ఉంటుందో అక్కడ దాన్ని సపరేట్ కాలేదన్నమాట రెటినా నుంచి, అప్పుడు రెటినాని లాగుతుంది కొంచెం. ఆ రక్తనాళం మీద ఏదైనా ఇట్లా లాగింది అనుకోండి అక్కడ నుంచి బ్లీడ్ అవుతుంది. సో ఇవన్నీ విట్రియస్ హెమరేజ్ రావడానికి కారణాలు. ఇవి కాకుండా కొంతమందికి ఇంజురీస్ వల్ల, కంటికి ఇంజురీ అయింది అనుకోండి, కంటి లోపల మొత్తం అనటామీ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి దానివల్ల కంటి లోపల సివియర్ బ్లీడింగ్ వస్తుంది. అప్పుడు కంటి లోపల భాగంలో వస్తుందని విట్రియస్ హెమరేజ్ అంటాము, ముందు భాగంలో ఆంటీరియర్ ఛాంబర్ లో వస్తుందని హైఫీమా అంటాము, అది కూడా రావచ్చు ట్రామా వల్ల. ఇట్లాంటివి ఇవన్నీ రీజన్స్ అన్నమాట విట్రియస్ హెమరేజ్ రావడానికి.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం వీటిని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎంత సమయం పడుతుంది, దీనికి ఏదన్నా మనం భయపడాల్సిన అవసరం ఉంటుందా?
0: ఎస్, ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు విట్రియస్ హెమరేజ్ ఉందనుకోండి, మనం విట్రియస్ హెమరేజ్ని ట్రీట్మెంట్లో 2 ఆప్షన్స్ అంటే 2 మనం ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి ఏంటంటే ఆ విట్రియస్ హెమరేజ్ని క్లియర్ చేయాలి, ఎందుకంటే కనబడాలి మనకు. రెండోది వచ్చేసి అది ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి, అది దేని వల్ల వచ్చింది, అంటే ఓన్లీ ఏజ్ ప్రాసెస్ వల్ల ఏమైనా వచ్చిందా, లేకపోతే వెనకాల రెటినాలో ఏమైనా డిసీజ్ ఉండి మనం దాన్ని కనుక్కోలేక ట్రీట్మెంట్ చేయలేక సివియర్గా ప్రాబ్లం పెరిగిపోయి దానివల్ల బ్లీడింగ్ అయిందా మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ విట్రియస్ హెమరేజ్ వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉందనుకోండి, సపోజ్ మీ ఫ్రెండ్ చెప్పినట్టుగా నిన్న మొన్ననే స్టార్ట్ అయింది అని చెప్తే ఇమీడియట్గా దాని ట్రీట్మెంట్ వచ్చేసి మెడిసిన్స్ ఇస్తాం మనము. ఒక 2 వీక్స్ అన్నా అబ్జర్వ్ చేసి చూస్తాము, కొంచెం స్లీప్ అంటే మన తల భాగము పైకి ఉండేటట్టు, అంటే ఒక 2 పిల్లోస్ ఎక్కువ పెట్టుకుంటే తల కింద పడుకునేటప్పుడు ఆ బ్లడ్ అన్నది ఏదైతే ఉందో కంటి లోపల గ్రావిటీ వల్ల కిందికి వచ్చి కొంచెం విజన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అట్లా బ్లీడింగ్ కరుగుతుంది. ఆ కరిగిన బ్లీడింగ్ మళ్ళీ 2 వీక్స్కి అట్లా చూసి ఒకవేళ కరుగుతుంది అనిపిస్తే విజన్ ఇంప్రూవ్ అవుతుంది పేషెంట్కి, పేషెంటే చెప్తాడు మనకు పేషెంట్ అప్పటికన్నా ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ అని చెప్పి. అండ్ మనం విజన్ చెక్ చేసినప్పుడు అప్పుడు కనీసం ఈ లైట్ మనకు హ్యాండ్ సెన్ ఉన్న ఎన్ని ఫింగర్స్ చూపిస్తున్నాం కూడా చెప్పలేని వాళ్ళు కూడా చదవడం స్టార్ట్ అవుతాను అనమాట అక్కడ స్క్రీన్ మీద చూసి. అంటే మనం ఎగ్జామినేషన్ చేసినా కూడా మాకు కనిపిస్తుంది అప్పుడు ఎంత ఉంది బ్లీడింగ్, ఇప్పుడు ఎంత ఉంది. మనం దానికి అడ్వాన్స్డ్ స్కానింగ్ మిషన్స్ ఉంటాయి మన దగ్గర అండ్ ఇమేజింగ్ సిస్టమ్ ఉంటుంది, అవన్నీ చూసి దాన్ని బట్టి మనం ఒక అంచనాకు వస్తాం అనమాట. అంటే ఇది రెస్పాన్స్ అవుతుందా కావట్లేదా, ఒకవేళ రెస్పాన్స్ అవుతుంది అనుకోండి మెడిసిన్ మనం మెడిసిన్స్ ఇస్తాం, ఇంకా వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఏమి అవసరం ఉండదు. వన్స్ విట్రియస్ హెమరేజ్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు రెటినా చెకప్ కంప్లీట్ గా మనం కనిపిస్తుంది రెటినా మనకు, ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నా, మధ్యలో హెమరేజ్ వచ్చింది. ఒక పడదా పెడితే మీరు అక్కడ ఏముంది నాకు కనబడదు కదా. సో ఆ విట్రియస్ హెమరేజ్ క్లియర్ అయిన తర్వాతనే మనకు రెటినా స్టేటస్ ఎగ్జాక్ట్ గా మనకు అర్థం అవుతుంది ఇది ఎందువల్ల వచ్చింది. ఒకవేళ ఓల్డ్ ఏజ్ వల్ల అయితే ఏజ్ వల్ల వచ్చిందా, పీవీడి ఇండ్యూస్డ్ వల్ల, లేకపోతే రెటినాలో ఏమైనా ప్యాథాలజీ ఉందా, ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి, సిస్టమిక్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటిక్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, డిస్లిపిడిమియా ఉందా, అవన్నీ ఎగ్జామినేషన్ చేసి హిస్టరీ తీసుకుని అప్పుడు మనం డిసీజ్ ని కన్క్లూడ్ చేస్తాం ఏం డిసీజ్ అది అని చెప్పి. అండ్ ఏ డిసీజో దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ అది డయాబెటిక్ రెటినోపతి అనుకోండి, ఎందుకంటే అది డయాబెటిక్ రెటినోపతి ఈ బ్లీడింగ్ స్టేజ్కి రావడానికి 1-2 రోజుల్లో ఏం రాదు, అది అట్లీస్ట్ 2-3 ఇయర్స్ అనే టైం పడుతుంది. డయాబెటీస్ అడ్వాన్స్డ్ కంట్రోల్ అసలు లేదనుకోండి 2-3 మంత్స్లో కూడా రావచ్చు. సో వాళ్ళకి చెకప్ చేసి రెటినా అది ఎలా ఉంది, ఒకవేళ బ్లీడింగ్ కంప్లీట్ గా తగ్గిపోతుంది అంటే మనం వాళ్ళకి లేజర్ చేస్తాం, దాన్ని ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటాము. ఆ లేజర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కొత్త రక్తనాళాలు ఏవైతే పుడతాయో మనకు అవి పుట్టకుండా లేజర్ అనేది ఆపుతుంది అనమాట, ఆ న్యూ వెజిల్ ప్రొడక్షన్ ఆపుతుంది. ఎందుకంటే

0: విభజన వలన కదా వస్తుంది మనకు, అవి పెరిగి అవి రప్చర్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి అవి పెరగొద్దు, అవి వీటిని తగ్గియాల ప్రొడక్షన్ ని, అప్పుడు లేజర్ చేస్తాం. లేజర్ చేయడం వల్ల రెటినా అనేది స్టెబిలైజ్ అవుతుంది, స్టెబిలైజ్ కావడం వల్ల ఫర్దర్ గా డ్యామేజ్ రాకుండా, ఫర్దర్ గా ఇంకా డిటోరియేట్ కాకుండా లేజర్ మనకు హెల్ప్ చేస్తుంది. సో ఏ పేషెంట్ అయినా, అనిమిక్ రెటినోపతి అయినా, డయాబెటిక్ రెటినోపతి అయినా, ఈ అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళకి లేజర్ చేస్తాం మనం. అండ్ కొంతమందికి బ్లీడింగ్ తొందరగా తగ్గట్లేదు, కొంచెం తగ్గింది కొంచెం తగ్గలేదు, వాళ్ళకి ఏం చేస్తామంటే చూస్తాం ఎట్లా ఉందని చెప్పి. కంటి లోపల రెటినాలు ఏమైనా ట్రాక్షనల్ మెంబ్రెన్స్ ఏమైనా ఉన్నాయా రెటినా మీద చూస్తాం, ఎక్కువ ఏం లేవు అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి మనకు, వాటిని ఇంట్రావిట్రల్ యాంటీవీజీఎఫ్ ఇంజెక్షన్స్ అంటాము. ఆ ఇంజెక్షన్ కంటికి ఇస్తాం అన్నమాట. కంటికి ఇవ్వడం వల్ల ఆ ఇంజెక్షన్ ఉన్న మెడిసిన్ వల్ల అది కొంచెం బ్లడ్ని తొందరగా క్లియర్ చేస్తుంది, ప్లస్ కొత్త రక్తనాళాలు పుట్టకుండా వాటిని కంట్రోల్ పెడుతుంది. అట్లా చేసి అప్పుడు ఆ డిసీజ్ ని కంట్రోల్ చేస్తాం. ఇక థర్డ్ స్టేజ్ అంటే అడ్వాన్స్ స్టేజ్, కంప్లీట్ గా యూట్రస్ హెమరేజ్ అనేది కంప్లీట్ గా ఉంది వాళ్ళకి, మనం 2 weeks వెయిట్ చేసి చూసినా కూడా ఏం లేదు, లేదా మనం స్కాన్ బి స్కాన్ అంటాం, ఆ బి స్కాన్ లో చూసినప్పుడు ట్రాక్షన్ ఏమన్నా ఉంది అంటే ఆ విట్రస్ హెమరేజ్ ఉన్నది రెటినల్ కూడా లాగుతుంది అనుకోండి, వాళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుంది. దాన్ని మనం విట్రియో రెటినల్ సర్జరీ అంటాం. అంటే విట్రియస్ రెటినా కలిపి చేసే కంబైన్ సర్జరీ కాబట్టి విట్రియో రెటినల్ సర్జరీ అంటాం. ఏదైతే విట్రస్ హెమరేజ్ ఫామ్ అయింది అది మొత్తం క్లియర్ చేస్తాం, ముందు తీసేస్తాం హెమరేజ్ మొత్తం. హెమరేజ్ తీసిన తర్వాత మనకు రెటినా కనిపిస్తాయి వెనకాల, ఆ రెటినా ఎట్లా ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి దేని వల్ల వచ్చింది అట్లా చూసి, రెటినా ఒకవేళ ఆల్రెడీ రెటినా కూడా డిటాచ్మెంట్ ఉంది అంటే రెటినాను కూడా సెట్ చేసి దాని ప్లేస్ లో అటాచ్ చేసి వాళ్ళకి లేజర్ చేస్తాం. లేజర్ చేసి ఆ రెటినా అతుక్కోవడానికి దానికి స్ట్రెంథనింగ్ కి మనకు సిలికాన్ ఆయిల్ అని ఉంటుంది, లేదా గ్యాస్ ఉంటుంది C3 గ్యాస్ అని, అవి యూజ్ చేసి రెటినాను మళ్ళీ అతికిస్తాం అనమాట. అలా అతికిచ్చిన తర్వాత అప్పుడు ఆ రెటినా అనేది స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏమేమి డిసీజ్ ఉన్నాయి, దేని వల్ల ఇది వచ్చింది, రూట్ కాజ్ ఏంటి కనుక్కొని, ఆ సిస్టమిక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ అనుకోండి, ఆ డయాబెటీస్ ని కంట్రోల్ చేయడం, పేషెంట్ కౌన్సిలింగ్ ఇస్తాము, మీకు షుగర్ వల్ల ఇట్లా అవుతుంది కంట్రోల్ చేసుకోండి అని చెప్తే, వాళ్ళ సిస్టమిక్ పారామీటర్స్ అన్ని కంట్రోల్ చేసుకుని మన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఆ చూపుని నిలబెట్టొచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. మరి కంటిలో రక్తం రావద్దు అంటే ఏం చేయాలి?
0: సింపుల్ అండి, డిసీజ్ ని కంట్రోల్ చేసుకోవడం, అక్కడ దాకా తెచ్చుకోకపోవడం. అంటే డయాబెటీస్ ఉన్నా కానీ, లేదంటే వేరే ఏ డిసీజెస్ ఉన్నా కానీ రెగ్యులర్గా కంట్రోల్ చేసుకుంటూ, మనం రెగ్యులర్గా రెటినా చెకప్ చేసుకుంటూ ఉంటే మనం ఈ విట్రస్ హెమరేజ్ వచ్చేంత స్టేజ్ దాకా తీసుకెళ్లకుండా అరికట్టవచ్చు మనం. అప్పుడు వాళ్ళకి విజన్ పోదు, ట్రీట్మెంట్ అవసరం ఉండదు, సర్జరీ అవసరం ఉండదు.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
1: ఫోన్ 08462223111.
3: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు ఎఫ్ఎం శ్రోతలకు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలు టీంచేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు ప్రభాతలహరి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
5: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in

0: వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
8: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
9: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే?
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
10: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
11: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
12: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
11: మరి ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
12: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
11: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
12: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
13: హలో, ఆకాశవాణి నిజామాబాద్
14: ప్రకటనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి.

ఇప్పుడు వినండి, రాఖీ బంధం, అన్నా చెల్లెల అనుబంధం, ఈనాటి ప్రత్యేకత గురించి కొన్ని మాటలు, కొన్ని పాటలు. శ్రావణ మేఘాలు కురిసే చిరుజల్లుల్లో పల్లెలు, పట్నాలు పండగ శోభను సంతరించుకున్న వేళ శ్రావణ పౌర్ణమి తెచ్చిన తీపి జ్ఞాపకాలతో మీ ముందుకు వచ్చింది మీ ప్రేమాభిమానాల ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

శ్రావణ మాసం అంటేనే నోములు, వ్రతాలు, పండగల సమాహారం. శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ రాఖీ పౌర్ణిమ లేదా జంధ్యాల పూర్ణిమ. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ఈ పండుగ విశిష్టత తెలుసుకుందాం. ఇప్పుడు వింటూనే ఉండండి 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమాన్ని. ప్రియమైన శ్రోతలారా, ముందుగా మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. శ్రావణ పూర్ణిమను మన సంస్కృతిలో వివిధ పేర్లతో పిలుస్తారు. ద్విజులు యజ్ఞోపవీతాన్ని ధరించే రోజు కాబట్టి దీనిని జంధ్యాల పూర్ణిమ అంటాం. అలాగే వేద అధ్యయనం ప్రారంభించే రోజు కాబట్టి ఉపాకర్మ అని, అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తాం. అనుబంధాల ప్రపంచంలో కొన్ని బంధాలకు మాటలవసరం లేదు, కొన్ని బంధాలకు పరిచయమూ అవసరం లేదు. మనసును మనసుతో కలిపే ఆత్మీయతే వాటికి చిరునామా. అలాంటి పవిత్రమైన బంధానికి ప్రతీకే ఈ రక్షాబంధన్. అన్నా చెల్లెళ్ళ, అక్కాతమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా జరుపుకునే ఈ పండుగలో ఒక చిన్న దారం ఎంత గొప్ప భావాన్ని మోస్తుంది. చేతికి కట్టే ఆ రాఖీ కేవలం రంగురంగుల దారం కాదు, అందులో ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, నమ్మకమూ ఉంది. జీవితాంతం తోడుగా ఉండాలనే ఒక మౌన వాగ్దానమూ ఉంది.

కాలం మారుతుంది, జీవన విధానాలు మారుతున్నాయి, దూరాలు పెరుగుతున్నాయి. కానీ చిన్ననాటి జ్ఞాపకాలను, కుటుంబపు మధురానుభూతులను, అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని కలిపి ఉంచేది ఈ ప్రేమబంధం మాత్రమే. చిన్నప్పుడు కలిసి ఆడుకున్న ఆటలు, చిన్న చిన్న విషయాలకే గొడవలు, మళ్లీ కాసేపటికే కలిసిపోయే ఆ బాల్యపు మనసులు, ఒకరి రహస్యాలను మరొకరు దాచుకోవడం, కష్టాల్లో ఒకరికి ఒకరు అండగా నిలవడం, ఇవన్నీ కలిపితేనే కదా అన్న చెల్లెల అనుబంధం. మరి జీవితం మధ్యలో వచ్చే ఆటుపోట్ల వంటి విషయాల మనస్పర్ధలతో మన అనుబంధాలను దూరం చేసుకో

బిజీ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో సహజ ప్రక్రియ అయింది. ఇప్పుడు ఎన్ని పనులతో బిజీగా ఉన్నప్పటికీ సంవత్సరంలో ఒకసారి రాఖీ రోజు ఒకరినొకరు కలుసుకోవడం, ప్రేమతో సమయం గడపడం, కలిసి భోజనం చేయడం, ఇవన్నీ భవిష్యత్ తరాలకు మనం నేర్పే ఒక క్రమశిక్షణలాగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు పెద్దల్ని అనుసరిస్తారు కాబట్టి.

సొంత తోడబుట్టిన వాడే కానక్కర్లేదు రాఖీ కట్టుకోవడానికి. మనసున మమకారం పంచే ఏ బంధమైనా సరే పట్టుదారపు పూసల్ని వేళ్లతో అల్లుతూ ప్రేమనంతా ఆ ఒక్క దారంలో దాచికట్టే రక్షణ సూత్రమే రాఖీ. శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం చిందినప్పుడు తన చీర అంచును చించి కట్టిన ద్రౌపది ఆప్యాయతను కాలం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. రాఖీ అంటే కేవలం దారం కాదని, ఆపదలో అండగా ఉంటాననే నమ్మకం, జీవన ప్రయాణంలో తోడుంటాననే అభయం ఉంది అందులో.

తీపి ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేదు. పరాయి దేశాల్లో ఉన్న తోబుట్టుల కోసం పోస్టులో వెళ్లే ఆ చిన్న దారం వెనుక ఉన్నది కంటికి కనిపించని అనురాగాల వంతెన. రక్షాబంధన్ మనకు మరో అందమైన సందేశాన్ని కూడా అందిస్తుంది. రక్షణ అంటే కేవలం ఒకరిని ఒకరు కాపాడటం కాదు, ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోవడం, కష్టాల్లో తోడుగా నిలవడం, విజయాల్లో ఆనందాన్ని పంచుకోవడం, బాధలో ఓర్పుగా నిలవడమే ఈ పండగ పరమార్థం.

ఇక చివరిగా ఈరోజు మన చేతికి కట్టుకునే రాఖీతో పాటు మన హృదయాల్లో ప్రేమను, మన కుటుంబాల్లో బాధ్యతలను, మన బంధాల్లో ఆప్యాయతను మరింతగా నింపుకుందాం. మనసుల మధ్య ఉన్న దూరాలకు స్వస్తి చెప్పి అన్న చెల్లి అక్కాతమ్ముళ్ల బాంధవ్యాలు ఎప్పటికీ చిరునవ్వుతో మెరిసిపోవాలని ఆకాంక్షిస్తూ ఎఫ్ఎం శ్రోతలకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్.

శ్రోతలు, ఇంతవరకు రాఖీ బంధం, అన్నా చెల్లెల అనుబంధం ఈనాటి ప్రత్యేకత గురించి కొన్ని మాటలు, కొన్ని పాటలు విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు ప్రభాత లహరి.

పాట విన్నారు. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు తెలియజేస్తారు.

అలాగే శ్రోతలకు మరొక మణిక, ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రభాత లహరి వింటున్న శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. ఇక చివరిగా శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ రాఖీ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, అక్కాతమ్ముళ్ళ ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్. అక్కచెల్లెళ్లకు జీవితాంతం వారికి తోడుగా తాము ఉన్నామంటూ భరోసా ఇవ్వడమే వారికి ఇచ్చే నిజమైన కానుక. అటువంటి పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ముందుగా శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన ఈ భక్తి గీతాన్ని వినండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి బి కళాగోపాల్ గారి కథానిక చేనేత ఏదే నీ చిరునామా వింటారు.
1: మెట్ల మీద నుండి సాత్విక చకచక దిగసాగింది. స్కూలు ఆటోవాడు అదే పనిగా హారన్ మోగిస్తున్నాడు. ఆ వెనుకే దిగిన మాలతి మొక్కలకు నీళ్లు పెడుతున్న నన్ను చూసి పలకరింపుగా నవ్వి, ఆంటీ, ఈరోజు సాత్వికను మధ్యాహ్నం స్కిన్ స్పెషలిస్టు దగ్గరికి తీసుకెళ్తాను. చర్మంపై దద్దుర్లు, పొట్టపైన, చేతులపైన ర్యాషెస్ బాగా వచ్చాయాంటీ. అలాగే ముఖంపైన మొటిమలు, డార్క్ స్పాట్స్తో పిల్ల ఎలా అయిందో చూడండి. మొన్నటి ఎండలకో ఏంటో మరి చాలా ఫేస్లో డల్నెస్ వచ్చేసింది. ఫేస్లో గ్లో కూడా తగ్గింది. ఈరోజు హాఫ్ డే లీవ్ పెట్టాను ఆంటీ. అత్తమ్మను మా ఆయన మధ్యాహ్నం తీసుకువస్తాను అన్నారు. ఇదిగో ఇంటి తాళాలు మీ దగ్గర ఉంచండి అంటూ కీ బంచ్ నా చేతిలో పెట్టింది. ఉదయం పూట పనిపిల్ల రాకపోవడంతో క్లీనింగ్ సెషన్లో భాగంగా నా పూర్తి రోజును లీవ్గా అప్లై చేసుకున్నాను. ఆ రోజు ఆటోలో కూర్చున్న సాత్విక వేసుకున్న యూనిఫామ్పై నా దృష్టి నిలిచింది. డార్క్ బ్లూ కలర్ పాలియెస్టర్ బిగుతైన ప్యాంటు, అదే రంగు బ్లేజర్ ఓవర్ కోటు, దాని లోపల పాలియెస్టర్ లైట్ బ్లూ కాలర్డ్ టక్డ్ షర్ట్. యూనిఫామ్ అంటే తేలికగా ఉండే కాటన్ వస్త్రాలవైతే పర్లేదు, కానీ కొన్ని పాఠశాలలు సంఘంలో తమ డిగ్నిటీ, క్లాస్ మెయింటెనెన్స్ కొరకు ఇలా పిల్లలను గాలి చొరబడిన కోటు సూటులలో బంధిస్తే ఎలా? చిన్నారుల శరీరం ఇంకా కుదురుకోనిది. పెరిగే వయస్సు, ఆటలాడే వయస్సు, ఇలాంటి బట్టల్లో 7-8 గంటలు బడిలో గడపాల్సి వస్తే వారి సౌకర్యం మాట అటుంచి ఇదిగో ఇన్ని రకాల చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు రాక ఏం చేస్తాయి? బాధగా నిట్టూర్చాను నేను. అన్ని పాఠశాలలు ఇటీవలే పునఃప్రారంభమయ్యాయి. వాట్సాపుల్లో ఇదిగో ప్రభుత్వ పాఠశాలల కొత్త యూనిఫామ్ల రంగు మరియు మెటీరియల్స్ అంటూ చక్కర్లు కొడుతున్న చిత్రాల్ని రమ్య నాకు చూపిస్తూ అన్నది, మేడం, అబ్బాయిల డ్రెస్సులు పర్వాలేదు, కానీ అమ్మాయిల చుడీదార్లు ఇలా కాక వీటిపైన పాలియెస్టర్ లేదా టెరీ కాటన్ చున్నీలైతే ఎంత బాగుంటుంది. ఇవి తగినంత ఫిట్గా ఉండక పిన్నిసులు పెట్టుకోవడంతో చిరిగిపోతాయి, చూపుకు బాగోలేక సిగ్గుపడతారు అంది. కానీ పాలియెస్టర్ అంత మంచిది కాదుగా మేడం, మీకు తెలియందేముంది, ముందే పర్యావరణం బయోసైన్స్ టీచరాయ మీరు అన్నాను నవ్వుతూ. అవును మేడం, మనము చిన్నప్పుడు పాలియెస్టర్, సింథటిక్, టెరీ కాటన్, లంగా ఓనీలను వేసుకున్న వారమే కదా అన్నది బదులుగా. అదే మరి ఇప్పుడు మన పాలిట శాపంగా మారింది రమ్యగారు. మీకు తెలుసా, చాలా పాఠశాలల్లో వాడే ఈ యూనిఫామ్ షర్టులు ఎక్కువగా పాలియెస్టర్తో తయారవుతాయి. 1 కిలో పాలియెస్టర్ తయారీకి సుమారుగా 62 లీటర్ల నీరు అవసరమవుతుంది. 1.53 కిలోల పెట్రోలియం, 217 మెగాజౌల్స్ శక్తి అవసరమవుతుంది. మరి పాలియెస్టర్ తయారీ ప్రక్రియలో 21 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతుంది అన్నాను నేను నాకున్న పరిజ్ఞానంతో. మరి మన చిన్నప్పటి నుండి వాడుతున్న వాయిల్ చీరలు, పాలియెస్టర్ జాకెట్ ముక్కలు కత్తిరించి చీరలకు వచ్చే రన్నింగ్ బ్లౌజులకు మ్యాచింగ్ అస్తర్గా వాడుతున్నామే, అవి తక్కువ ఖరీదు అనే కదా అంది కాస్త సందేహంగా రమ్య. అంతే కదా రమ్య, ఏ పేరెంటమైనా పెళ్లి అయినా అందరం కలిసి చేసుకునే ఏ వేడుకైనా ఆడవారికి 2 టిప్టాప్ బ్లౌజు పీసులు, పళ్ళు ఇస్తున్నాం. అదెంత ప్రమాదమో తెలుసా, దానికి బదులుగా 1 పచ్చని ముక్క ఇస్తే ఎంత బాగుంటుంది. మన అమ్మలు, అమ్మమ్మల కాలం నుండి ఉన్న పాలియెస్టర్ అంటే అందరికీ అందుబాటులోనున్న ధర అని, బట్ట ముడతలు పడదు అని, ఇస్త్రీ అవసరం ఉండదని, ఉతికిన తర్వాత త్వరగా ఆరుతుందని వాడేవారం. మా తాతగారు ఇప్పుడూ అప్పుడు సన్నటి పాలియెస్టర్ ధోతీలు, చొక్కాలే వాడేవారు అన్నాను నేను ఆ రోజులను తలుచుకుంటూ. అవును మేడం, మనం చదువుకున్నప్పుడు అంటే 1980ల ప్రాంతం నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు అన్ని విద్యాసంస్థలు యూనిఫామ్ తప్పనిసరి చేశాయి. అప్పట్లో మనం ఎక్కువగా ఆకుపచ్చ రంగు చేనేత లంగాలే వాడేవారంగా యూనిఫామ్ కొరకు బట్ట సంచుల్లో పుస్తకాలు సర్దుకునేవారం. ఇప్పుడు

ముంచెత్తే పాలియెస్టర్ బట్టల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యము ఎక్కువ. మన యూనిఫామ్ల ఎంపిక పిల్లల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కూడా అంది రమ్య. ఇంతలో ఇంటర్వెల్ అయిపోయిందన్నట్టుగా బెల్ మోగింది. ఎవరికి వారం సందేహాలు, ప్రశ్నల్ని మోస్తూ క్లాసులకి వెళ్లడానికి పుస్తకాలు సర్దుకోసాగాం. సాయంత్రం ఇల్లు చేరి తాళం తీశాను. బిగుతయిన పూల లెగ్గిన్, బాడీ హగ్గింగ్ టీషర్ట్లో మెట్లెక్కి వెళ్తున్న సాత్విక కనిపించింది. వెనుక నుండి చూస్తే అమ్మాయి ఒత్తైన పొడవాటి జుట్టు కూడా ఎంతో పలచబడి సన్నని రబ్బర్ బ్యాండ్లోకి వచ్చిన ఒకే ఒక పాయ వెడల్పున్న జుత్తులా అనిపించింది నాకు. ఇంతలో మాలతీయే కిందికి దిగసాగింది. నాకు సాయంత్రం 6 బయట కూర్చొని కాఫీ తాగడం ఎంతో రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఆకాశంలో నెమ్మదిగా కదిలే మబ్బులను చూస్తూ, వీషేపులో ఎగిరే పక్షులను చూస్తూ గాఢంగా శ్వాస తీసుకున్నాను. మా ఇంటి ముందు కొట్టేసిన వేపముద్దుకు తిరిగి ఓ మనిషి ఎత్తంత చిగురులు వేసిన వేపకొమ్మలు, మా ఇంటి ఈశాన్యం మూలన ఓ 2 ఇనుప చువ్వల నడుమ కట్టెపుల్లలతో గూడు నిర్మించుకుని అందులో పిల్లల్ని పెట్టిన పిచ్చుకలు, మా ఇంటి ఆవరణలో అడిగిడగానే నన్నెంతో ఆప్యాయంగా పలకరించే పచ్చని గుబురుమల్లె పొద, మా ఆవరణలో నాకున్న కాశీని ఆత్మీయ నేస్తాలు. ఆంటీ, కరెంటు బిల్ డబ్బులు, బోర్ బిల్లు 2 యాడ్ చేసి ఇస్తున్నా అంది. 800 నా చేతిలో పెడుతూ, పోయిన నెల నేనే కట్టాను, అందుకే ఈ చెల్లింపు. మాలతి మా వీధి మొదట్లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో హెడ్మిస్గా బాధ్యతలను నిర్వర్తిస్తుంది. రోజూ ఆటో రాగానే తల్లి కూతుర్లు అదే పాఠశాలకు వెళ్తూ తమ వెంట మరికొంతమంది పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. తామర తంపరలా వృద్ధి చెందుతున్న ప్రైవేట్ పాఠశాలలకేమాత్రం తీసిపోకుండా గత 10 ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పిల్లల సంఖ్య, అదే వరుసలో విజృంభిస్తున్న వాహనాలతో, రిచ్ లుక్ యూనిఫామ్లతో ఆ పాఠశాల మా కాలనీ ముఖచిత్రాన్ని మార్చేసింది. సాత్విక తల్లితో బాటే అదే పాఠశాలకు వెళ్తూ ఈ 7 పదో తరగతిలోకి ప్రవేశించింది. ఆ కుటుంబం గత 6 మాకున్న ఒకే ఒక అద్దె వాటాలో ఉంటున్నారు. మాలతి వాళ్లది చాలా ఒద్దికైన కుటుంబం. భర్త నరేష్ ఓ మెడికల్ షాప్లో పనిచేస్తాడు. మాలతికి ఒక్కరితే కూతురు. పాపంటే తనకెంతో ప్రాణం. గత 7 కాలంగా రకరకాల చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతోంది. మొన్నే హైదరాబాద్ వెళ్లి మరీ స్కిన్ స్పెషలిస్టును కలిసి వచ్చారు. అదే డాక్టర్ల బృందం వాళ్లే 3 గురువారం ఇక్కడికి వస్తే అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పింది మాలతి. ఏమైందమ్మా మాలతి, సాత్వికను చూసి డాక్టర్ ఏమన్నాడు అని అడిగాను. చాలా వివరాలు చెప్పాడాంటీ. ముందుగా ఈ యూనిఫామ్ క్లాత్ స్టైల్ కూడా మార్చమన్నాడు. బిగుతైన పాలియెస్టర్ లో షర్టులు, బనిన్ క్లాత్ మెటీరియల్తో తయారైన లో దుస్తులు, లెగ్గిన్స్ అసలే వాడకూడదన్నాడు. పాలియెస్టర్ వస్త్రమంటే పాలిథిలిన్ టెరిపెట్ అనే రసాయనంతో తయారు చేస్తారట. పెట్రోలియం ఆధారిత రసాయనాలను వేడి చేసి వాటిని ప్లాస్టిక్ చిప్స్గా మార్చి ఆపై సన్నని దారాలుగా మారుస్తారట ఆంటీ. పెట్ బాటిల్స్ అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం కదా ఆంటీ, వాటిని కూడా ఈ మెటీరియల్తోనే తయారు చేస్తారట. నాకైతే ఎంతో ఆశ్చర్యం అనిపించింది ఆంటీ ఈ మాట వినగానే. కానీ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ చెప్పగానే అవురా ఇది వాస్తవమే కదా అనిపించింది అనుకోండి. ఈ కాలం పిల్లలు ఎక్కువ రోజులు ఎక్కువ సమయం ఇదే యూనిఫామ్ వేసుకుంటారు. ఈ దుస్తులు చెమటను పీల్చుకోవుగాక పీల్చుకోవు, అందుకని వారి చర్మంపై ఎక్కువసేపు తడి నిల్వ ఉంటుంది. దీంతో శరీరంపై బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి కొంతమందిలో అలర్జీలు, సైనస్, శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ సమస్యలు వస్తున్నాయంటీ. ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అని తెలిసింది ఆంటీ. ఈ దుస్తులు ఉతికిన ప్రతిసారి కంటికి కనిపించినంత చిన్న పరిమాణంలో ప్లాస్టిక్ రేణువులుగా విడిపోయి నీటిలో కలుస్తాయి. నీటి శుద్ధి కేంద్రాలు సైతం వీటిని పూర్తిగా వడపోయలేవు. ఇవి నదుల్లోకి, సముద్రంలోకి చేరుతాయి. చేపలు, ఇతర జీవులు వీటిని ఆహారంగా తీసుకుంటాయి. ఆ జీవులను మనం తింటే ఆ ప్లాస్టిక్ రేణువులు కూడా మన శరీరంలోకి చేరుతాయి. ఇవి కేవలం నీటిలోనే కాదు, గాలిలోనూ కలుస్తాయి. ఇవి శ్వాస ద్వారా మన శరీరంలోకి వెళ్లే అవకాశం కూడా ఉందట ఆంటీ. మరి 100 విద్యార్థులు ఇలాంటి చర్మ వ్యాధులకు లోనవుతుంటే ఎలా ఊరుకోబుద్ధి అవుతుంది మాలతి? దీనికి పరిష్కారమే లేదా? మనసులో గుణపండ్ల గుచ్చుతున్న ప్రశ్నను ఆమె ముందుంచాను. అవునాంటీ, నేను ఈ సమస్యను మా మేనేజ్మెంటు ముందు

పెంచాలి అనుకుంటున్నానాంటి. యూనిఫామ్ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అత్యంత అవసరం అనిపిస్తుంది. ఎదిగే దశ చిన్నారులు సుమారు 8 నుండి 10 గంటల సేపు యూనిఫామ్ వేసుకుని ఉంటారు. అదే కాటన్ యూనిఫామ్ దుస్తులైతే శరీరానికి అనుకూలంగా ఉంటాయి. వీటి వాడకం పెరిగితే నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. పర్యావరణానికి అనుకూలమైన సాగు పద్ధతులు, వస్త్రాల తయారీలో ఇదెంతో కీలకం. ఆ దిశగా పరిశ్రమలు ముందడుగు వేయాలి మరి, అంది మాలతి. మరి పిల్లల్ని స్కూల్స్ మార్చినప్పుడు, కొత్త స్కూల్లో వేసినప్పుడు ఆ యూనిఫామ్ సరిపోక మరోటి కొత్తది కొంటున్నారు కదా. ఆ షర్టులు, పాలియెస్టర్ ప్యాంట్లు వ్యర్థ వస్త్రాల కుప్పలు అవుతున్నాయి కదా మాలతి, అన్నాను నేను బాధగా. అవును మేడం, మన దేశంలో సుమారు 24 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ ఏడాదికి తమ యూనిఫామ్లోని ఒక్క షర్టు వాడకుండా పక్కన పడేస్తే దాదాపు 32,000 టన్నుల వ్యర్థాలు పోగుపడతాయి. మన దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై జరుగుతున్న చర్చ ఈ వస్త్ర వ్యర్థాలపై జరగడం లేదండి. పేరుకుపోతున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నా కూడా పర్యావరణానికి ముప్పుగానే పరిణమిస్తోంది. మరి ప్రపంచంలోని వస్త్ర వ్యర్థాల్లో మన దేశం సుమారు 8% వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఆంటీ, మీరన్నట్టు పాత బట్టల ముళ్ళలను వదిలించుకోవడానికి కొంతమంది దుస్తులను కాలువలు, నదులు, నీటి కుంటల్లో పడేస్తున్నారు. కొన్ని డంపింగ్ యార్డులను చేరుతున్నాయి. ప్రధానంగా పాలియెస్టర్ వస్త్రాలు మట్టిలో కలిసిపోవు, ఏళ్ల తరబడి అలానే ఉంటాయి. మరికొన్ని పీలికలుగా అయిపోతాయి, కానీ నేలలో పూర్తిగా కలిసిపోవు. కొన్ని చోట్ల దుస్తులను బహిరంగంగా కాలుస్తారు. ఈ సింథటిక్ వస్త్రాలను కాల్చినప్పుడు విషపూరిత వాయువులు విడుదల అవుతున్నాయి. ఇవి గాలిలో చేరి మనం పీల్చే గాలిని కలుషితం చేసి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకే ఇన్నిన్ని అనారోగ్య సమస్యలు, పిల్లలు తరచూ స్కూల్కి గైర్హాజరవ్వడము, అటు హాస్పిటల్లు టెస్టులు అంటూ తల్లిదండ్రులు హైరాణ పడడం, అంది మాలతి బాధగా. అవును మాలతి, సరిగ్గా చెప్పావు. డాక్టర్ గారి ద్వారా ఇన్ని విషయాలు మీరు తెలుసుకున్నందుకు మీకు అభినందనలు. ముందు అమ్మాయి దుస్తులకు వాడే వస్త్రాన్ని మార్పించేస్తే సగం సమస్య పరిష్కారం అయినట్టేగా ఇక, అన్నాను నేను నవ్వుతూ. అంతే ఆంటీ, తొందరలోనే మా స్కూల్ యూనిఫామ్ ప్యాటర్న్ చేంజ్ చేస్తాం. మా పాంప్లెట్లో పర్యావరణ హితమైన కాటన్ శ్రేణికి చెందిన యూనిఫామ్ల వాడకం అన్న పాయింట్ను అదనంగా చేరుస్తాం, అంది మాలతి నా నవ్వుతో శృతి కలుపుతూ. మరుసటి రోజు పాఠశాలకు వెళ్లినప్పుడు చేయాల్సిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాను, అంది మాలతి స్థిరమైన గొంతుతో. బడికి వెళ్లాక మొదటి 2 పీరియడ్స్ ముగియగానే టీ తాగుతున్న రమ్య మేడంతో ఇటీవల పరీక్షల గురించిన కబుర్లయ్యాక, అవును ఈరోజు యూనిఫామ్ కొలతలకై స్వయం సహాయక మహిళా బృందాల టైలరింగ్ టీం వస్తానందిగా, ఆడపిల్లలు మగపిల్లల కొలతలు తీసుకుంటానన్నారు మన NMC చైర్మన్తో బాటుగా వచ్చే మహిళా మేడంల బృందం, అన్నాను నేను. మేడం, మొన్నటి ఎంట్రన్స్ పరీక్షల్లో సైతం ఈసారి వ్యర్థ వస్త్రాలు పర్యావరణ ముప్పుపై 2 ప్రశ్నలొచ్చాయి, అంది రమ్య ఆశ్చర్యపోతూ. ఏమడిగారేంటి, అన్నాను నేను కుతూహలంగా, ముందే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుణ్ణి కాబట్టి. ఆసియాలోని అతిపెద్ద టెక్స్టైల్ రీసైక్లింగ్ కేంద్రం ఎక్కడుంది అని అడిగారు, అంది రమ్య టీ కప్పును బిన్లో పడేస్తూ. పానీపట్, అన్నాను నేను టక్కున. ఎందుకంటే అమెరికా, యూరోప్ల నుండి పెద్ద మొత్తంలో వ్యర్థ వస్త్రాలు మన దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. వీటితో పాత బట్టలను రీసైక్లింగ్ చేసి కొత్త దుస్తులు లేదా దుప్పట్లు తయారు చేస్తారు. మరి 2వ ప్రశ్న, అంటూ ఆగాను. ఏ ఏడారి అతిపెద్ద వ్యర్థ వస్త్రాల కుప్పలా మారుతోంది ఇటీవల అని అడిగారు, అంది రమ్య మేడం నా వేగానికి ఆశ్చర్యపోతూ. గుడ్ క్వశ్చన్ రమ్య మేడం, చిల్లీలోని అటకామా ఎడారి, చెప్పాను నేను అంతే కుతూహలంగా. నిజమా, అంత చెత్త పొరికిపోతుందా అక్కడ, అంటూ విస్మయపడింది రమ్య మేడం. అవును రమ్య మేడం, అమెరికా, యూరోప్ దేశాలు పనికిరాని దుస్తులను తీసుకొచ్చి అటకామా ఎడారిలో అక్రమంగా పడేస్తున్నారు. ఈ తతంగం అంతా కొన్ని ఏళ్ల తరబడి కొనసాగుతోంది. చిలీకి చెందిన వివిధ దేశాల నుండి ఏటా ఈ తతంగం అంతా కొన్ని ఏళ్ల తరబడి కొనసాగుతోంది. చిలీ దేశానికి వివిధ దేశాల నుండి ఏటా వాడేసిన దుస్తులు దాదాపు 1.5

2-3 లక్షల టన్నుల వరకు వస్తున్నాయి. వీటిలో సెకండ్ హ్యాండ్ మార్కెట్ కూడా పనికిరాని దుస్తులు 39,000 టన్నుల వరకు ఉన్నాయి. వీటినే అటకామ ఎడారిలో పడేస్తున్నారు. వీటిలో ఎక్కువగా సింథటిక్ దుస్తులే ఉండటం వల్ల ఇవి పర్యావరణానికి ప్రధాన సమస్యగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 92 మిలియన్ టన్నుల వ్యర్థ వస్త్రాలు పోగవుతున్నాయి. ప్రతి సెకనుకు ఒక చెత్త లారీ లోడుకు సమానమైన వ్యర్థ వస్త్రాలు తగలబడుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఉంటున్న సింథటిక్ వస్త్రాలు నేలలో పూర్తిగా కలిసిపోవడానికి కనీసం 200 ఏళ్లు పడుతుంది. వీటి వల్ల భూసారం దెబ్బతింటోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. వీటిని తగులబెట్టడం వల్ల పర్యావరణంలోకి విషవాయువులు వెలువడుతూ జీవజాల మనుగడకు ముప్పుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న దుస్తుల్లో 57% వరకు ఏడాదిలోగానే వ్యర్థంగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితితో సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఈ పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చుతున్నా ఈ సమస్య పరిష్కారం ఇప్పటి వరకు కాలేదు. అలాగే డంపింగ్ యార్డుకు చేరిన వ్యర్థాలు క్రమంగా కుళ్లే సమయంలో ప్రమాదకర విషవాయువులు విడుదలై వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. ఏటా సుమారు 5 లక్షల టన్నుల మైక్రో ఫైబర్లు సముద్రంలో కలుస్తున్నాయి. రీసైక్లింగ్ అనేది కూడా ఒక పరిష్కారం కదా మేడం, అంది ఆలోచనగా రమ్య. కరెక్టే, కానీ రీసైక్లింగ్ కేవలం పాక్షిక పరిష్కారం మార్గం మాత్రమే. ముఖ్యంగా పాలియెస్టర్ వ్యర్థం పూర్తి స్థాయి వినియోగానికి పనికిరాదు. ఇది మొదటి సమస్య. సేకరించడం, వర్గీకరించడం, శుద్ధి చేయడం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. ఇది రెండో సమస్య. ఇక మూడో సమస్య సాంకేతికత. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతులనే వినియోగిస్తున్నారు. ఫలితంగా పాలియెస్టర్ మిక్స్డ్ కాటన్ వంటి వస్త్రాల్లో వ్యర్థాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. కెమికల్ రీసైక్లింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నా అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. వీటికి ఖర్చు కూడా ఎక్కువే. సాంకేతికత విస్తృతంగా అందుబాటులో లేదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా ఉత్పత్తి పెరుగుతోంది, వినియోగము అదే స్థాయిలో ఉంది. మరి దుస్తులను తక్కువ కాలం వాడి పారేస్తున్నాం. ఈ విధానంలో మార్పు రాకపోతే పునర్వియోగం మాత్రమే సమస్యను పరిష్కరించలేదు. ఇందులో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. విషపూరిత రసాయనాలు, దుమ్ము, సూక్ష్మ ఫైబర్ కణాల విడుదల కారణంగా వీరు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారు. మహిళలు కూడా ఈ రంగంపై ఎక్కువగా ఆధారపడ్డారు. వారికి తగిన భద్రత, రక్షణ సదుపాయాలు లేవు. కంటి సంబంధ సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు, అన్నాను నేను. అందుకే మనమంతా ఎక్కువగా సహజ సిద్ధ వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి పర్యావరణానికి హాని తక్కువ, తక్కువ నీటిని ఉపయోగిస్తాయి, గాలి నేల కాలుష్యం తగ్గుతుంది, రైతులు కార్మికులకు ఆరోగ్యం. అసలు ఒక వస్త్రం తయారు చేసిన తర్వాత అది వ్యర్థంగా మారినప్పుడు కూడా ఆ కంపెనీ బాధ్యత వహించాలి. ఈ విధానాన్ని అమలు చేస్తే ఉత్పత్తి దశలోనే పలు మార్పులు వస్తాయి. వస్త్రాల వ్యర్థాలు ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయి. వస్త్ర వ్యర్థాల నుండి వచ్చే విషపూరిత రసాయనాలు, రంగులు, సూక్ష్మ ప్లాస్టిక్ నేలలోకి, నీటిలోకి చేరి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. డంపింగ్ యార్డుకు చేరిన వ్యర్థాలు క్రమంగా కుళ్లే సమయంలో ప్రమాదకర విషవాయువులు విడుదలై వాతావరణ మార్పులకు కారణం అవుతున్నాయి. ఏటా సుమారు 5 లక్షల టన్నుల మైక్రో ఫైబర్లు సముద్రంలో కలుస్తున్నాయి. కాబట్టి సమాజ పరంగా చూస్తే దుస్తుల వినియోగపు అలవాట్లలో మార్పు కీలకం. ఎన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నాం, ఎంతకాలం వాడుతున్నాం, ఈ రెండు ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవే. ఒక దుస్తుల విలువ దాని ధరలో కాదు, ఎన్నాళ్లు వాడుతున్నామనే దానిలో ఉందనే అవగాహన పెరగాలి. కాబట్టే సౌకర్యం కొరకు ఎంచుకున్న దుస్తులు అనారోగ్య సమస్యలను కొని తెస్తున్నాయి, ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇవి త్వరగా నేలలో కలిసిపోక వ్యర్థాలుగా పేరుకపోయి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. కాబట్టి మన దేశంలో ఉన్న సుమారు 24 కోట్లకు పైగా విద్యార్థులు ఏడాదికో జత మార్చేదే కదా, అది అందుబాటు ధరలో లభిస్తే సరిపోతుందని ప్రతి ఒక్కరూ ఏడాదికి తమ యూనిఫామ్లోని ఒక్క షర్టు వాడకుండా పక్కన పడేస్తే దాదాపు 32,000 టన్నుల వ్యర్థాలు పోగుపడతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం చేసే పని పర్యావరణ హితమేనా అని ఈ యూనిఫామ్ల గురించి ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది, అవునన్నట్టుగా తలాడించింది రమ్య.

0: ఒకప్పుడు ఏ పండుగలో పబ్బాలకో లేదా పుట్టినరోజులకో ఇంకా లేదంటే ఇంట్లో జరిగే పెద్ద పెద్ద శుభకార్యాలకు మాత్రమే బట్టలు కొనేవారు మేడం. కానీ ఇప్పుడు చీటికి మాటికి కొత్త డ్రెస్సులు బట్టలు కొనడం ఫ్యాషన్ అయింది. మార్కెట్లో వచ్చి పడే డిస్కౌంట్ సేల్స్ లేదంటే కిలోల తూకం కొద్దీ అతి తక్కువ ధరకే బట్టలంటూ ఆయా బట్టల దుకాణాల వాళ్లు ఊదరగొట్టేస్తుంటే ఇక సామాన్య ప్రజానీకం వాటి పట్ల ఆకర్షితులవ్వకుండా ఉండాలంటే ఎలా? ఓసారి చూసొద్దామని కొందరు, కొన్నవి నచ్చలేదని మళ్లీ వెళ్లేవారు కొందరు, ఎక్స్చేంజ్ మేళాలకు వెళ్లాలని ఇంకొందరు తయారవుతున్నారు. ఇంట్లో గుట్టల కొద్దీ బట్టలున్నా మళ్లీ మళ్లీ సింథటిక్ వస్త్రాలని ఎంపిక చేసుకుంటూ అటు తమ ఇంటిని వంటిని గుల్ల చేసుకుంటున్నారు. చేనేత, ఇక్కత్, ఖద్దర్ బట్టల్లో ఉన్న సౌకర్యం, హుందాతనం వేరే ఇంకే దుస్తుల్లోనూ రాదు. ఏ కాలమైనా ఏ ఋతువైనా మదిదోచే సౌకర్యాలతో ఒంటికి హాయినిచ్చేది కాటన్ వస్త్రాలే కదా. అందుకే మన అమ్మమ్మల కాలం నాటి నుండి అమ్మ చీర అంటే అది 9 గజాల గోచి చీరలైనా 6 గజాల మామూలు చీరలైనా అప్పట్లో కేవలం నేత చీరలే వాడేవారు. పాపాయి పొత్తులకి వీటినే వాడేవారు. అటు హాయినిచ్చే రజాయిలకు పాత చీరలన్నీ కలిపి క్విల్ట్ అంటే బొంతలుగా కళాత్మకంగా అన్నీ కలిపి కుట్టేవారు. అలా చేనేత చీరలతో మా నాయనమ్మ కుట్టిన బొంత ఇప్పటికీ మా ఇంట్లో భద్రంగా ఉంది. నిజంగా మార్కెట్లో ఎన్ని రకాలు వచ్చినా చేనేత చేనేతే, వాటికి మాత్రం ఆదరణ తగ్గదు మేడం అంది రమ్య సంతోషం నిండిన గొంతుతో. అవును రమ్య, చేనేత వర్ధిల్లాలి. త్వరలో ఈ విషయాన్ని మా స్కూల్లో జరగబోయే పేరెంట్స్ మీటింగ్లోనూ ఉంచుతాను అంటూ అటువైపుగా పరిష్కారానికి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాం మేమంతా.
1: మీరింతవరకు చేనేత ఏది నీ చిరునామా శ్రీమతి బి కళాగోపాల్ గారి కథానిక విన్నారు. ఇప్పుడు ఈ లలిత గేయం వినండి.

ఏనాడు తెచ్చిరు ఏ స్వర్ణ దేజల ముఖే మడులకెత్తిరు ఏ నందనము నుండి ఏనాడు తెచ్చిరు ఏ

ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరు ఏ అచ్చరల మిరుగులి తీరుదిద్దిరు ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరు

తల పోకిళ్ళ ఎంత వయ్యారము, ఈ పూల తేరులు ఎంత తీయందనము, ఈల తల పోకిళ్ళ ఎంత వయ్యారము, ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట. జవరాలి వల పూలే రవి బింబ దీప్తి ఓలే, హిమనగవు నది ఓలే ఋషివాకు మహిమ ఓలే. జవరాలి వల పువ్వులే రవి బింబ దీప్తి ఓలే, హిమనగవు నది ఓలే ఋషివాకు మహిమ ఓలే. నాదుడెందము రేపు ఈ పూల తోటలో.

0: ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే శుక్రవారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
1: శ్రోతలు, ఇంతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో చేనేత ఇది నీ చిరునామా శ్రీమతి కళా గోపాల్ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ట్యూన్ చేసిన ఎఫ్ఎం అభిమానులకు మరోసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ రేడియో నేస్తం. ఈ పర్వదిన వేళ మీకు నచ్చిన పాటలు వినడానికి 8462245066 నంబర్కు మీకు నచ్చిన పాట వివరాలు, మీ వివరాలు టైప్ చేసి మీరు కోరిన పాటలు వినేద్దాం ఈ ఉదయం 10 గంటల వరకు. మరి మీరు వాట్సాప్ చేయాల్సిన మా నెంబర్ 8462245066. వింటూనే ఉండండి ఈ ఉదయం 10 గంటల వరకు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు. మరి ఈనాటి కార్యక్రమానికి ఇప్పటికే చాలా మెసేజెస్ వస్తున్నాయి మనకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ. మరి మొదటి రిక్వెస్ట్ చూద్దాం. ఆత్మీయ ఆకాశవాణి సోదరి మనులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ దుబ్బా విద్యానగర్ కాలనీ నుండి వేముల నరసింహరావు, గోదావరి. మరి మీకు కూడా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరో రిక్వెస్ట్, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మోహన్ రావుపేట నుండి అడగట్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతబాయి, రవి, మానస, సమృద్ధి కూడా మెసేజ్ చేశారు ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమానికి. వీరితో పాటు మాధవి, ఆంజనేయులు, వీరు భూదాన్ పోచంపల్లి శ్రోతలు, వీరు కూడా రిక్వెస్ట్ పంపారు.

అలాగే మరో రిక్వెస్ట్, అసంఖ్యాక శ్రోతలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అని మెసేజ్ చేస్తూ మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా. ఇంకా నిజామాబాద్ నుండి హేమచంద్ర, శ్రీనివాస్, లావణ్య, లతిక కూడా మరి ఒక మంచి పాట కావాలి అన్న చెల్లెలకు సంబంధించింది అంటూ రిక్వెస్ట్ పంపారు. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది గోరింటాకు చిత్రం నుండి ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.

0: చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: డాక్టర్ బలరామ్ జాదవ్.
4: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
3: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
3: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: దరెమాండ్ షాప్,
4: మగవారి పెళ్లి వస్త్రాలకు, దసరా దీపావళి పండుగలకు
3: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
3: దరెమాండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
6: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
7: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
6: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
7: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
6: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
7: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
8: హలో, ఆకాశవాణి నిజామాబాద్ ప్రకటనలు విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు హృదయ రాగాలు, వాట్సాప్ సినీ గీతాలు. హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, రమేష్, ఆనంద్, మన్విత్, ఇంకా జగ్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్ కూడా రాఖీ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. అలాగే నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ కూడా మనకు వాట్సాప్ రిక్వెస్ట్ చేశారు. ఈరోజు వీరందరితో పాటు నమస్కారం స్టేషన్ డైరెక్టర్ గారికి, అనౌన్సర్లందరికీ, రేడియో మిత్రులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. మరి వీరందరి కోసం వచ్చేస్తుంది అన్నవరం చిత్రం నుండి ఈ పాట.

0: హృదయరాగాలు కార్యక్రమంలో చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు? ఏమైంది నాన్న? అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.

0: ज्वेलर्स शुभारंभम की प्रारंभम।
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066 ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్।
2: విరామం అనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం। కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామం నుండి రవి, గంగాధర్, కిషన్, జగన్, మున్ని, సరళి, మరి మీ కూడా రాఖీ పండగ శుభాకాంక్షలండి। వీరితో పాటు ఆర్మూర్ పెర్కిట్ నుండి కార్తన్ శకుంతల, రాజేశ్వర్, శ్రీనివాస్, వియాన్ష్, రమ్యశ్రీ, శ్రీకాంత్ వీరు కూడా మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేశారు। అలాగే హృదయ రాగాలు కార్యక్రమానికి నమస్కారం అండి, మాకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి, రియాన్స్, సహర్ష, శిరీష కూడా మెసేజ్ చేశారు। అలాగే ఇందల్వాయి నుండి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ మరి రాఖీ పండగ సందర్భంగా మా అందరి కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట కామారెడ్డి నుండి కూడా మెసేజ్ చేశారు। అలాగే శుభోదయం రక్షాబంధన్ శుభాకాంక్షలతో ఆకాశవాణి తోటి శ్రోతలందరికీ ప్రత్యేక అభివందనాలు। ఈరోజు ప్రసారం చేసినటువంటి డాక్టర్ సలహాలు మందరికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయంటూ మెసేజ్ చేశారు। అలాగే జంధ్యాల పౌర్ణిమ, రక్షాబంధన్ గురించి ఆర్జే గారు పాటలతో కూర్చిన కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహించారు అంటూ మెసేజ్ చేశారు। మరి ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో మందరినీ అలరిస్తున్నటువంటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి, వ్యాఖ్యాతకు, కార్యనిర్వాహకులకు కూడా అభివందన ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు। రేడియో నాగేశ్వరరావు, ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంష్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి, కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుండి మరి ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు వింటూ కార్యక్రమాలపైన మీ అభిప్రాయాన్ని ఈ విధంగా వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేసినందుకు మరి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది బంగారు గాజుల చిత్రం నుండి ఈ పాట।

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
2: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తగ్గు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మార్మూరు మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి కూచిన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధీమ వీరంతా ఆకాశవాణి సిబ్బందికి రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. మరి మీకు కూడా మా తరఫున రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి.

అలాగే మరో మెసేజ్, రంగనాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. వీరితో పాటు మరో మెసేజ్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివర్,

సాయి రిక్విత్. మరి వీరంతా కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది రక్త సంబంధం చిత్రం నుండి పి సుశీల ఘంటసాల ఆలపించిన ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 80% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490-40-7880. ఫోన్ నంబర్ మరోసారి 9490-407880.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యి కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి. శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమంలో. తర్వాత రిక్వెస్ట్, ఉదయం 6:10 భక్తిరంజని నుండి మొదలుకుంటే 8:30 మహిళావాణి కార్యక్రమం వరకు కార్యక్రమాల వివరాలు మాకెంతగానో నచ్చాయంటూ ప్రతి కార్యక్రమం గురించి క్లుప్తంగా ఇక్కడ మనకు నెక్స్ట్ రిక్వెస్ట్లో ఉంది. మరి మనకు సమయాభావం ఉంది కాబట్టి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా చాలా రిక్వెస్ట్లు వచ్చాయి కాబట్టి మరి ఈ రిక్వెస్ట్ని పంపిన శ్రోత ఉదయం నుంచి విన్నటువంటి భక్తిరంజని కార్యక్రమాలు ఎంతో బాగున్నాయి, అదేవిధంగా సూక్తి సుధలో ఆర్టిస్ట్ అందించినటువంటి విషయాలు ఎంతో మనకు ఉపయోగపడే విధంగా ఉన్నాయంటూ కూడా మెసేజ్ చేశారు. అలాగే ప్రభాత లహరిలో అందించినటువంటి అన్ని కార్యక్రమాలపైన ఇటు ఆర్జే గారికి, అటు రేడియో సిబ్బందికి, అదేవిధంగా డాక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ రిక్వెస్ట్లో. అలాగే మహిళావాణి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి వ్యాఖ్యాతకు, ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టిస్టులకు కూడా ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. మరి ఉదయం నుంచి ఇంత కష్టపడి అన్ని కార్యక్రమాలను వింటూ ప్రతిరోజు మీ యొక్క అభిప్రాయాలను ఈ విధంగా తెలియజేస్తున్నందుకు మీకు మరోసారి మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంతకీ ఈ రిక్వెస్ట్ పంపిన శ్రోత నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి. మరి వీరు ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కూడా మెసేజ్ చేశారు. అలాగే మరో రిక్వెస్ట్, నిజామాబాద్ రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలందరికీ కూడా పేరు పేరున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. వీరు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ హనుమాన్లు, వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ మా కోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి ఈ సందర్భంగా అంటూ రిక్వెస్ట్ పంపారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత అలాగే నితిన్. అలాగే హృదయ రాగాలు కార్యక్రమంలో పండగ సందర్భంగా మా కోసం పాఠం వినిపించండి బలాదూర్ చిత్రం నుండి అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్. మరి మీ అందరి కోసం వినిద్దాం బలాదూర్ చిత్రం నుండి ఈ అందమైన పాటను కారుణ్య నోటా.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తగ్గు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల

0: తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు,
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుపు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
8: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
7: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
8: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
7: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
8: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
9: హలో, ఆకాశవాణి నిజామాబాద్ శ్రోతలు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో హృదయ రాగాలు, వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్, ఆకాశవాణి ఎఫ్ఎం నిజామాబాద్ కేంద్ర సిబ్బందికి మరియు ఆర్జే గారికి రాఖీ పౌర్ణమి సందర్భంగా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు ఎడపల్లి మండలం జాన్కంపేట్ నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను. అలాగే మరో రిక్వెస్ట్, నిజామాబాద్ ఫులాంగ్ నుండి మహమ్మద్ వహీద్ రుమానీ, జమీర్, ఫాసీ, జునైద్, జుబేర్, ముక్రమ్, నోమన్, ఫర్ఖాన్, జాకిర్, ఫాజిల్ వీరంతా కూడా రాఖీ సందర్భంగా మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మరో రిక్వెస్ట్, బండలింగాపూర్ నుండి సుధాకర్, సత్యం, రామకృష్ణ, నగేష్, కిషన్, శివ వీరంతా కూడా మా కోసం ఈ సందర్భంగా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మనకు వాట్సాప్ రిక్వెస్ట్ చేశారు. వీరితో పాటు ముందుగా మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు మేడం అంటూ మెసేజ్ చేశారు. మరి మీకు కూడా మా తరఫున రక్షాబంధన్ శుభాకాంక్షలు, మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మెట్పల్లి నుండి గజానంద్, సరోజిని, పవన్, లావణ్య, అంజీ, వెన్నెల, లతిక, భావన, హేమచంద్ర, ఆదిత్య, శర్వాణి. అందరితో పాటు మాకు కూడా ఈ సందర్భంగా ఒక మంచి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపుతున్నారు, ఇంకా పంపుతూనే ఉన్నారు చాలా మెసేజ్లు వీరు. మరి వీరు ఎక్కడి నుండి అంటే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమావంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. మరి మీ అందరి కోసం రాఖీ చిత్రం నుండి ఈ టైటిల్ సాంగ్.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరి పాటగా నాకు వచ్చినటువంటి రిక్వెస్ట్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వా నుండి శ్రీరామ్.

దాసు, కృపాచారి అనిత, సాయి వర్షిత్, ఇంకా సాయి రిత్విక్. అలాగే ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు జాన్కంపేట్ నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున. మరి వీరందరి కోసం వినిద్దాం చిట్టి చెల్లెలు చిత్రం నుండి ఈ పాటను.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరింతవరకు ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి అధ్యక్షుడు షఫ్కత్ మీర్జియాయోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. తెలంగాణలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక ధాన్య శిలువలు నిర్మిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా అవార్డ్స్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ విద్యాపీఠ స్నాతకోత్సవంలో సంస్కృతి పరిరక్షణ గురించి చెప్పి కామన్వెల్త్ ఒలింపిక్స్ నిర్వహణ పద్ధతులపైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2030 నాటికి ఈవీ విపణి 20 లక్షల కోట్లకు చేరి 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మై భారత్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఖేలో ఇండియా సంవాద్, యువ సంవాద్ నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సందేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో క్రీడలు, వికసిత్ భారత్ సాధనపై విద్యార్థులతో మై భారత్ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడంతో పాటు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో కరువును అనువడించి ప్రజ్ఞానంద ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. మరోవైపు మహిళల హాకీ ప్రపంచ కప్లో జర్మనీపై 3-1 గెలిచిన భారత్ జట్టు 5వ స్థానంలో నిలిచింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్య అన్నా వంటే హాస్య నాటిక వింటారు. రచన డాక్టర్ సురభి రమేష్, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ నాటికలోని పాత్రలు సాయన్న రమేష్ సుంకసారి, విక్రమ్ సందీప్, కిరణ్ సురభి రమేష్, అర్జున్ కార్యవర్ధి గుప్పిశెట్టి. వినండి అన్నయ్య అన్నా వంటే హాస్య నాటిక.
2: అరే సారు, 2 మసాలా టీలు రెడీ, ఒకటి షుగర్ తక్కువ, ఇంకొకటి ఎప్పటిలాగానే స్ట్రాంగ్.
3: సాయనా, నా టీకి బిస్కెట్ కూడా పెట్టు.
2: బిస్కెట్లు కావాలంటే ముందు టీ బిల్లు కట్టాలి సారు.
3: అయ్యో సాయనా, ఉదయాన్నే బిల్లు గుర్తు చేస్తావేంది?
2: మీకు టీ తాగినప్పుడే బిల్లు గుర్తుండదు సారు. ఇక నేను గుర్తు చేయకపోతే తెల్లాలు గుర్తే రాదు.

0: ఉండరామన్న లైఫ్
1: జాతి రత్నాల సినిమాల హీరో లెక్క బిందాసుకునే వాళ్ళం.
2: ఎట్లున్నా ఎవడేమనకపోతుండే.
0: ఒకవేళ ఎవడన్నా అన్నా కూడా
1: లైట్ తీసుకునే వాళ్ళం కదా.
2: అసలు మనకి ఏం టెన్షన్ ఉండేదిరా, ఏముండేది కాదు.
0: జేబులో డబ్బులు ఉండకపోయినా కాన్ఫిడెన్స్ బాగుండేదిరా.
1: ఎగ్జామ్ ఎంత దగ్గర పడినా టెన్షన్ మాత్రం దూరం పెట్టేవాళ్ళం.
2: ఎందుకంటే భయపడేది మనం కాదు, మన ఎగ్జామ్ పేపర్ ని కరెక్షన్ చేసేటోళ్ళు.
0: అది కాన్ఫిడెన్స్ కాదురా, ప్యూర్ ఓవర్ కాన్ఫిడెన్స్.
1: ఏదైతేనేం ఆ లైఫ్ మాత్రం బిందాస్ లైఫ్.
2: అవునరా, నిజం చెప్పినవరా నువ్వు.
3: అరే అరే అరే అరే, ఏం సార్లు రాఖీ పండుగ పూట అక్క చెల్లెలతో ఇంట్లుండకుండా ఇటువైపు వచ్చిన రేంది?
0: అరే సాయన్న, ఇంట్లో ఉంటే రాఖీ పండగ, ఇడికొస్తే మా పాత రోజుల పండగ.
3: ఇంట్లో కంటే నా చాయ్ దుకాణంలోనే ఆరాం ఉందంటారా?
1: అదేం కాదు సాయన్న, ఇక్కడ కూర్చుంటేనైనా కనీసం ఎవ్వరు పని చెప్పరు.
2: ముఖ్యంగా అన్నయ్య ఇది తీసుకురా అనే మాటే వినిపించదు.
3: అబ్బో, ఇప్పుడు అసలు రాఖీ కథ బయటకు వస్తుందన్నమాట.
0: ఏం రాఖీ పండగలే సాయన్న, ఒకప్పుడు రాఖీ పండగ వస్తే మస్తు స్వీట్లుంటుండే,
1: మనం ఫుల్ తింటుండే.
2: ఇంట్లో ఎక్కడ చూసినా స్వీట్లు, బంధువులు, అబ్బాబ్బా ఏం సందడి ఉండేది తెలుసా.
0: చెల్లెలు రాఖీ కడితే ఒక చాక్లెట్ ఇస్తే చాలు, అక్కకేమో అమ్మని అడిగి 10 రూపాయలు ఇస్తే మన పని అయిపోయా.
1: కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.
2: ఇప్పుడు రాఖీ పండగ వస్తుందంటేనే భయం వేస్తుంది తెలుసా.
3: అంత భయపడాల్సిన పరిస్థితి ఏంది సారు, ప్రతి సంవత్సరం వచ్చే పండుగనే కదా ఇది.
2: ప్రతి సంవత్సరం వచ్చే పండుగే సాయన్న, కానీ దానికి వచ్చే ఖర్చులు చాలా పెద్దవి.
0: ఒకప్పుడు రాఖీ అంటే చేతికో దారం, ఇప్పుడు రాఖీ అంటే రాఖీ, స్వీట్స్, ఫ్లవర్స్, గిఫ్ట్స్, షాపింగ్. అమ్మో,
1: అంతటితో ఆగితే పర్లేదు, ఇప్పుడు ఆన్లైన్ విష్ లిస్ట్ కూడా వచ్చింది.
3: మీ ముగ్గురి మాటలు వింటుంటే సారు, రాఖీ కంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఖాళీ చేసే పెద్ద పండగలా ఉంది ఇది.
2: అదే సాయన్న, మా పరిస్థితి కూడా అదే.
0: ఈ రాఖీ పండగ రోజు మగపిల్లలకి ఎంత దిమాగ్ ఖరాబ్ అయితే తెలుసా.
3: తెలియదు సారు, అయినా దిమాగ్ ఖరాబ్ అవ్వడేంది, గమ్మతుంది. టీ పోస్తూ మీ రాఖీ పండగ కథలు వింటాను, చెప్పుర్రి. కానీ మీ కథలు వినుకుంటా టీ గిట్ల చల్లారిపోతే బాధ్యత మీదే, పైసలు మటుకు బరాబర్ ఇయ్యాలి.
1: మీ టీ చల్లారినా పర్లేదు సాయన్న, మా కథలు మాత్రం వేడిగా ఉంటాయి, వినురి.
3: అయితే ఎవరు మొదలు పెడతారు? ముందు కిరణ్ సార్ మీరు చెప్పుర్రి.
0: వాడికి రాఖీ అంటే ప్రేమ కంటే ముందు బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తొస్తుంది.
2: అది నా తప్పు కాదురా, నా చెల్లెలు ప్రేమ అనురాగాలు చాలా కాస్ట్లీ.
3: సరే కిరణ్ సార్, మీ చెల్లెలు ప్రేమ ఎంత కాస్ట్లీయో జర మాకు కూడా వినిపించుర్రి.
2: అయితే నా ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ముందు రాఖీ పండుగ రోజు ప్రతి అన్నయ్య జీవితంలో జరిగే 3 ముఖ్యమైన స్టేజెస్ గురించి ముందు తెలుసుకోవాలి.
1: ఏంటి స్టేజెసా? రాఖీ పండుగకి స్టేజెస్ కూడా ఉంటాయా?
0: నీకు ఇంకా తెలియదారా, రాఖీ రోజు అన్న తమ్ముడు బతుకులకి 3 స్టేజెస్ అన్నమాట.
2: అవునరా, ఇవి తెలుసుకోకుండా రాఖీ పండుగలోకి దిగితే మన పరిస్థితి ఏంటో మనకే అర్థం కాదు, అలర్ట్ ఉండాలి.
3: అట్లనా సార్, అలర్ట్గా ఉండాలనా? ఇంతకీ గా స్టేజెస్ ఏంటో చెప్పండి సారు, నాకు బి మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
2: చెప్తిను సాయన. మొదటి స్టేజ్, స్టేజ్ 1, అన్నయ్య నాకు ఏమీ వద్దు అని అంటారు.
1: అదేంటి, నిజంగానే ఏమీ వద్దంటే ఇంకేంటి ప్రాబ్లం?
0: అదే నీ అమాయకత్వం రా అయ్యా. నాకు ఏమీ వద్దు అనేది ఏమీ వద్దు అని చెప్పే స్టేజ్ కాదు, ఏదో ఒకటి కావాలి అని అడిగే ముందు వచ్చే స్టేజ్.
3: అవునా, అంటే నంబర్ 1 స్టేజ్లా మాటలు చాలా సింపుల్గా ఉంటాయన్నమాట.
2: అచ్చం అలాగే అంటారా సాయన్న, చాలా ప్రేమగా అనురాగంతో మాట్లాడతారు. అన్నయ్య నాకు నిజంగా ఏమీ వద్దు, నువ్వు నాతో ఉంటే చాలు, నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్ అని అంటారు.
1: అది వింటే మనం ఎమోషనల్ అయిపోతాం కదా.
2: అదే మొదటి ట్రాప్ రా, నువ్వు ఎమోషనల్ అవుతావు, వాళ్ళు అదే టైంలో నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తారు.
0: అదే స్టేజ్ 2 కదా.
2: Yes, కరెక్ట్. ఈ స్టేజ్ 2లో అన్నయ్య ఒక చిన్న విషయం అంటారు.
1: అమ్మో, చిన్న విషయం అంటేనే ఇప్పుడే టెన్షన్ మొదలవుతుంది.
2: టెన్షన్ ఒకటే కాదు, భయపడాలి కూడా, ఎందుకంటే చిన్న విషయం అనేది చిన్నగా ఉండనే ఉండదు.
0: అది ఒక పెద్ద విషయానికి ట్రైలర్ లాంటిది.
3: అవు సార్, మా చాయ్ దుకాణంలో ఇట్లా గిసంటి మాటలు వింటనే ఉంటా నేను. సాయన్న ఓ చిన్న టీ చేయి అంటారు, తర్వాత ప్లేట్ల గిట్లా ఉన్న బిస్కెట్లు కూడా తీసుకుపోతారు. అంతేనా?
2: అంతే సాయన్న, కానీ మా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ తో ఆగదు తెలుసా.
1: మరి ఎక్కడికి వెళ్తుంది?
2: అక్కడి నుంచి మొదలయ్యేది స్టేజ్ 3. అన్నయ్య నీకు నచ్చితే తీసుకో అని అంటారు.

0: ఇదే ఫైనల్ స్టేజ్.
1: ఇక్కడ మనం ఏం చేయాలి?
2: ముందు ఐటమ్ చూడాలి, తర్వాత ప్రైస్ చూడాలి, ఆ తర్వాత
3: మన బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా,
0: చివరికి మళ్ళీ ఐటమ్లే చూడాలి.
4: అంటే చివరకు ఐటమ్ ఏం తీసుకోవాలను గా జిమ్మెదారికి ఇట్లా అన్నయ్యకే వదులుతారన్నమాట.
3: అవుసాయన్న, దాని వెనుక పెద్ద ఆలోచన ఉంటది వాళ్ళకి.
2: ఎందుకంటే చివరికి నీకు నచ్చితే తీసుకో అంటే నువ్వు తీసుకోవాలి అనే అర్థం తెలుసా?
1: ఇంత పెద్ద ఆపరేషన్ ఉందా రాఖీ పండుగ వెనకాల?
0: ఇంకా అసలు క్లైమాక్స్ చెప్పలేదురా, ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయ్యే లోపు
3: మన బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం
0: మిల్ అయిపోతుంది.
4: సార్లు ఇదంతా ఇంటుంటే ముందుగాల ప్రేమానురాగాలతో మొదలై చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గర ఆగుతుందన్నమాట. అబ్బో, పెద్ద కథనే నడుస్తుంది సారు ఈ రాఖీ పండుగ వెనకాల.
3: ఇదే మా అన్నతమ్ముల రాఖీ జర్నీ సాయన్న.
0: కానీ ఈ స్టేజెస్ మేము ఊరికే చెప్పడం లేదు సాయన్న, మా జీవితాల్లో లైవ్ గా జరిగాయి తెలుసా, ఒక్కొక్కరిది ఒక్కో ఎక్స్పీరియన్స్.
4: అవునా కిరణ్ సార్, ఇది వింటుంటే కాశీ మజిలి కథలెక్కుంది, మస్తు మలుపులున్నాయి. అసలు ఈ రాఖీ పండుగ పూట ఏం జరుగుతుందో జర క్లియర్గా చెప్పురి సారు. అరే రాజుగా, ఆ గల్లపెట్టగాడు, నేను ఇలా ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా. చెప్పుర్రి సారు చెప్పుర్రి, ఇంట్రెస్టింగ్ ఉంది.
2: అయితే వినండి సాయన్న, నా చెల్లెలు ఈరోజు ఉదయం నాకు మొదట చెప్పిన మాట.
3: అన్నయ్య నాకు ఏమీ వద్దు.
0: స్టేజ్ 1 లైవ్ డెమాన్స్ట్రేషన్ మొదలైంది.
2: ఈరోజు ఉదయం నా చెల్లెలు నాకు ఒక వాయిస్ మెసేజ్ పంపించింది,
3: చాలా ప్రేమగా మాట్లాడింది. అన్నయ్య హ్యాపీ రాఖీ, ఈసారి నాకు నిజంగా ఏమీ వద్దు, నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటావు, నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్ అని అనిందిరా.
0: ఇలాంటి మెసేజ్ ఉంటే ఎవరికైనా గుండె కరిగిపోతుంది కదా.
3: నాకు కూడా అలాగే అయింది. వెంటనే చెల్లెమ్మ, నువ్వు ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని రిప్లై చేశాను.
1: అక్కడితో కథ ముగిసిపోయింది అనుకున్నావా?
2: అదే అనుకున్నాను. 5 నిమిషాల తర్వాత మరో మెసేజ్ వచ్చింది. ఏంటో తెలుసా?
3: అన్నయ్య అని.
0: ఇదిగో సాయన్న, ఇదే స్టేజ్ 2 డోర్ తెరుచుకోవడం అంటే.
3: ఒక చిన్న విషయం చెప్పాలి అని అంది.
1: ఆ మాట విన్న తర్వాత నీకు అనుమానం రాలేదా?
3: నాకు ఇంకా అమాయకత్వం మిగిలిందిరా. నేను స్వాతిముత్యం సినిమాలో కమలాసర్ని.
2: మా చెల్లి పెట్టిన మెసేజ్కి నేను ఏంటో చెప్పు అని రిప్లై ఇచ్చాను. చెల్లి మెసేజ్లో ఏం చెప్పిందో తెలుసా?
3: నాకు నిజంగా ఏమీ వద్దు, కానీ ఈ మధ్య ఒక వాచ్ చూశాను, చాలా బాగుంది, నీకు నచ్చితే.
0: అక్కడే అర్థమైంది, ప్రేమ మాటల నుంచి షాపింగ్ లిస్ట్కి జర్నీ మొదలైంది.
3: నేను కూడా చాలా ఇన్నోసెంట్గా ఎంత అని అడిగానురా.
1: ఆ ప్రశ్న అడిగిన తర్వాత నీకేదైనా ప్రమాదంలా అనిపించలేదా?
3: లేదురా, తను ఏం మెసేజ్ పెట్టిందో తెలుసా? అన్నయ్య నువ్వు ఎప్పుడు డబ్బులు గురించి ఎందుకు ఆలోచిస్తావో అని అంది.
0: మరి నువ్వేమన్నావు?
3: నేను అన్నాను, శాలరీ మీద బేస్ అయ్యాను కదా, అందుకే ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిరోజు డబ్బు గురించి ఆలోచిస్తాను అని కౌంటర్ ఇచ్చానురా.
0: ఆ మాట విన్నాకైనా మనసు కరిగిందా?
3: అబ్బే, అది మాత్రం అస్సలు జరగలేదు. ఇక తప్పేది లేదని చివరికి ఒక కాస్ట్లీ వాచ్ తీసుకున్నాను.
2: తను అది చూసి
3: చాలా బాగుంది అన్నయ్య, నిజంగా నాకు చాలా నచ్చింది అని అనింది తెలుసా.
1: అంటే అక్కడతో సమస్య పూర్తిగా ముగిసిందా?
3: అవును ముగిసింది అని అనుకున్నా, కానీ వెంటనే అయితే నేను చూసింది ఇంకోటి ఉంది అన్నయ్య అంది.
0: దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మొదటిది ముగింపు కాదు, అసలు షాపింగ్ చాప్టర్కి ఇంట్రొడక్షన్ అని.
3: అప్పుడు నేనేమన్నానో తెలుసా?
1: ఏమన్నావు?
3: నీకు కావాల్సింది నువ్వే కొనుక్కో, నేను హృదయపూర్వకంగా బ్లెస్సింగ్ ఇస్తాను అని మెసేజ్ పెట్టానురా.
1: ఆ మాటకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది?
3: బ్లెస్సింగ్స్ ఫ్రీగానే ఉంటాయన్నయ్య, అవి నాకు ఎప్పుడు దొరుకుతాయలే అని అంది.
0: అది మంచి కౌంటర్ ఇచ్చింది. మరి ఆ కౌంటర్తో నీ ఆర్గ్యుమెంట్ అక్కడితో క్లోజ్ అయిపోయినట్టేగా.
3: కౌంటర్ ఇచ్చిందంటే తర్వాత ఏదో పెద్ద దానికి పిడిపడుతుందని చివరికి ఆ వాచ్ కూడా తీసుకున్నానురా.
1: అయిపోయింది అంటే 3 స్టేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సాయన్న ఇన్నావా కథ మొత్తం?
4: అవు సారు, మీరు ముందు చెప్పినట్టే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు మీ కథ మొత్తం ఘటనే జరిగింది సారు.
3: అది సాయన్న మా ఇంట్లో రాఖీ పండుగ రోజు జరిగిన కథ.
4: సరే కిరణ్ సారు, మొత్తానికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయ్యింది అన్నమాట.
3: అంతేగా అంతేగా.
4: అవు విక్రమ్ సారు, మీ ఇంట్లో ఇట్లా గిసోంటి పైసల్లోల్లి నడుస్తుందా?
1: నా కథలో మనీ డ్యామేజ్ లేదు సాయన్న, టైం డ్యామేజ్ చాలా ఉంటుంది. సాయన్న మా అక్క చాలా సింపుల్.
0: అరే నీ కథ మొదలు పెట్టగానే సింపుల్ అంటున్నావు, మరి గొడవ ఎక్కడొచ్చింది?
1: నిజంగానే చెప్తున్నా, మా అక్క ఎప్పుడు డైరెక్ట్గా ఏది అడగదు, ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది.
0: అవునా, ఏంటా డైలాగు?
1: తమ్ముడు ఓ చిన్న పని.

0: అని చిన్నగా అంటుంది.
1: అది కూడా ఒక పెద్ద స్టేజీలానే ఉంది.
0: ఈరోజు ఉదయం నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంతలో తమ్ముడు అని మా అక్క. ఏంటక్క అని నేను. ఓ చిన్న పని మా అక్క. చెప్పక్క అని నేను. రాఖీకి మంచి థ్రెడ్ తీసుకురా. తీసుకొచ్చాను. ఫ్లవర్స్ కూడా తీసుకురా. అవి తెచ్చాను. స్వీట్ బాక్స్ కూడా పట్టురా. అది కూడా పట్టుకొచ్చాను. గిఫ్ట్ కూడానా అనుకుంటూనే అది కూడా తీసుకొచ్చాను. ఇంతవరకు నేను చాలా హ్యాపీగానే ఉన్నా.
2: ఇన్ని పనులు చేసిన తర్వాత నీకేది సంతోషమేగా?
0: సంతోషమే, ఎందుకంటే ఇంతటితో పండుగ అయిపోయింది అనుకున్నాను. అప్పుడే తమ్ముడు నన్ను ఒక చోట డ్రాప్ చేస్తావా అంది.
1: మీ అక్కేగా?
0: మా అక్కే.
1: అక్కడి నుంచి అసలు డ్యూటీ స్టార్ట్ అయిందన్నమాట.
0: అక్క చెప్పినట్టే ఒక చోటకి తీసుకెళ్లాను. ప్లేస్ 1, తమ్ముడు 5 మినిట్స్ వెయిట్ చేయి అంది. 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ 20 మినిట్స్ అయింది. నేను ఫోన్లో రీల్స్ చూసి చూసి నా డేటా కూడా అయిపోయిందిరా.
2: అంతసేపు కూర్చున్నప్పుడు నీ పేషెన్స్ ఏ స్థాయిలో ఉందో ఊహించగలంలే.
0: అప్పుడు మాత్రం నాకు ఒకటే అనిపించింది, రాఖీ కట్టడానికి వచ్చిందా లేక నన్ను క్యాబ్ డ్రైవర్గా బుక్ చేసుకుందా.
2: నీ డ్రైవింగ్ బాగుంటుందిలే.
0: బాగుంటుంది బాగుంటుంది. చివరికి గంట తర్వాత వచ్చిందిరా. ఎట్టకేలకు వచ్చింది కదా అని కార్ స్టార్ట్ చేయగానే తమ్ముడు ఇంకో చోటుకి వెళ్దామంటూ ఈ అడ్రస్కి మ్యాప్ పెట్టు అందిరా.
3: అయ్యా, అయితే ఈ దినమంతా కారు ఆగేటట్లేదు. ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి పోతూనే ఉంటుందేమో.
0: పోతూనే ఉంది సాయన్న. ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని అణుచుకుని నేను చాలా ప్రశాంతంగా అన్నాను, నేను నీ తమ్ముడినా లేక గూగుల్ మ్యాప్ సర్వీస్నా? చిరునవ్వు నవ్వుతూ, తమ్ముడివి కాబట్టే కదా అడుగుతున్నాను తమ్ముడు అంది. ఆ మాట విన్నాక చేసేదేమీ లేక గుర్రును చూసా. తమ్ముడు, చిన్నప్పుడు నేను నిన్ను రోజు స్కూల్కి తీసుకెళ్లేదాన్ని గుర్తుందా? పండగ పూట ఒక్కరోజు ఆ మాత్రం తిప్పలేవా అంది.
2: చిన్నప్పుడు నిన్ను మీ అక్క తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆమె పనుల కోసం నువ్వే తిరుగుతున్నావు అన్నమాట.
0: అవును, కాలం మారింది, బాధ్యత మారింది. కానీ తమ్ముడు అనే మాట మాత్రం చిన్నప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది. దాంతోపాటు అవే పనులు ఇప్పటికీ చేయిస్తూనే ఉంది తమ్ముడు అనుకుంటా.
2: అన్నీ బాగున్నాయి కానీ మనలో మన మాటరా, పెట్రోల్ ఖర్చుల కన్నా ఇస్తుందారా అక్క?
0: ఆ విషయంలో మాత్రం సంప్రదాయం మారలేదు. మనమే పెట్రోల్ కొట్టించాలి, మనమే తిప్పాలి. పెదనాన్నల ఇంటికి, బాబాయ్ల ఇంటికి తెలిసిన అన్నలందరిలకి తిప్పి తిప్పి నన్ను డ్రైవర్ని చేసిందిరా.
3: అరేరేరే విక్రమ్ సారు, జర నిమ్మలం నిమ్మలం, మస్తు పరేషాన్ అవుతురు సారు. అంటే కిరణ్ సార్కి బ్యాంకుల పైసలు డ్యామేజు, ఈ విక్రమ్ సార్కేమో టైము పెట్రోల్ డ్యామేజ్ అన్నమాట. మీ మాటలు వింటుంటే గిట్ల కూడా ఉంటుందా అనిపిస్తుంది. అరే రాజుగా, గిడ 3 బన్మస్కాలు, 3 స్పెషల్ అల్లం చాయలు తీసుకురా. సార్లు మస్తు టైర్ అయిపోయినరు.
0: చాలా థ్యాంక్స్ సాయన్న.
3: అవు సారు, అర్జున్ సారు, జర మీ కథ కూడా చెప్పుర్రి, మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
2: నా స్టోరీలో రాఖీ పండగ వచ్చిందంటే రియల్ స్టోరీ కంటే రీల్ స్టోరీ ఎక్కువ ఉంటుంది సాయన్న.
3: రీల్ స్టోరీ ఏంది సారు, నాకు అర్థం కాలేదు.
2: అదే సాయన్న, సోషల్ మీడియా.
3: ఆహా, ఈ ఫోన్లలో పంపించేటి రీల్సా? ఈ రాఖీ పండుగకి ఈ ఫోన్లలో వచ్చే సోషల్ మీడియాకి ఏం సంబంధం సారు?
2: కిరణ్ విక్రమ్ ఇద్దరి స్టోరీస్ ట్రెడిషనల్ అయితే మా చెల్లెలి జనరేషన్ పూర్తిగా డిజిటల్ సాయన్న. డైరెక్ట్గా ఏమీ అడగదు.
0: అయితే గిఫ్ట్ ఎలా అడుగుతుంది?
2: ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపుతుంది.
4: అలాంటి రీల్స్ చూస్తేనే విషయం అర్థమవుతుందా?
2: అర్థమవుతుంది. అర్థమయ్యేలా పంపిస్తారు. బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ సిస్టర్స్.
4: రాఖీ పండుగకు చెల్లెలకు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి?
2: థింగ్స్ ఎవ్రీ సిస్టర్ డిజర్వ్స్.
4: రాఖీ పండుగకు చెల్లెలు ఏం కోరుకుంటారు?
2: ఇఫ్ యువర్ బ్రదర్ రియల్లీ లవ్స్ యూ.
4: మీ అన్న నిజంగా నిన్ను గౌరవిస్తున్నాడా
2: అని ఇలాంటి రీల్సే వరుసగా వస్తూ ఉంటాయి.
0: అంటే విషయం డైరెక్ట్గా చెప్పకుండానే తనకి ఏ గిఫ్ట్ కావాలో రీల్స్ రూపంలో డీటెయిల్డ్గా మొత్తం పంపిస్తుందన్నమాట.
2: అదే డిజిటల్ జనరేషన్ ఇంటెలిజెన్స్. అంతలో ఒక మెసేజ్ వస్తుంది. ఏందదంటే, ఏం లేదన్నయ్యా, జస్ట్ షేరింగ్ అని.
4: ఆ జస్ట్ షేరింగ్ వెనుక అసలు విష్ లిస్ట్ మొత్తం దాగుతుంది తెలుసా సాయన?
2: ఎగ్జాక్ట్లీ. ఈసారి నేను కూడా కౌంటర్ అటాక్ చేశాను.
4: అవునా?
2: నేను ఒక రీల్ పంపాను.
4: ఏం పంపావురా?
2: బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ బ్రదర్స్ అండర్ 500.
4: అంటే 500 రూపాయల్లో రాఖీ గిఫ్ట్లు అనే కదా?
2: Yes.
0: మంచి కౌంటర్ స్ట్రాటజీ అనిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది?
2: ఏం జరుగుతుంది? మెసేజ్ చూసింది, రిప్లై లేదు. 2 నిమిషాలైంది, రిప్లై లేదు. 10 నిమిషాలు, రిప్లై ఇంకా రాలేదు.
5: 30 నిమిషాలైంది ఇంకా రిప్లై రాలేదు.
3: అదేంటి సార్ గట్ల చెమటలు పట్టినాయి రిప్లై.

0: దానికి లేట్ అయితే ఏమైతుంది?
1: ఒక గంట తర్వాత ఓకే అని రిప్లై వచ్చిందిరా.
2: అమ్మయ్యా వచ్చిందా?
1: ఆ వచ్చింది.
2: ఆ ఓకే అంత లేటుగా వచ్చిందంటే దాని వెనక ఏదో పెద్ద రియాక్షన్ ఉందని నీకు అప్పుడే అర్థమై ఉంటుంది కదా.
1: అచ్చం ఇలాగే అనిపించిందిరా.
2: అవునా?
1: డౌట్ వచ్చి ఫోన్ పక్కన పడేసి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచించానురా.
2: ఏమని?
1: నేనేం తప్పు చేశానా? అంతలో మా చెల్లి వచ్చి చంద్రముఖిలో జ్యోతిక స్టైల్లో ఒక్క లుక్ ఇచ్చింది.
2: అవునా?
1: ఎందుకొచ్చిన గోలలే అని చేసేదేమి లేక ఓ గిఫ్ట్ కార్డ్ ఇచ్చేశా. ఆమె తీసుకొని థ్యాంక్స్ అన్నయ్యా అంది. అంతే.
3: అంతేనా? అంటే ఈసారైనా పీస్ఫుల్ ఎండింగ్ వచ్చింది అనుకున్నావు కదా.
1: అదే అనుకున్నాను రా. ఒక్క నిమిషం తర్వాత అడిగేసింది అమౌంట్ ఎంత అని. అప్పుడు నాకు విషయం అర్థమైందిరా. ఇన్స్టాగ్రామ్ మారచ్చు, వాట్సాప్ మారచ్చు, యూపీఐ మారచ్చు, కానీ ఈ అమౌంట్ ఎంత అనే క్వశ్చన్ మాత్రం ఎప్పటికీ మారదు, మారదు, మారదు కాక మారదు.
4: చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు.
5: అంటే మీ ముగ్గురి కథలు మూడు రకాలుగా ఉన్నా చివరికి మీ ముగ్గురి సమస్య మాత్రం ఒక్కటే అని అర్థమైంది.
3: సాయన్న, ఇంతకీ నీకేం అర్థమైందో మాకు అర్థమయ్యేలా చెప్పు కాస్త.
5: ఏం లేదు సారు, మీ అక్క చెల్లెళ్ళకి మీ ముగ్గురంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. అందుకే మీ మీద వాళ్ళకి ఇంత హక్కుంది. అక్క చెల్లెలు అన్న తర్వాత ఆ మాత్రం ఉంటుంది. ఉదయం నుంచి మీరు ముగ్గురు రాఖీ అంటే ఖర్చు అని, పని అని, టెన్షన్ అని మాట్లాడుతున్నారు. కానీ మీ కథలు మొత్తం విన్నాక నాకు ఇంకో విషయం కనిపిస్తోంది.
2: ఏంటది సాయన్న?
5: చూడు కిరణ్ సారు, మీ చెల్లెలు అన్నయ్య నాకు ఏమి వద్దు, ఒక చిన్న విషయం, నీకు నచ్చితే తీసుకో అని మూడు స్టేజుల్లో అడిగిందని కంప్లైంట్ చెప్తున్నారు. కానీ ఆ మూడు స్టేజ్ల వెనక ఒకే విషయం ఉంది.
3: ఏ విషయం ఉంది సాయన్న?
5: తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో నువ్వు నా తోడబుట్టినోడివి, ఈ సమాజంలో ఉన్న అందరికంటే నువ్వే ముఖ్యమని. అందుకే వాళ్ళు అడుగుతారు, బరాబర్ అడుగుతారు. వాళ్ళకు మీ మీదున్న హక్కు అది, అది మీరు గుర్తిస్తలేరు.
2: నిజమే సాయన్న, నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. ఈరోజు వాచ్ అడిగినప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది, కానీ నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు ఆలోచిస్తే నన్ను అంత హక్కుగా అడిగే మనిషి ఉందనేది కూడా గొప్ప విషయమే అనిపిస్తుంది.
3: నాకు అలాగే ఉంది. ఉదయం నుంచి నన్ను ఊరంతా తిప్పిందని చిరాకు వచ్చింది, కానీ ఈ ఒక్కరోజే, మిగతా రోజుల్లో తన ప్రపంచంలో తను బిజీ అయిపోతుంది. అప్పుడు తమ్ముడు ఒక చిన్న పని అని అడిగే గొంతు రోజు వినపడదు కదా.
1: నిజమే సాయన్న, నాకు కూడా చెల్లి పంపిన జస్ట్ షేరింగ్ రీల్స్ నేరుగా అడగకుండా తనకేం కావాలో నాకే అర్థమయ్యేలా చేస్తోంది అనిపిస్తుంది.
5: రాఖీ పండుగ అంటే మన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన జీవితంలో వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో చెప్పే ఒకే ఒక గుర్తు సార్లు. ఒక్క విషయం తెలుసా, నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ ఛాయ్ దుకాణం నడిపిస్తున్నా. రాఖీ రోజు ఎందరో అన్నదమ్ములను చూస్తుంటాను. కొందరు స్వీట్స్ తీసుకెళ్తారు, కొందరు గిఫ్ట్ కోసం పరిగెడతారు, ఇంకోరు కొంచెం అడ్జస్ట్ అవ్వు అంటారు. వాళ్ళందరి కథలు వేరు, కానీ వాళ్ళందరు వెళ్తున్నది మాత్రం కారణం ఒక్కటే, వాళ్ళ అక్క చెల్లెల కోసం. నాకు కూడా ఓ చెల్లెలు ఉండేది. చిన్నప్పుడు మేము చాలా గొడవపడేటోళ్ళం. ఆమె ఏదైనా అడిగితే నేను విసుక్కునేవాణ్ణి. రాఖీ రోజు ఇది కావాలి, అది కావాలి అంటే ఎప్పుడు నీకు ఏదో ఒకటి కావాలి అనేవాణ్ణి. ఇప్పుడు తను నాకు చాలా దూరంలో ఉంది, ప్రతి సంవత్సరం రాలేనంత దూరంలో. అప్పటి గుర్తులే ఇప్పుడు తలుసుకొని బాధపడుతున్నా. చిన్నప్పటి ఆ గొడవలు, ఆ ప్రేమలు, ఆ మాటలు ఇప్పుడు లేవు. ఆ రోజులు తలుచుకొనే సంతోషపడాలి. చెల్లెలు ప్రతి సంవత్సరం వచ్చే పరిస్థితులు లేదని. అందుకే ఉన్నప్పుడు విలువ తెలియదు, దూరమైనప్పుడు తెలుస్తుంది. చిన్నప్పుడు చెల్లెలతో సతాయించిన ఆ విషయాలే ఇప్పుడు బాగా గుర్తొస్తున్నాయి.
2: సాయన్న, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మనకి వాళ్ళు చేసే పనులు గుర్తుండవు, వాళ్ళు మనతో ఉన్న రోజులు గుర్తుండిపోతాయి.
5: సారు, ఈ రాఖీకి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. గిఫ్ట్ ఇవ్వండి, మీ చేతనైనంతనే ఇవ్వండి. కానీ గిఫ్ట్ ఇచ్చిన వెంటనే ఫోన్లలో తలకాయ పెట్టి వాళ్ళను పట్టించుకోకుండా ఉండకండి. కొంతసేపు వాళ్ళతో కూర్చోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఎందుకంటే ప్రతి బంధానికి ఖరీదైన గిఫ్ట్ అవసరం ఉండదు. చాలాసార్లు మనమిచ్చే కొంచెం సమయమే పెద్ద గిఫ్ట్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు సమస్య చెప్పినప్పుడు వెంటనే సొల్యూషన్ చెప్పలేకపోయినా పర్లేదు, నేనున్నాను అని చెప్పడం చాలు. ఎందుకంటే జీవితంలో కష్టకాలంలో మన పక్కన నిలబడే ఒక మనిషి ఎక్కువ అవసరం. అది అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, మనసుకు దగ్గరైన ఏ బంధమైనా కావచ్చు.

0: అదే రాఖీ మనకు గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షాబంధనం. మనల్ని రక్షించే వాళ్ళు మనతో పాటు ఉన్నారని చెప్తుంది సారు.
1: నువ్వు చెప్పింది అక్షరాల నిజం సాయన్న. ఉదయం నుంచి గిఫ్టులని, ఖర్చులని, బ్యాంక్ బ్యాలెన్స్ అని తిరిగాం. కానీ ఇప్పుడు వెంటనే ఇంటికెళ్ళి ముందుగా నా చెల్లెలతో కూర్చొని మాట్లాడాలి అనిపిస్తుంది.
2: నాకు అదే అనిపిస్తుంది సాయన్న. ఈసారి గిఫ్ట్ గురించి కొట్లాడకుండా ముందు మా చెల్లెలతో మాట్లాడతాను.
3: సాయన్న, నేనైతే ఈ రోజు అక్క ఎక్కడికి తీసుకెళ్ళమన్నా సంతోషంగా తీసుకెళ్తాను, ఎంతసేపు అయినా హ్యాపీగా వెయిట్ చేస్తాను.
0: అంతకంటే ముఖ్యంగా అందరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం
2: ఏంటాయన,
0: రాఖీ అనేది కేవలం చేతి కట్టే దారం కాదు, మన మీద మన అనుకునే వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి గుర్తు, మన జీవితంలో వాళ్ళు ఉన్నారనే ఆనందానికి గుర్తు. చివరిగా ఒక్క మాట చెప్తున్న అందరు గుర్తు పెట్టుకోండి, మీ తోబుట్టువులకు నేనున్నాను, నేను ఉన్నాననే నమ్మకం ఇవ్వడమే నిజమైన రాఖీ బహుమతి. ఈ మాటలు గుర్తుపెట్టుకొని జీవితాంతం ఇళ్ళకాలం మీ అక్కలు చెల్లెళ్లతో కలిసిమెలిసి ఉండుండ్రి.
2: అన్నలందరికి,
1: చెల్లెళ్ళందరికి,
3: ఈ అందమైన బంధాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి
4: రాఖీ పండుగ శుభాకాంక్షలు.

0: ఇంతవరకు మీరు రాఖీ పండగ సందర్భంగా అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక విన్నారు. రచన డాక్టర్ సురభి రమేష్, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ నాటికలోని పాత్రలు సాయన్న రమేష్ సుంకసారి, విక్రమ్ సందీప్, కిరణ్ సురభి రమేష్, అర్జున్ కార్యవర్ధి గొప్పిశెట్టి. ఇది వివిధ భారతి ఆకాశవాణి సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
0: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వినేసేద్దాం. సో మరి 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటే 0402324 0852కి వాట్సాప్ పంపించండి. మరి ముందుగా ఆజాద్, మరి ఈ సినిమాల నుంచి హరిహరన్ మహాలక్ష్మి కలిసి పాడినటువంటి ఈ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

అప్పుడు సూపర్ హిట్ పాట విన్నారు. ఎస్ దోస్తో, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనకి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాయగిరి నుంచి సత్యనారాయణ కవిత మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో కోరుకున్న ప్రియుడు సినిమాల నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే సినిమాల నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ బుధాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి సిద్ధులు, యలగంతుల సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజమ్మ, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు వారి కోసం కోటి గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట రచనలు సమకూర్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట 1999లో విడుదలైనటువంటి స్వయంవరం చిత్రం నుంచి పీకాసో చిత్రమ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు కాజీపేట మండలం తరాలపల్లి నుంచి బుచ్చయ్య కుటుంబం, మరి వారి కోసం వందే మాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మన ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నటువంటి శ్రోతలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కోసం ముత్తు సినిమాల నుంచి ఒకడే ఒక్కడు మనగాడు పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నారు. అండ్ ఇవాళ 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు విన్నాం. సో మరి బోలడంటే బోలడన్ని మెసేజ్ వచ్చాయి, కాకపోతే అన్ని పాటలు ప్లే చేయలేకపోయాను. అండ్ దట్ టూ ఇవాళ రాఖీ పండుగ కాబట్టి చాలా చాలా చాలా పాటలు వచ్చాయి, కాకపోతే అన్ని పాటలు నేను ప్లే చేయలేకపోయాను. బట్ వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక మంచి పాట గణేష్ సినిమాలో నుంచి సిరిసిరి మూవలు పాట వినిపిస్తూ ఇవాళ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అమ్మలకి, నాన్నలకి మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు.

సమయం 11 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం స్పెషల్ మూవీ రివ్యూతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. వరుస సెలవులు, రాఖీ పౌర్ణమి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పెరిగే మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రయాణాలు సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తారన్నారు. మిగులు ధాన్యాన్ని ఈవేలం ద్వారా పారదర్శకంగా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మార్కెట్ ప్లేస్, తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ వంటి ప్రభుత్వ వేదికలను వినియోగించాలని సూచించారు. దేశ ఆర్థిక సమానత్వంలో మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవగా 3,17,000 కోట్ల రూపాయల డిపాజిట్లు నమోదయ్యాయి. 56% మహిళల ఖాతాలతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవ అనేది మరింత విస్తరించింది. జమ్మూకాశ్మీర్లో 57 రోజుల పాటు కొనసాగిన వార్షిక అమర్నాథ్ యాత్ర ఈ రోజుతో ముగుస్తుంది. మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడీ ముబారక్ పవిత్ర గుహాలయానికి చేరుకోవడంతో ముగింపు ఘట్టం పూర్తవుతుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు సహాయ చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియోనో కరువానాపై విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బిబి స్టూడియోలో టైం 11:03 దాటింది. ముందుగా శ్రోతలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు స్పెషల్ మూవీ రివ్యూ విత్ ఆర్జే లక్ష్మి. ఒక బ్లాక్ బస్టర్ హిట్ జోడి మళ్లీ జత కడుతున్నప్పుడు, సినిమా తీస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఈసారి మూవీ ఎలా ఉంటుంది, ఏంటి అనే అంచనాలను అందుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ గుణశేఖర్ల కాంబినేషన్ లో వచ్చాడు అర్జున్. సెంటిమెంట్, యాక్షన్, మెలో డ్రామాగా ఎవరో తెలియని అబ్బాయిని రక్షించడానికి ఒక్కడు ఫైట్ చేస్తే తోబుట్టోను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అర్జున్. రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరు వింటున్నారు స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు గారు నిర్మాతగా కృష్ణ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ స్క్రీన్ ప్లే గుణశేఖర్ గారు అందించగా పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి సంగీతం, వేటూరి సుందరామూర్తి గారి సాహిత్యం ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా వేటూరి గారే రాశారు, సింగిల్ కార్డ్ అనమాట. మరి ముఖ్యంగా మహేష్ బాబు కీర్తిరెడ్డి గారి మీద పిక్చరైజ్ చేసిన పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా చెప్పొచ్చు. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్. ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇందాక విన్నాం కదా పాట మధుర మధుర తర మీనాక్షి. ఎంత అద్భుతంగా రాశారు వేటూరి గారు. అమ్మవారిని గురించి విశ్లేషిస్తూనే అండ్ అట్ ద సేమ్ టైం ఒక అన్న లేదా తమ్ముడు తన చెల్లెల గురించి చెప్పేలా ఉంటుంది సాహిత్యం. అందుకే మనకి ఎప్పుడు అమ్మవారి గురించి పాటలు వేయాలన్న నవరాత్రులు అయినా సరే ఈ పాట కంపల్సరిగా వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా చూడండి రక్షాబంధన్ సందర్భంగా ఈ పాట వినకుండా ఎవరైనా ఉంటారా? కంపల్సరీ వింటారు. సో అది వేటూరి సుందరామూర్తి గారి కలం గొప్పతనం. ఇక ఆ మూవీ విషయానికి వస్తే కథ ఏంటంటే అర్జున్ మీనాక్షి ఇద్దరు ట్విన్స్. అక్క తమ్ముడా అన్నా చెల్లెల అనే క్లారిటీ ఉండదు ఇద్దరికి. నువ్వు పెద్ద అంటే కాదు, నేను పెద్ద అంటే కాదు, నేను పెద్ద అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అనమాట. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ కాలేజీలోనే చదువుతున్న ఉదయ్ని ఇష్టపడుతుంది మీనాక్షి. ఈ క్యారెక్టర్ ని రాజా ప్లే చేశారు. ఇక వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి జరిగేలా చూస్తానని మీనాక్షికి మాటిస్తాడు అర్జున్. అన్నమాట ప్రకారం ఉదయ్ వాళ్ళ ఊరు మధురై రావడం, పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి జరిపించడం అన్ని టకటకా అయిపోతాయి. ఇందాక వచ్చిన పాట కూడా ఆ సందర్భంలోనే కదా. తర్వాత తెలుస్తుంది ఏంటని, ఉదయ్ పేరెంట్స్ కి పెళ్లి ఇష్టం లేదని, మీనాక్షిని చంపడానికి ప్రయత్నిస్తున్నారని. ఆ విషయం తనకు అర్థమయ్యి చెప్పాలని చూసినా కూడా మీనాక్షి నమ్మదు. మరి తన తోబుట్టును అర్జున్ ఎలా రక్షించుకుంటాడు అనేది స్టోరీ. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి స్పెషల్ మూవీ రివ్యూ. అండ్ ఇప్పుడు వినిపిస్తున్నాను సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు నుంచి ఈ అద్భుతమైన పాట

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇక ఇందాకే కథ టూకుగా మనం తెలుసుకున్నాం. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అక్క తమ్ముళ్ళుగా మహేష్ బాబు కీర్తి రెడ్డి గారు పోటీ పడి నటించారు. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్లీ నేచర్ లోనే ఎమోషన్స్ కనిపించేలా చేయడం కానివ్వండి, అక్క తమ్ముళ్ళుగా ఒకరింటే ఒకరికి ఎంత ప్రాణమో తెలియజేసే సీన్స్ లో అయితే ఎవరికి వాళ్లే ద బెస్ట్ అన్నట్టు నటించారు. ఇక మీనాక్షి అత్త మామలుగా ప్రకాష్ రాజ్ సరితలు నటించిన తీరుకు ఫిదా అయిపోతాం. అఫ్ కోర్స్ విలనిజాన్ని అంత విలక్షణంగా పండించారనుకోండి. మామూలుగా మనము సినిమాలో చూస్తుంటాం, ఒక భర్త తప్పుదారిలో వెళ్తుంటే భార్య సరి చేయడమో, లేదంటే భార్య సరిగా లేదంటే భర్త సరి చేయడమో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా విలన్స్ లాగా కనిపించడం అనే ఒక ప్రయోగాన్ని అంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, చేశారు గుణశేఖర్ గారు ఈ సినిమాలో. సో అంత అద్భుతంగా నటించారు ఇద్దరు కూడా. ఇక హీరోయిన్ శ్రేయ అందంగా క్యూట్గా అల్లరిగా కనిపించి కట్టిపడిస్తుంది. ఈ పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం మరిన్ని మూవీ కబుర్లు. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు అర్జున్ రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఒక్కడ చిత్రంలో చార్మినార్ సెట్ తో గుణశేఖర్ గారు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో, అండ్ ఆ సెట్ సినిమాకు ఎంత అసెట్ అయిందో మనందరికీ తెలుసు కదా. అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి ఆలయం సెట్ ను అంతే అద్భుతంగా తయారు చేయించారు. మీకు తెలుసా, తోటతరణి గారు రూపొందించిన మీనాక్షి టెంపుల్ సెట్ భారతీయ సినిమా చరిత్రలో నిర్మించిన అతిపెద్ద సెట్లలో ఒకటిగా చెప్తారు. దీనిని పద్మాలయ స్టూడియోస్ ను నిర్మించడానికి 6 నెలలు పట్టిందట. అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో.

వెళ్తారు కదా చూస్తున్నప్పుడు, ముఖ్యంగా నైట్ టైమ్స్ లో లైట్లవి, లైట్ల వెలుగులో ఆ కోనేరు, లోటస్ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. నిజంగానే మనం మధుర మీనాక్షి టెంపుల్లో ఉన్నామా అనిపించేలా ఉంటుంది. సో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు తోట తరణి గారు. అఫ్ కోర్స్ అవార్డు కూడా అందుకున్నారు అనుకోండి. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు అర్జున్ మూవీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇప్పుడు ఒక్కటి సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట వినండి. ఆ తర్వాత మరిన్ని కబుర్లు.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్ వింటున్నారు. అర్జున్ చిత్రంలో డైలాగ్ సీన్స్ అన్ని కూడా చాలా నేచురల్ గా చిత్రీకరించారు దర్శకుడు గుణశేఖర్ గారు. యాక్చువల్ గా అక్క తమ్ముళ్ల సెంటిమెంట్ తో తీసిన సబ్జెక్ట్ అయినా సరే ఎక్కడ హెవీనెస్ అనిపించకుండా, అంటే మామూలుగా మనకి తెలిసిన వల్ల మనం అబ్జర్వ్ చేసిన వరకు ఎలా ఉంటాయంటే కొంచెం హెవీ డైలాగ్సే ఉంటాయి. అంటే సెంటిమెంట్ మెలో డ్రామా అది ఎక్కువగా ప్రేక్షకులను రీచ్ అవ్వడానికి ఆ మార్గం ఎన్నుకుంటారు దర్శకులు. కానీ ఈ సినిమాలో మాత్రం సహజంగా సరదాగా ఒక్క మాటలు చెప్పాలంటే మన ఇళ్లలో ఎలా ఉంటారు సిబ్లింగ్స్ అచ్చం అలా అనమాట. కానీ అవసరమైతే అక్క కోసం తమ్ముడు నాన్నలా పెద్దరకం వహిస్తాడు, రక్షకుడిలా ప్రాణాలకు తెగించి అక్కను రక్షించుకుంటాడు. ఈవెన్ తన మాటను అక్క నమ్మకపోయినా సరే ఇలాంటి ఎమోషనల్ సీన్స్ లో మహేష్ బాబు గారి నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు అనుకోండి. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అర్జున్ సినిమా నుంచి ఈ పాట వినేయండి.

రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 2004 సంవత్సరం ఆగస్టులో విడుదలైంది సినిమా. అంటే 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. 3 నంది అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా టీవీలో వస్తుంటే చూడకుండా ఉండలేం. పర్టికులర్ గా కొన్ని డైలాగ్స్, నాయకర్ మధురైని కాపాడడానికి మీనాక్షమ్మ ఉంది, నా మీనాక్షిని కాపాడడానికి నేనున్నాను అని మహేష్ బాబు గారు చెప్తారు డైలాగ్. అసలు ఆ చెప్పడంలో ఉండే ఇంటెన్సిటీ, అక్కను రక్షించుకోవడానికి తమ్ముడు పడే తాపత్రయం, ఆరాటం ఎవరినైనా కదిలిస్తుంది, మనసుని తాకుతుంది కదా. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా ఇదే విషయమే చెప్తారు. చెప్పుకుందాం మరిన్ని కబుర్లు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినండి పోకిరి సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్, ఆ తర్వాత అర్జున్ మూవీ రివ్యూ కబుర్లు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ వింటున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత, హీరో పేరును లాస్ట్ సీన్ లో రివీల్ చేయడం. అది కూడా హీరోనే చెప్తాడు, నా పేరు అర్జున్ అని. అంతవరకు సినిమాలో ఎక్కడో కూడా ఎవరు పిలిచినా సీన్స్ కానీ మనకు తెలియడం కానీ ఎక్కడ ఉండదు. కాకపోతే టైటిల్ బట్టి మనకు తెలిసిపోతుంది, సినిమాలో మాత్రం ఎవరు పిలవరన్నమాట. సో అదొక స్పెషాలిటీ సినిమాలో. ఇక ప్రెజెంట్ ఫ్లాష్ బ్యాక్ ప్రెజెంట్ స్టోరీ నారేషన్ తో గుణశేఖర్ గారి స్క్రీన్ ప్లే ఉంటుంది కదా. ఫస్ట్ ప్రెజెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత మళ్లీ ప్రెజెంట్ కరెక్ట్ చేసి సినిమా ఎండ్ చేస్తారనమాట. ఇక శేఖర్ వి జోసెఫ్ గారి సినిమాటోగ్రఫీతో మనం మధురైలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు. ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది ఎవరికైనా కానీ, అంత అద్భుతంగా

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ మాట్లాడుకుంటున్న పరమేశ్ సినిమా గురించి. తెలుగు సినీ చరిత్రలో తోబుట్టుల సెంటిమెంట్ సబ్జెక్ట్ తో ఎన్నో చిత్రాలు వచ్చాయి, కానీ మహేష్ బాబు గారు లాంటి స్టార్ హీరోతో గుణశేఖర్ గారు తీసిన అర్జున్ లాంటి యాక్షన్ సెంటిమెంట్ మెలో డ్రామా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సిబ్లింగ్స్ మధ్య, అది కూడా ఒక మిడిల్ క్లాస్ కు చెందిన వాళ్ల మధ్య ఉండే

చిన్న చిన్న చెలిపి గొడవలు, అల్లరితో కూడిన అనుబంధాలు, ఆత్మీయతను వెండితెరపై సహజంగా ఆవిష్కరించింది అర్జున్ సినిమా. అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా లిస్ట్ లో ఉండే సినిమా. మరి మిస్ అయితే ఇప్పటికన్నా చూడండి. టైంతో పరిగెత్తే హడావుడి జీవితంలో మర్చిపోయిన మమతలు ఎన్నో గుర్తు చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి ఈరోజే.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. చైతన్య స్ఫూర్తి టైం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అవుతున్న ఈ రోజుల్లో కూడా మమతలు, పాసం, ఆత్మీయత అనే పదాలు ఇంకా ఉన్నాయి అనిపిస్తున్నాయంటే కారణం అన్న, చెల్లి, అక్క, తమ్ముడు లాంటి పేగు బంధాలే. వాటి ప్రాముఖ్యతను, ప్రత్యేకతను తెలియచేసేది, గుర్తు చేసేది రాఖీ పండుగ. మరి స్ఫూర్తినిచ్చే కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం పండుగ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి రాఖీ పౌర్ణమి ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. రాఖీ అంటే రక్షణ అనర్థం. రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే కట్టడం. ఒక ఇంటి ఆడపిల్ల తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగు విజయం వైపే ఉండాలని కోరుకుంటూ నుదుటన కుంకుమ పెట్టి ఒక తోరణంతో తయారు చేసిన రాఖీని వాళ్ల చేతికి కట్టి నోటిని తీపి చేసి హారతి పడుతుంది. ఇది అన్నా తమ్ముళ్ల పట్ల ఆడపిల్ల చూపించే ఆత్మీయత. మరి అన్నయ్య లేదా తమ్ముడి బాధ్యత ఎలా ఉంటుంది చెప్తాను ఈ సూపర్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. మూవీ నుంచి ఒక సూపర్ హిట్ మెస్మరైజింగ్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి ఇందాకే అనుకున్నాం కదా, ఒక ఆడపిల్ల తన ఇంట్లో అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టి విజయం వైపుగా అడుగులు వేయాలని నుదుటను కుంకుమ పెట్టి నోటిని తీపి చేసి హారతించి తన ఆత్మీయతను చాటుకుంటుంది. మరి అన్నయ్య లేదా తమ్ముడు, రాఖీ కట్టించుకున్న అన్నయ్య లేదా తమ్ముడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని మాటేస్తాడు. ఈ పండుగకు కులమతాల పట్టింపు, పేద గొప్ప తేడా అస్సలేమీ ఉండదు. యావత్ భారతం సమైక్యంగా జరుపుకునే మమతానురాగాల పండుగ.

ఇక రాఖీ పండుగను ఎన్నో పేర్లతో పిలుస్తారు. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేగా మరి, మన బలం కూడా ఇది. ఆచారాలలో ఆరోగ్య సూత్రాలను చేర్చినట్టే ఇలాంటి పండుగల రూపంలో బంధాల్ని అనుబంధాల్ని బలోపేతం చేయడానికి, పదిలంగా చూసుకోవడానికి మన పూర్వీకులు అందించిన స్ఫూర్తి రాఖీ పండుగ.

సమయం 12:30 కానుస్తుంది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన

స్థాయిని పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరుటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కండ్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కండ్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దత్తవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కండ్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కండ్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ధి దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కు పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1,468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు.
ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రపంచ

ప్రోత్సహిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్ధిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్ట్రపతి చెప్పారు. ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చెడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పిఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఎయిట్ ఫిట్ విత్ మీ ఆర్జీ లక్ష్మి. ముందొక సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ వినేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఎయిట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్

0: నుంచి చూడడానికి ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 8 ఫీట్ టైం. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తింటుంటే ఆ రుచే వేరు కదా, ఆహా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో మన ఆహారంలో ముఖ్యమైన పదార్థం నెయ్యి. కాకపోతే వెయిట్ పెరుగుతామేమో అనే భయంతో తగ్గించేస్తున్నారేమో, కానీ నెయ్యి వల్ల చాలా ఉపయోగాలున్నాయట తెలుసా. అంటే కంప్లీట్గా ఎందుకు మానేయకూడదు, అంటే మానేయకూడదు అనే విషయం తెలియజేసేవి కొన్ని సంగతులు మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టు 8 ఫీట్.

విన్నర్ మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ డ్యూట్ వినేసాం. అఫ్ కోర్స్ ఇలాంటి ఫెస్ట్ వెకేషన్స్ లో ఇలాంటి పాటలు వింటుంటే వచ్చే జోష వేరు. ఇలాంటి పాటలనే మన వీబీలో వస్తూనే ఉంటాయి అన్నట్టు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. మరి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం వెయిట్ పెరుగుతామేమో అన్న ఆలోచనతో ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా మంది మానేస్తున్నారు. సో అలా కంప్లీట్ గా మానేయాల్సిన అవసరం లేదు. నెయ్యి వల్ల ఉండే ఉపయోగాలు చాలా ఉన్నాయి అని మీతో ఇందాక చెప్పాను. మరి వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటానని కూడా అన్నాను. వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే జీర్ణక్రియ మెరుగుపడటమే కాక ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన ఫీల్ ఉంటుందట. అన్నం తినేస్తాం, కాసేపాకి ఏమవుతుంది, మళ్ళీ ఆకలి వస్తుంది, ఏదైనా తిందామని ట్రై చేస్తాం. అలా కాకుండా నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందట. సో ఇదేదో బాగానే ఉంది కదా, ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని తింటే మనం ఏది ఇంకా అనవసరంగా తినకుండా ఉంటాం. ఇది అడ్వాంటేజే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈసారి నుంచి. ఇక నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అన్నీ ఉంటాయట. అంతేకాదండి, కూరల్లో ఉండే కొన్ని పోషకాలను శరీరం మరింత ఫాస్ట్గా గ్రహించడానికి ఇలాంటి మంచి ఫ్యాట్ అవసరం కాబట్టి నెయ్యి భోజనంలో తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. మరి ఇంకా ఉండే నెయ్యి వల్ల ఉపయోగాలు చెప్తాను, వింటూ ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో రీమిక్స్ మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఆన్ ద వే నాయక్ మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. మరి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ నెయ్యి మానేయకపోవడం కంటే ఎందుకు మానేయకూడదని చెప్పే విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నెయ్యి వల్ల ఉండే ఉపయోగాలు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే వేడి అన్నంలో నెయ్యి వేయగానే వచ్చే మంచి ఫ్రాగ్రెన్స్ భోజనాన్ని మరింత రుచిగా మారుస్తుంది. కాబట్టి భారతీయ వంటల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. మీకు తెలుసు కదా, మనకి వేడివేడి అన్నంలో కూరలను వడ్డించాక, అన్నం వడ్డించాక కరిగిపెట్టి నెయ్యి వేస్తారు. ఒక స్పూన్ నెయ్యి వేయగానే మనకి తొందర తొందరగా భోంచేలు అనిపిస్తుంది. అంటే ఆకలి కూడా మరింత రెట్టింపు అవుతుంది అనమాట. ఎంత చక్కగా తినేయచ్చు, ఓ 4-5 కూరలో ఉండక్కర్లేదు. మన తెలుగు నాళ్లలో చాలా ప్రసిద్ధి కదా వేడివేడి అన్నం, ఆవకాయ నెయ్యి లేదంటే ముద్దపప్పు వేడివేడి నెయ్యి అన్నం. సో అలా ఉన్నా చాలా అనమాట, హ్యాపీగా తినేయచ్చు. మరి అదనమాట నెయ్యి వల్ల ఉండే అడ్వాంటేజ్. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూ ఉండండి.

నంబర్ 150 మూవీ నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక సూపర్ ట్రాక్ వినేసాం. నిజంగా డిఎస్పీ మ్యూజిక్ కార్డ్ మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ అద్దరిపోతుంది పాట. సో వింటున్నా కూడా మనకు జోష్ వచ్చేస్తుంది. మంచి డాన్సింగ్ నంబర్ అనమాట. మీరు వింటున్నారు ఇట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి నెయ్యి వల్ల ఉన్న ఉపయోగాల గురించి మనం మాట్లాడుకున్నాం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అండ్ శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్ ను అందిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఆకలి అంటే భోజనం ముందు కూర్చున్నప్పుడు తినాలనిపించాలి, కడుపులో తినాలనిపించే ఒక మంచి సువాసనను అందించే అతి ముఖ్యమైన పదార్థం నెయ్యి. అందుకని మన పెద్దవాళ్లు నెయ్యిని కంపల్సరీ చేశారు. అలాగని నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదైనా ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో తక్కువగా తీసుకుంటేనే మంచిదట, పర్టికులర్ గా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. మరి ఏదైనా సరే లైట్ గా తీసుకుంటేనే హెల్దీగా హ్యాపీగా ఫిట్ గా ఉంటాం అన్నమాట. ఆ మాట మాత్రం నిజం. ఏమంటారు?

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 కు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ NH-65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తోడపుట్టిన సోదరులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకునేందుకు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పుట్టింటికి తరలివెళ్తున్నారు. హైదరాబాద్లో రాఖీ పండుగ సందర్భంగా

ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో రక్షాబంధన్ను అత్యంత కీలకమైన పండుగగా భావిస్తారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాల్లో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, బ్రహ్మకుమారీలు, పలువురు నాయకులు, అంధుల పాఠశాల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీలు కట్టి స్వీట్లు తినిపించగా, మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళా ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు ఎన్ రామచంద్రరావుకు వారి సోదరి రాఖీ కట్టగా, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగృహంలో ఆయన సోదరి రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్టంలోని అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని అన్నారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనుబంధం అజరామరమని వెల్లడించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులు సోదరీలకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెలు అనుబంధం, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా యోగా కేంద్రంలోని సభ్యులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ కుమార్ దీపక్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా హనుమకొండ జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్. మహిళల గౌరవం, సమానత్వం, స్వాభిమానాన్ని కాపాడటమే నిజమైన రక్షణ అని హనుమకొండ కలెక్టర్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్ఫూర్తి, కుటుంబ జీవనంలో ప్రత్యేక సాంప్రదాయ సాంస్కృతిక వేడుకకు ఈ పండుగ ప్రతిరూపమని పేర్కొన్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 5,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, 27 నుంచి 31 వరకు ఈ బస్సులు నడుస్తాయని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తిరుగు ప్రయాణాల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను సిద్దంగా ఉంచాలని, బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. తార్నాక డివిజన్లో మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలువురు విద్యావంతులు పార్టీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కనీస మౌలిక వసతులు, డ్రైనేజ్ వ్యవస్థల లేమితో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ది కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే 3 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు కర్ణాటక రాష్టం రాయచూర్ జిల్లాలోని హట్టి గోల్డ్ మైన్ను సందర్శించారు.

దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ది కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరంగా తెలియజేశారు. హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. ఉప ముఖ్యమంత్రి వెంట సింగరేణి సీఎండి బుద్ధప్రకాశ్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ఠులతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన 23 మంది వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించామని, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూఢిల్లీ తెలంగాణ భవన్ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని, బాధితుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. సహాయం కోసం నిర్దేశిత హెల్ప్ లైన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ NH 65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. చిట్యాల ఫ్లైఓవర్ను దసరా నాటికి, మిగిలిన వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతికి వాహనాల రాకపోకలకు సిద్దం చేయాలన్నారు. 6+2 రహదారి విస్తరణ, ఇతర NHAI ప్రాజెక్టుల వేగవంతం కోసం త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తానని రోడ్ సేఫ్టీ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా 5 నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యంతో అత్యాధునిక ధాన్య శైలోల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ఈ శైలోల నిర్మాణం, నిర్వహణలో వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. 10 ఏళ్ల తమ పాలనలో ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, ఇళ్ల నిర్మాణ హామీలను గాలికి వదిలేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త పోరుబాటు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తూ సెప్టెంబర్ 1న ఛార్జిషీట్ విడుదల చేసి, ఆపై ధర్నాలు, రైతు సదస్సులు, వంటా వార్పు, విద్యార్థి ర్యాలీలు, ఆటో ర్యాలీలతో నిరసనలు తెలుపనున్నట్లు చెప్పారు. ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం తక్కువ విద్యుత్ వ్యయంతో త్వరగా నిర్మించతలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సెప్టెంబర్ 1న ఢిల్లీలోని సేవాభవన్లో కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ, మహారాష్ట జలవనరుల శాఖల ఉన్నతాధికారులు కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట సీఎం, ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రులకు లేఖలు రాస్తూ చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ భేటీ ఏర్పాటైనట్లు సీఎంఓ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి క్లాక్ల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ బిఆర్జే లక్ష్మి. ముందొక పాట వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం. స్టే ట్యూన్డ్.
1: బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. ఆగస్టు మంత్ వచ్చిందంటే చాలు, ఇక హాలిడే స్టార్ట్ అయినట్టే. ఇండిపెండెన్స్ డే, వరలక్ష్మి వ్రతం, ఇప్పుడు రాఖీ, నెక్స్ట్ వినాయక చవితి, ఎట్సెట్రా, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయనుకోండి. పిల్లలకి పెద్దలకి ఆటవిడుపు లాంటి ఫెస్టివ్ అకేషన్స్ విత్ హాలిడేస్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందరు. అండ్ వింటూ ఉంటారుగా వివిధ భారతిని, తరతరాల తరగని ఆనందాన్ని, వినోదాన్ని అందించి మీ ప్రియ నేస్తాం మీ వివిధ భారతి. ఇక మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ మధ్య మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం దేశవ్యాప్తంగా ఘనంగా. కానీ ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి, స్వాతంత్రం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి, చరిత్రలో మనకి తెలియనివి చాలా ఉన్నాయి. సో అప్పుడు

అలాంటివి కనిపించినప్పుడు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా అలాంటిదే అనమాట. మనం ఇలాంటివి తెలుసుకోవడానికి ప్రత్యేక సందర్భాలు ఏమి అక్కర్లేదు కదా, ఎప్పుడు తెలుసుకున్నా ప్రత్యేకమే కాబట్టి అడిగేస్తున్నాను క్వశ్చన్. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు? మరోసారి వినండి, ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు అని. చాలా మంది ఆన్సర్ పంపించారు అండ్ ఎంతమంది తెలుసుకుని కూడా పంపించుంటారు. కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం ఉద్దేశం. ఎనివేస్ మరి రైటర్స్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శిల్ప, పద్మావతి, ప్రసాద్ చెంచల్గూడ నుంచి, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, శంకర్రావు, చింతల్ హైదరాబాద్ నుంచి, స్రవంతి, సుశీల్ అప్పలరాజుపేడని నుంచి, ఇక ద్రోణంరాజు, శ్రీయశ్రీ, కౌకూర్ నుంచి, గజ్వేల్ నుంచి, షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, రాధ ఆర్బూర్ నుంచి, భూదన్ పొజపల్లి నుంచి, భోగ మార్కండేయ, అనిత, బొమ్మిదన్ని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తు నుంచి, నెమ్మారు నుంచి, పున్నం వెంకటేశం, లత, దమ్మోజి వెంకట చిత్రయాల నుంచి, వనస్థలపురం నుంచి దొర్నల బాలరాజు, హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ వేదవతి అండ్ ఇంకా చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్. చింతా శ్రీనివాస్ ఎక్కడి నుంచి, షాపల్లి నుంచి, స్రవంతి ఎక్కడి నుంచి అంటే యుఎస్ నుంచి అంట, యుఎస్ నుంచి పంపించారు ఆన్సర్. అండ్ ఇక దస్తగిరి సంధ్య పెద్దటూరు నుంచి, చిలుక నారాయణ ఎన్సీఆర్ జనకంపేట నుంచి, మాధవి ఆంజనేయులు ఎక్కడి నుంచి వీళ్ళు, భూదన్ పోచంపల్లి నుంచి, అండ్ ఇక శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, జక్రపల్లి నుంచి, అరుణ, రాజేందర్. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మణిపూర్. మణిపూర్ లో ఆగస్టు 13న పేట్రియాట్స్ డే నిర్వహిస్తారట. ఎందుకంటే ఆంగ్లో మణిపూర్ యుద్దంలో ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు నివాళిగా దేశభక్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారట. ఆ రోజు మొత్తం స్టేట్ లో స్కూల్స్ కి, ఆఫీసులకు కూడా హాలిడే డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్. సో మన స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అమరవీరులకు నివాళిగా నిర్వహించేదే ఈ పేట్రియాట్స్ డే. అది కూడా మణిపూర్లో జరుపుకుంటారు. మరి ఎంత గొప్ప కదా. సో మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు షో టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం.

మనసుని రిలాక్స్ చేసే పవర్ మ్యూజిక్ ఉంటే మైండ్ ని అలా వెనక్కి తీసుకెళ్లే పవర్ ఉంటుంది ఇలాంటి సాంగ్స్ కి కదా. ఇలాంటి పాటలు వింటున్నప్పుడంతా కూడా మైండ్ అలా వెనక్కి వెళ్ళిపోతుంది. సో అప్పటి జ్ఞాపకాలను అన్ని మనం రీకలెక్ట్ చేసుకుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ స్ట్రెస్ బస్టర్స్ లాంటివే ఇలాంటి పాటలు విత్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైమ్ టైమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రీడినా మీరు అడిగేస్తున్నాను. మనకి హైదరాబాద్ అంటేనే టూరిజం కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఎన్నో ప్లేసులు చెప్పేస్తాం టక్ టక్ టక్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొత్త కూడా యాడ్ అయినాయి, కానీ ఎప్పటి నుంచో హైదరాబాద్ అంటే మనకి ఫస్ట్ టూరిజం ప్లేస్ అంటే గుర్తొచ్చేది గోల్కొండ కోట కదా. సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు? మరోసారి వినండి క్వశ్చన్ ని. సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అంటారా, వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ఎనర్జెటిక్ సాంగ్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Showtime వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి నేను చక్కగా పాటలు వినేస్తున్నారు, ఎనర్జెటిక్ సాంగ్స్ వినేస్తున్నారు. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు అని. చాలా మంది రైటర్స్ పంపించారు, మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. నిజంగా ఆల్మోస్ట్ అందరూ కూడా కనుక్కొని చెప్తున్నారు, లేదంటే తెలిసే ఆల్రెడీ పంపిస్తున్నారు, కానీ టక్క టక్క టక్క ఫాస్ట్గా పంపించేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా అలాగే చదివేస్తాను. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, బాగ్లింగంపల్లి నుంచి చంద్రశేఖర్, హుడాకాల్లో నుంచి బుజ్జి, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు నుంచి, ఇక నెమ్మాని నుంచి వెంకటేశం హేమలత, ఉంబడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, చిత్రాల నుంచి దంబోజీ వెంకటాచార్య, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుంచి, జగ్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ప్రగతి నగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి, గీతానగర్ నుంచి చోడవరపు సాయి మన్విత, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, కర్ణాటక గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, పర్వతపూర్ నుంచి కృష్ణవేణి. మీ ఊరి పేరు బాగుందండి, పర్వతాపూర్, నిజంగా వెరైటీగా ఉంది. వనస్థలపురం నుంచి హరిణి లోకేష్, ఇక నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి చరణ్, వైష్ణవి. ఇంకా వస్తున్నాయి ఆన్సర్స్ చూద్దాం. ఆల్రెడీ మీ పేరు చదివేశాను కాబట్టి అవసరం లేదు. నందిపేట నుంచి రాకేష్, అలాగే ఇంకా ఎలగండ్ల మార్కండేయ, లక్ష్మి ఎక్కడి నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి, బొమ్మదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ కాకతీయ వంశీయుడు ప్రతాపరుద్రరాజు ఈ కోట నిర్మించాడు. ఎప్పుడంటే 14వ శతాబ్దానికి చెందిందనమాట. అప్పుడు జస్ట్ ఒక మట్టి కోట మాత్రమే నిర్మించాడు. ఆ తర్వాత బహమనీ సుల్తానుల చేతులకు వెళ్లినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కుతుబ్షాహి వంశ వ్యవస్థాపకుడు సుల్తాన్ కులి దీనిని భారీ రాతకోటగా అభివృద్ధి చేశాడనమాట. సో అది మన గోల్కొండ కోట.

మనసుని శృతి చేసే సాహిత్యం ఎంతైన రాసింది మన మనసు కవి ఆత్రేయ గారు కదా. ఇక కేవి మహాదేవన్ గారి సంగీతం ఆ సాహిత్యం స్థాయిని మరింత పెంచింది. అందుకే ఇవి ఆల్ టైమ్ హిట్ సాంగ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ విధులతో షో టైం టైం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఇందాక మనం గోల్కొండ హిస్టరీ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గోల్కొండ అనే పదం ఎలా వచ్చింది? గోల్కొండ అనే పదం ఎలా వచ్చింది ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ అయిన వెంటనే వాట్సాప్ 2 0402324

శ్రీనివాస కళ్యాణం సినిమానించి ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినే సాంగ్ మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, గోల్కొండ అనే పదం ఎలా వచ్చింది అని. ఆల్మోస్ట్ అందరు కూడా రటాసరి పంపించారు. మళ్ళీ వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. వరంగల్ పెరుకవాడ నుంచి మల్లికార్జున సులోచన ప్రియాంక, దోనాల బాలరాజు అంకుషాపురం నుంచి, బిహెచ్ఎల్ నల్గొండ నుంచి పానుగంటి రవిగౌడ్, అమ్మరగుర్తి నుంచి బబిదిని లక్ష్మీనారాయణ, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ,

0: కోతంగల్ నుంచి తోట సంతోష్, సంగీత శ్రవణ్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, మూర్తి మంగమ్మ బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి, రామ్ మల్కాజ్గర్ నుంచి, అండ్ ఇక హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, కృష్ణ లంగన్ ఇక్కడ నుంచి ఎల్బి నగర్ నుంచి, అండ్ ఇక ఒకరైతే స్టోరీ కూడా రాసి పంపించేశారు. అనసూయ, చిలుక నారాయణ, యమున, జనకంపేట నిజామాబాద్ నుంచి, అప్పలరాజు పెడమి నుంచి, తిప్పత్తి నల్గొండ జిల్లా నుంచి, అండ్ ఇక పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల నుంచి. సో ఇంకా చాలా మంది పంపిస్తున్నారు. కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణచారి కూడా పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ గొల్లకొండ అంటే మేకల కాపుర్ల కొండ అనే తెలుగులోని ఒక పదం నుంచి గోల్కొండ అనే పేరు వచ్చిందని మన చరిత్రకారులు చెప్తున్నారన్నమాట. సో గోల్కొండ అనే పేరుకు సంబంధించిన చరిత్ర ఇది. సో ఒక చిన్న పదం నుంచి ఒక హిస్టారిక్ టూరిజం ప్లేస్ మనకి పరిచయం అయింది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపించే టైం లేదు, కానీ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలితో.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. రక్షాబంధన్ శుభాకాంక్షలతో ఇవాళ శక్తిశీలి కార్యక్రమాన్ని ఈ పాటతో స్టార్ట్ చేసేద్దామా.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆల్ఫాబెట్స్ చదువుకునే 6 ఏళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు చేసిందా అమ్మాయి. అసమాన ప్రతిభతో కేవలం 12 ఏళ్లకే అంతర్జాతీయంగా 14 బంగారు పథకాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 16 ఏళ్లకే ఉమెన్ గ్రాండ్ మాస్టర్గా అవతరించి అబ్బురపరిచింది. ఇంతకీ ఎవరి లిటిల్ ఛాంప్ అని ఆలోచిస్తున్నారా? ట్రై టు గెస్, పాట తర్వాత చెప్తాను.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి గెస్ట్ చేశారా ఎవరు? పొన్నేం చెప్పేనా? చెస్ క్రీడలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న దివ్య దేశ్ముఖ్ 2024 ప్రతిష్టాత్మక వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకోవడమే కాకుండా గ్రాండ్ మాస్టర్ హోదా కూడా దక్కించుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకి ఎంపికైన దివ్య దేశ్ముఖ్ ఇవాల్టి మన శక్తిశీలి. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు శక్తిశీలి లిటిల్ చెస్ ఛాంపియన్ దివ్య దేశ్ముఖ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నాగపూర్కి చెందిన దివ్య తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్సే. అయినా సరే ఇదే ప్రొఫెషన్ ఎంచుకోమని దివ్యని ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ తనకు నచ్చిన కెరీర్ను తీసుకునేలా ప్రోత్సహించారు కూడా. చెస్ పై మక్కువ చూపించిన దివ్యకు అడుగడుగున సపోర్ట్ ఇస్తూ వచ్చారు తన పేరెంట్స్. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఈరోజు
1: విశ్వ సంస్కృత దినోత్సవం. సంస్కృతానికి ఉండేటువంటి ఆ గొప్పతనం, ఆ మహత్వం ఈ రోజుల్లో తగ్గుతుందని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ సంస్కృత భాషకి పరివ్యాప్తి వచ్చిన తర్వాత కొద్ది మందికి అది తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ మరీ విస్తృతంగా ఉందనేటువంటి విషయం భాషాభిమానులకందరికీ తెలిసిన విషయమే. ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి సంస్కృత భాష పట్ల ఎనలేని అభిమానంతో వారు రీసెర్చ్ చేసి అరవిందరావుగా ఉన్నటువంటి వారు సంస్కృత అరవిందుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న డాక్టర్ అరవిందరావు గారు ఒకవైపు, మరొక వైపు ప్రొఫెసర్ శశిరేఖ వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు. నమస్కారం అరవిందరావు గారు.
2: నమస్కారం అండి.
1: నమస్కారం. మీరు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, తెలుగు వాళ్లే కాదు భారతదేశం అంతా కూడా భాషాభిమానులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా సంస్కృత భాషాభిమానులందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముందుగా భారతీయ భాషల్లో సంస్కృత భాష ఎంత గొప్పది, జనని సమస్త భాషలకు అన్నటువంటి సంస్కృత భాష రాను రాను రాను చాలా అల్పమైనటువంటి స్థితిలోకి వచ్చిందని చెప్పని చాలా మంది అనుకుంటా ఉంటారు. అనల్పమైనటువంటి సంస్కృత భాషకి అల్పమైనటువంటి స్థితి రావడం అనేటువంటిది భరించలేనటువంటి విషయం ఇది. ఈ విషయంలో మరి సంస్కృతాన్ని నేర్చుకోవడం కాదు, మనం కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని అందరూ భావిస్తున్నారు. మీరేమంటారు?
0: అసలు సంస్కృతం అనేది వ్యాప్తంలో, అంటే వ్యావహారిక భాషలో లేకుండా పోతుంది అన్న కారణం చేత దానికి గుర్తింపు తగ్గింది అనే భ్రాంతిలో ఉన్నారే కానీ సంస్కృత భాష ఎక్కడికి పోలేదు. చక్కగా అన్ని భాషలతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతూ విలసిల్లుతోంది. అందుచేత నేను చిన్న శ్లోకంలో చెప్పదలుచుకున్నాను, ఈ వాంగ్మయం అనేది ఏదైతే ప్రపంచం ఉందో ఇదొక నందనోద్యానం. ఈ నందనోద్యానంలో ఆ సురభారతి, ఆ వాగ్దేవి శోభిస్తూ ఉంది. ఎలాగా అంటే అన్ని భాషలు జనని అన్నారు. ఇక్కడ నేను ఇంకా కొంచెం సౌహార్దానికి దగ్గరగా తీసుకొచ్చి చెలికత్తెలతో ఆడుతున్నట్టుగా అని నేను రాశాను. గీర్వాణ నందనోద్యాని సురవాణి సుశోభతే సఖీభి బహుభాషాభి క్రీడంతి రససాగరే అని. ఈ విధంగా సంస్కృత భాష ఆచార్య గారు ప్రశ్నించినట్లుగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ భాషల్లో ఏ విధంగా అయితే ఆత్మ అనుస్యూతంగా ఉంటుందో అన్ని భాషల్లోనూ ఆ పదాలు ఉన్నాయి. అయితే కాస్త అపభ్రంశ రూపంలో కావచ్చు, లేదా అచ్చంగా కావచ్చు, తత్సమము తద్భవము అన్నారు. అందుచేత సంస్కృతం లేదు అనుకోవడం ఒక భ్రమ. సంస్కృతం ఉంది. అయితే అసలు ఏదైతే మనం పదాలు తెచ్చుకున్నామో తెలుగులో, ఆ పదాలు వాటి మహత్తు అక్కడ మూల భాషలో ఎలా ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఏమన్నా చిన్న చిన్న భ్రాంతులు, అపార్థాలు అంటారు, అర్థాలు మారిపోవడాలు, ఇవి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని ఈ నా అభిప్రాయం అండి.
1: అరవిందరావు గారు, మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేశారు, మీకుండేటువంటి స్థితి వేరు, సమయం తక్కువ, ఇవన్నీ ఉన్న సంస్కృత భాష మీద ఎనలేనటువంటి అభిమానాన్ని సంపాదించి ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు, దీనికి కారణం ఏమంటారు చెప్పండి.
3: నేను చాలా పెక్యులర్ పరిస్థితుల్లో, అంటే విచిత్రమైన పరిస్థితుల్లో సంస్కృతాన్ని కొంచెం బాగా అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కొంత సంస్కృతం అనేది కొద్దిగా మా మాతామహుల ద్వారా తెలిసినప్పటికీ కూడా తరువాత సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. ఏమిటి, మేము ఉదాహరణకు అనేక రకాలైనటువంటి రిపోర్ట్స్ అవి ఇవన్నీ చదువుతుంటాము. ఆ రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు అదే మనకు మన గురించి, మన సంస్కృతం, మన సిద్ధాంతం గురించి కానీ, మన ఉపనిషత్తుల గురించి కానీ మనకేమీ తెలియదే. మిగతా వాళ్ళకి, వాళ్ళకు చాలా బాగా తెలుసు కదా వాళ్ళ ధర్మాన్ని గురించి, వాళ్ళ సంస్కృతిని గురించి అనేటువంటి ఛాలెంజ్ రావడం వల్ల నేను అప్పుడు పుల్లెల రామచంద్రుడు గారి దగ్గరికి వెళ్ళి గీతా భాష్యము, ఉపనిషత్తుల భాష్యము ఇట్లాంటివన్నీ కూడా చదువుకొని నేను, శశిరేఖ గారు, మేమందరం కూడా వారి దగ్గర అధ్యయనం చేశాము. ఆ విధంగా సంస్కృతాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అది చేయడం ద్వారా నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను. సంస్కృతం తెలియకుంటే మనకు చాలా విషయాలు మనం కోల్పోతామనేది అప్పుడు నాకు తెలిసింది. సంస్కృతం తెలియకుంటే మనకు అసలు భారతీయ సంస్కృతిని గురించి ఏమీ తెలియనట్లే, అది నా యొక్క కన్విక్షన్. ఆ విధంగా నేను సంస్కృతం పైన అభిరుచి పెంచుకొని ఇప్పటికి కూడా చదువుతుంటానండి.
1: సంస్కృతం ఎవరు చదవాలని మీ ఉద్దేశం?
3: నా ఉద్దేశంలో ముఖ్యంగా మేధావులు అని అనిపించుకునే వాళ్ళందరూ చదవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు 300 సంవత్సరాల క్రితం వరకు సంస్కృతం అనేటువంటిది మనకు లింక్ లాంగ్వేజ్గా ఉండేది. ఆ లింక్ లాంగ్వేజ్గా ఉండడం వల్ల సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ఎలాగైతే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా అప్పుడు 300 సంవత్సరాల క్రితము ఎక్కడో కాశీ నుంచినో ఇంకెక్కడికో కంచికి పోయినటువంటి వాడు కావచ్చు, ఇంకేదో టౌన్ నుంచి ఇంకో టౌన్ పోయి

0: ఉండేటువంటి వాడు కావచ్చు, పండితులందరూ కూడా సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. పోతే ఇప్పుడు తర్వాత ఏమైంది, సంస్కృతం మనకు దూరం కావడం వల్ల సంస్కృత గ్రంథాల్లో ఏమున్నది అనేది మనకు తెలియకుండా అయిపోయింది. సో కాబట్టి అది ఎందుకు, అనేక కారణాల వల్ల, అది మనందరికీ తెలిసిన కారణాలే. సో ఆ కారణాల వల్ల సంస్కృతం మరుగుపడడం వల్ల అసలు సనాతన ధర్మం అంటేనే ఇదిగో ఇలాంటిది, సనాతన ధర్మం అంటేనే క్యాస్టు, సనాతన ధర్మం అంటే ఫలానది, ఇట్లాంటి ఒక నెరేటివ్స్ సమాజంలో రావడం మొదలుపెట్టింది. కాబట్టి వీళ్ళు సొంతంగా చదువుకుంటే దీనిలో తెలుస్తుంది ఏమిటి అనేది తెలుస్తుంది. అనేక ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది చాలా రకాలైనటువంటి విమర్శలు చేస్తుంటారు కదా, ఆ విమర్శలకు సమాధానం అంతా ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఉన్నది. ఇప్పుడు ఈరోజు శీర్షిక కూడా చాలా మంచి శీర్షిక పెట్టారండి, విశ్వ దృష్టితో ముందుకు అన్నారు, గ్లోబల్ విజన్ అన్నారు. సంస్కృతానికి ఉన్నంత గ్లోబల్ విజన్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దేనికి లేదని మనం ఘంటాపథంగా చెప్పచ్చండి. సో అలాంటిది మనం ఎవరికి తెలియాలి అంటే మేధావులకు తెలియాలి. ఒక దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వరకు మేధావులందరూ కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి బాగా సంస్కృతం చదివినటువంటి వాళ్ళు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏదో సాహిత్యం గురించి ఇట్లా వాటి గురించి రాస్తున్నారు, కానీ మనకు ఎదుర్కొంటున్నటువంటి విమర్శల గురించి ఎవరు రాయడం లేదు. వాటి గురించి, దాంట్లో సత్యత్వం, సత్యత్వం ఎంత ఉన్నది అనే దాని గురించి రాయడం లేదు. కాబట్టి అంతేకాకుండా మన యంగ్ పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళకు అంతో ఇంతో తెలియాలండి. సంస్కృతం అంతా గొప్పగా నేర్చుకోకపోయినా వాళ్ళ పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వీళ్ళకు ఇప్పుడు ఈరోజు పిల్లలకు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళిన పిల్లలు కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటారు, మీ సంస్కృతిలో ఇలా ఉంది అంటాడు. సో వీడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడు అనమాట. సో మనము ఇన్ఫీరియారిటీ నుంచి తప్పించుకోవడం కోసము, మనకు కొంచెం ఆత్మవిశ్వాసం రావడం కోసము ఇలాంటివన్నీ, అంతేకాకుండా మనం సంస్కృతం చదవడం లేదు, అనేక పాశ్చాత్య మేధావులు వాళ్ళు చదువుతున్నారండి. పర్టికులర్లీ ఇప్పుడు ఇన్నాళ్ళు జర్మనీలో చదివేటువంటి వాళ్ళు, ఇప్పుడు అమెరికన్ మేధావులు చాలా మంది చదువుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు రాసిందే ఏమనుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు వెండి డానికర్ అనేవే రాస్తుంది, సంస్కృతం ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సప్రెషన్ అంటుంది, ప్రజలందరినీ కూడా సప్రెస్ చేయడం కోసం సంస్కృతం లాంగ్వేజ్ అని పుట్టించినారు అంటుంది. అరే సంస్కృతంలో ఏముంది మనకు తెలియకుండా, ఎంత విశ్వజనీయమైనటువంటి, లేకుంటే విశ్వ దృష్టితో అని చెప్పిన అన్నాం కదా, గ్లోబల్ విజన్తో చెప్పినటువంటి ఉపనిషత్తులు, ఈ దీనిలో ఏముంది మనకు తెలియకుండా వాళ్ళు చెప్పింది మనం నమ్మేస్తుంటాము. సో దీనివల్ల మనకేమవుతున్నది, దీనివల్ల మన సమాజంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వస్తుందండి. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ పోవాలన్నా, మన పిల్లలకు మనం సమాధానం చెప్పాలన్నా, ముఖ్యంగా సమాజంలో ఒపీనియన్ మేకర్స్ అనేటువంటి వాళ్ళు సంస్కృతం చదివి తీరాలి, లేక మనం చాలా మందితో చదివించాలని నా అభిప్రాయం.
1: నిజమే మీరు చెప్పింది, చాలా మంది యువతకి సంస్కృతం తెలపాల్సినటువంటిది, నేర్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని. అమ్మ మీరు ఆచార్యులుగా పనిచేశారు కదా, ఈ సంస్కృతంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను పండితులకే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు, యువతకు ఎలా పంచగలుగుతాము, ఎలా వాళ్ళకి చేరువ చేయగలుగుతాము?
2: నిజానికి చాలా సులభంగా పంచగలుగుతాము. అసలు సంస్కృతం నేర్చుకోవడం కష్టము అనుకున్న వాళ్ళు ముందుగా గ్రహించాల్సింది ఏమిటంటే, ఒక వాక్యంలో ఏముంటాయి, కర్త, కర్మ, క్రియ. ఆ కర్త, కర్మ రెండూ కూడా నౌన్స్ అంటాం మనం, అంటే శబ్దాలే. కాబట్టి మనకు రాముడు అంటే రాముడే, వనం అంటే వనమే. కాబట్టి రాముడు అనేది సంస్కృతంలో రామ అనే ఉంటుంది, వనం వనమనే ఉంటుంది. గచ్చతి అనే ఒక క్రియాపదం మాత్రమే మనం కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఇలాంటి మనం టేబుల్స్ తయారు చేయాలన్నమాట. అంటే మీకు ప్రకృతి ప్రత్యయ విభాగము, ఒక నామవాచకము అండ్ క్రియ, అది ఏర్పాటు చేసినప్పుడు మీరు రాముడు కృష్ణుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అకారాంతాలు ఇకారాంతాలు ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఇవన్నీ ఉన్నాయి, వాటికి విభక్తుల రూపాలు ఒకటి చేర్చుకోవాలి. అండ్ క్రియాపదాలు తీసుకుంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా సులభం. అంటే ఇదే పద్ధతిలో మేము క్రియాపదాలు కూడా మేము చెప్పాము. మీది మామూలుగా ప్రాక్టికల్గా ఇంటర్మీడియట్లో ఉంది, చెప్పడంలో మీరు అన్నట్టు కొంచెము ఏమన్నా అటు ఇటు లోపాలు ఉండొచ్చు, కానీ మీరు అన్నట్టు వక్త శ్రోతాచ దుర్లభ అన్నట్టుగా మంచి వక్త గనక ఉంటే శ్రోత కూడా దొరుకుతారు. మార్గం ఉందండి, మార్గం లేకపోవడం అనేది లేదు. ఆ భాష మన ఎదురుగ్గానే ఉంది, దాన్ని అందుకోవడంలో అందించడంలో ప్రయత్నం ఇంకా కొంచెం కావాలి. దానికి ఇంతకు ముందున్న మార్గాలను ఇంకా కొంచెం సుగమం అయ్యేట్టుగా చేయాలనేది అది మా మీరన్నట్టు ఆచార్యుల పైన ఉన్న మహత్తర బాధ్యత. అంటే మీరు అధికారులు, మా చేత చేయించాలని నేను మా అందరి తరఫున మళ్ళీ
1: విన్నవిస్తున్నాను.
2: అందుకని
1: పరస్పరం ఇప్పుడు అరవింద్రావు గారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ మీడియా అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఇంత ఆధునికత పరివ్యాప్తి చెందినటువంటి స్థితిలో ఆధునిక రంగాల్లో సంస్కృతాన్ని అనుసంధానించడం అనేటువంటిది అవకాశం ఉందంటారా?
0: చాలా మంది చేస్తున్నారు,

0: మనకు అదృష్టవశాత్తు మనకు టెక్నాలజీ పెరగడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల వచ్చింది అనుకోండి, అయినా కూడా టెక్నాలజీ పెరగడం వల్ల సోషల్ మీడియాలో అనేకులు చెప్తున్నారు, చాలామంది వింటున్నారు కూడానండి. అది దీనివల్ల చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నది, కొంతమంది తెలుసుకుంటున్నారు. అది చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం అండి.
1: నిజమే, కానీ ఈ పరంపరను కాపాడటమా, కొనసాగించటమా, లేకపోతే చూస్తూ ఊరుకుండటమా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పండి మీ అభిప్రాయం.
0: పరంపర అన్నప్పుడు మనకు సామాన్యంగా ఆచారాలు సంప్రదాయాలు ఇట్లాంటివి గుర్తొస్తాయి కదా. అలా కాకుండా జ్ఞాన పరంపర అన్నారు కదా, జ్ఞాన పరంపర అనేదాన్ని రక్షించి తీరాలండి. మనం రక్షించకపోయినా ప్రపంచంలో ఎవరో రక్షిస్తారు, ఎందుకంటే అది జ్ఞానం అనేటువంటిది, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ట్రూ. ఆ ట్రూత్ అనేటువంటి దానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ప్రొపగాండా అక్కర్లేదు, దాన్ని అందరూ రక్షిస్తారు. ఆ ట్రూత్ ఏమిటంటే, మనకు ఉపనిషత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు అంటే వేదాలు ఉపనిషత్తులే కదండి. దానిలో ఏమిటి వాళ్ళ అప్రోచ్ ఏమిటి, అది ఒక ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ కాదు. దేవుడు అనేవాడు ఇలా ఉన్నాడు, నువ్వు దీన్ని నమ్మి తీరాలి, అట్లాంటి బిలీఫ్ సిస్టమ్ కాదు. అసలు సత్యం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, మొట్టమొదటి హూయామాయి అనే దాంతో ప్రారంభిస్తుంది. ప్రారంభించి ప్రశ్నలు వేసుకొని వాళ్ళు ఎంత ర్యాడికల్గా చెప్పారంటే, అది ఇప్పుడు ఈ కాలంలో నిజంగా అందరికీ తెలిస్తే చాలా ర్యాడికల్ ఐడియా అది. ఎవరికి మనకు తెలియదు కాబట్టి మనం ఏదో అనుకుంటున్నాం. సో మనకు వాళ్ళు ఏం చెప్తారంటే, విశ్వాన్నంతటిని కూడా మనం శాసిస్తున్నటువంటి ఒకనొక శక్తి అని మనం ఏదో దేవుడు అంటున్నామో, దేవుడు అనేది ఒక వ్యక్తే కాదు, ఒక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దానికి నిర్వచించారు. దానికి అర్థం తెలుగులో సింపుల్గా చెప్పాలంటే, విశ్వాన్నంతటిని వ్యాపించి ఉన్నటువంటి ఒకనొక చైతన్యము అని, శుద్ధ చైతన్యం. దానికి రూపం లేదు, పేరు లేదు, ఏమి లేదు, ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్ లో చెప్పచ్చు. అది ఈ విశ్వం రూపంలో కనిపిస్తున్నది, ప్రకటమవుతున్నది, ప్రపంచ రూపంలో ప్రకటమవుతున్నది. అంటే చైతన్యం అనేటువంటిది ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ యాజ్ మ్యాటర్ అనేటువంటి విషయము ఈ రోజు సైంటిస్టులు కూడా దాన్ని గురించే పరిశోధన చేస్తున్నారండి. కాన్షియస్నెస్ అనేది ప్రైమరీనా, మ్యాటర్ ప్రైమరీనా, మ్యాటర్ నుంచి కాన్షియస్నెస్ వస్తుందా, లేక కాన్షియస్నెస్ నుంచి మ్యాటర్ వచ్చిందా అనేటువంటి దాని గురించి ఈ రోజు కూడా వాళ్ళు పరిశోధన చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఉపనిషత్తులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు కూడా. అందుకనే మనకు సైన్స్ అండ్ నాన్ డ్యువాలిటీ అనే దాని గురించి మనం చూస్తే కొంతమంది దీంతో ఏకీభవిస్తున్నారు, ఇంకా కొంతమంది డిబేట్ చేస్తున్నారు. ఇది పరిశోధన నడుస్తుంది. కానీ ప్రైమరీ క్వశ్చన్ అసలు ఏమిటి, అసలు విశ్వానికి అంతటి దేవుడు అంటూ కానీ ఎక్కడో ఆకాశంలో ఉన్నాడా, ఇవన్నీ మన భావన. మరి మనకు లేదా ఇదంతా అంటే, అటు లోవర్ లెవెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేశారంటే, విచిత్రంగా అన్నిటిని కూడా సమన్వయం చేశారు. మన లోకంలో ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్నాయి, వైష్ణవము శైవము మరొకటి మరొకటి అన్ని కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా అలవ్ చేశారు. అలవ్ చేస్తూ పరమ సత్యం మాత్రం వేరే ఉన్నాయా, ఇది అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, నువ్వు ఏ రూపంలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించినా యో యో యామ్ యామ్ తమం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి అని చెప్పని, నువ్వు ఏ రూపంలో భావించినా కూడా ఒకే సత్యమే ఉన్నది, ఒకే హైయెస్ట్ రియాలిటీ ఒకటి ఉన్నది, దాని నుంచే నీకు రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళు అన్నిటిని కూడా సమన్వయం చేసి చెప్పారు. సో అందువల్ల మనం వీసీ సో మెనీ డైటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఎందుకు మనకి ఇంతమంది దేవుళ్ళు అంటే మన పిల్లవాళ్ళు అడిగినప్పుడు ఇది చెప్పాలన్నమాట. సో ఇలాంటివి మనకు తెలుస్తుందండి. సో ఈ సోషల్ మీడియా అనేది రావడం వల్ల మనకు చాలా చాలా వచ్చింది. తర్వాత ఆధునిక వేదాంత శాస్త్ర పండితులు, తర్వాత శాస్త్ర పండితులు వేదాంతమే కాదు మిగతా శాస్త్ర పండితులు కూడా చాలా కృషి చేసి చాలా విషయాలను బయటకు తీస్తున్నారు.
2: అమ్మ, ఇప్పుడు మనది తెలుగు భాష, మలయాళం భాష, తమిళ భాష, అలాగే పంజాబీ భాష, ప్రతి రాష్ట్రంలో కూడా వారి వారి భాషలు ఉన్నాయి. ఈ భారతీయ భాషలు ఉన్నప్పుడు సంస్కృతం యొక్క ప్రభావం ఏమిటి, సంస్కృతానికి భారతీయ భాషలతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ సంస్కృత భాష మనగలగడాల కోసం చెప్పని భారతీయ భాషలన్నీ కూడా తోడ్పడతాయా, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఆచార్యులుగా మీరు ఏమైనా పంచుకుంటారా?
3: నిజానికి నాకు ఒక 3-4 భాషలతో పరిచయం ఉంది మొత్తం భారతదేశ. కానీ ఒక సంస్కృత పదం మనం తీసుకున్నట్టయితే, మామూలుగా ఒక ప్రకాశము అనే పదము ఏదైతే సంస్కృతంలో ఉందో దాన్నే ప్రకాశ్ అంటారండి నార్త్ ఇండియాలో. మామూలుగా మన తమిళంలో కానీ మన ఇక్కడ కానీ మామూలుగా ప్రకాశ, కన్నడలో ప్రకాశ అని అంటారు, మరాఠీలో కూడా అలాగే అంటారు. అంటే మనకి భాషలు ఎంత సంబంధం ఉంది అంటే, ఏ పదము తీసుకున్నా కూడా మీరు ఒక భోజనం అనే దానిలో కూడా అది మనకు 2-3 భాషల్లో కామన్గా కనబడుతుంది. అందువల్ల మన వ్యవహారంలో వచ్చే కూడా వాళ్ళ వ్యవహారంలో మనకు కనబడతాయి. అది కాకుండా ఇంకొకటి నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇందాక మీరు టెక్నాలజీని గురించి అడిగినప్పుడు, మన అపారమైన శాస్త్ర సంపదను ఆంగ్ల భాషలో నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఏమిటంటే, ఇండియన్ ఫిలాసఫీ అనేది ఉంది. ఇండియన్ ఫిలాసఫీలో మన ఉపనిషత్తులను గురించి ఉంటుంది, కానీ ఉపనిషత్తు వాక్యం అనేది ఉండదు. అంటే మనం కొత్తగా పరిచయం చేయండి అనడం లేదు, ఉన్న

0: విషయం ఎనిషియంట్ ఇండియన్ పాలిటీ అని ఉంటుంది. మనువును పేర్కొంటారు, కానీ మనువుది ఒక వాక్యం కూడా అందులో ఉట్టంకించరు. ఆర్యభట అనే పేరు తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, చాణక్య ఇత్యాది పేర్లన్నీ తప్పకుండా ప్రయోగంలో ఉన్నాయి. యావత్ భారతదేశంలో మనం గనక చూసినట్టయితే ప్రతి చోట ఒక మన ఎయిర్పోర్ట్ కానీ మరొకటి కానీ నామవాచకాలన్నీ కూడా నామిన్క్లేచర్స్ అన్ని సంస్కృతమే. ఒక వాతాయనం అనండి, ఒక శౌచాలయం అనండి, అంటే ఇన్ని పదాలు ఇంతమందికి తెలుసు అన్నమాట. ఇంతమందికి తెలిసింది ఉంది,
1: ఈ సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్టుగా శౌచాలయం అని చెప్పని
0: వాతావరణాలు. కాబట్టి అసలు శౌచాలయం అన్నప్పుడు నిజంగా దానికి టెక్నికల్ ఒక మీనింగ్ ఉంటుంది, శుభ్రంగా ఉండడం అని. అంటే ఇలాగ మీకు ఒరిజినల్ అది ఏ ఉద్దేశ్యంతో తీసుకున్నారా మహానుభావులు అని మనం కనుక నిజంగా తెలుసుకుంటే, అంటే ఈ ఉద్దేశ్యంతోనే మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఈ దృష్టితో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
1: హరేంద్ర గారు, ఇప్పుడు మీరు ఐపీఎస్ ఆఫీసర్గా వివిధ అనుభవాలను కలిగినటువంటి వారిగా ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మీ దృష్టితో చూసినటువంటి వారు కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి విషయం ఈనాటి యువతకు కానీ ఈ తరానికి కానీ కావాల్సింది ఏంటంటే, సంస్కృతం సంస్కృతం కావాలని అంటున్నాం బాగానే ఉంది, కానీ దేశ రక్షణ విషయంలో కూడా ఈ సంస్కృతం ఏమైనా తోడ్పడుతుందా, ఏమైనా అవసరం ఉందా? మన యొక్క చదువు ఉంటే చాలు కదా, మనం చదువుకున్నది చాలు కదా, మనం బీఏ ఎంఏ చదువుకున్నాం ఇదే ఎక్కువైపోయింది కదా అనుకునేటువంటి తరం వచ్చినటువంటి స్థితిలో సంస్కృత భాష ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి అభిప్రాయం మీకుందా? దేశ రక్షణ కదా ఏమైనా తోడ్పడుతుందా?
2: ఇక్కడ దేశ రక్షణ అనే దాని గురించి మనం చూస్తే ఇప్పుడు సమాజంలో చాలా కన్ఫ్యూజన్ ఉందని ఇది వరకు చెప్పాను. ఆ కన్ఫ్యూజన్ ఏ విధంగా అనేదాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే క్యాస్ట్ అనేటువంటిది ఉన్నది, స్త్రీ సంస్కృతిలో క్యాస్ట్ ఉన్నది అంటారు. కానీ మన గ్రంథాల్లో సంస్కృతంలో మన ఏ ఋషి కానీ ఏ దేవుడు కానీ క్యాస్ట్ అనేటువంటి చెప్పలేదండి. చాలా చాలా ఖచ్చితంగా నేను కొన్ని వ్యాసాలు రాశాను, కొన్ని ఆర్టికల్స్, కొన్ని టాక్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ చేశాను. సో ఇది చాలా మందికి ఏమనిపిస్తున్నది, ఇది ఈ ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా అణగదొక్కారు అనేటువంటిది ఉన్నది. సో దానివల్ల ఏమవుతున్నది, ఒక వర్గం పైన హేట్రేడ్ పెరుగుతున్నది. అంతేకాకుండా అసలు ఈ సంస్కృతి పట్లనే వేరే వాళ్ళకి విరక్తి పుట్టి ఈ సంస్కృతి నుంచే మనం దూరం వెళ్దాం అనేటువంటిది ఉన్నది. ఈ నెరేటివ్స్ లో నిజముందా లేదా, అసలు ట్రూత్ ఏమిటి అని తెలుసుకోవాలంటే సంస్కృతం చదవాలండి. సమాజం యొక్క అవసరాలను బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయంతే. కేవలం మనకు కృష్ణుడు చెప్పినటువంటిది ఏమిటి, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాలు ప్రకృతిలో ఉన్నాయండి. ఇది భారతదేశమే కాదు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా కానీ సత్వగుణము రజోగుణము తమో గుణం అనేటువంటి ఉంటాయి. వీటికి ట్రూత్ పట్ల నిష్ట ఉంటుంది, ట్రూత్ అనేటువంటి సత్యం అనేటువంటిది, అహింస, తర్వాత జ్ఞానం పట్ల నిష్ట ఉంటుంది, ఓపెన్ మైండెడ్నెస్ ఉంటుంది, ఆర్జవం అంటాం కదా, దట్ ఈస్ ఓపెన్ మైండెడ్నెస్. ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇంకా కొంతమంది ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకోటి రిసోర్సెస్ తెచ్చేటువంటి వాడు ఉంటాడు, ఇంకోటి కొంచెం కేవలం అందరినీ అసిస్ట్ చేసేటువంటి వాడు ఉంటాడు. ఈ విధంగా నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయంటే, నాలుగు వర్ణాల గురించే చెప్పారు కానీ ఇది ప్రాచీన సమాజంలో ప్రతి పుస్తకంలో ఉంది, ప్రతి సమాజంలో ఉన్నది. ఇది దీన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, మనకి బ్రిటిష్ వాళ్ళు మనకు దిస్ ఈస్ క్యాస్ట్ అనేటువంటి దాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అనేటువంటిది ఒకటి పెట్టారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉండడం వల్ల సమాజంలో చాలా ఫ్రిక్షన్ ఉన్నది. ఇట్లాంటి ఫ్రిక్షన్స్ పోవాలంటే ట్రూత్ అనేటువంటిది తెలియాలండి. సంస్కృతం తెలిస్తే చదువుకుంటే మనకు ట్రూత్ తెలుస్తుంది, సంస్కృతం తెలుసుకోకుంటే మనకు ట్రూత్ తెలియదు. సత్యం ఏముంది మన పుస్తకాల్లో, ఏముంది నిజమేమిటి అనేది తెలియదండి.
1: ఈ ఐకేఎస్ అనేటువంటి విషయం మేడం మీరు కొంచెం దాని గురించి వివరిస్తే మన శ్రోతలకందరికి కూడా అర్థమవుతుంది బాగా.
0: ఈ మధ్య ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఐకేఎస్ అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒకటి ఒక ప్రణాళిక తయారు చేసింది. అది నిజానికి ఒక పదేళ్ల క్రితమే ఒక బీజ రూపంలో ఉండింది. మేము ఒక సెమినార్ అటెండ్ కూడా చేశాము. దానిలో ఏం చేశారు, అసలు చాలా విశ్వరూపంగా తీసుకున్నారు. అంటే చిన్న చిన్నగా వాళ్ళు తీసుకోకుండా మొత్తం అంత వసుధైవ కుటుంబకం అన్న పద్ధతిలో అన్ని అందులో చేర్చారు. అంటే వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఇతరమైనవి, కావ్యాలు అన్నీ కూడా దానిలో కొంచెం బృహత్తరమైన సిలబస్. ఇది మొదటి సోపానం. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, మన ఉస్మానియాలో అకాడమీలో అంతటా కూడా. అయితే ఈ ప్రథమ స్థరం కాబట్టి వాళ్ళు మొత్తంగా ఒకసారి ఇది ఉంది అని తెలియాలని ఒక ఉద్దేశ్యంతో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అన్నమాట, ఇది ఇందులో ఇన్ని ఉన్నాయి. ముందు ఆ 40-50 వాటి టైటిల్స్ చూస్తేనే ఓహో ఇన్ని ఉన్నాయా అంటే, అసలు సంస్కృతంలో ఇంత వైవిధ్యమైనటువంటి జ్ఞానం లభిస్తోందా అనేది తెలియజెప్పడానికి చేశారు. దీనికి ఒక బ్యాచ్ సిద్ధమైపోయింది. రెండు సెమిస్టర్లే మూడో సెమిస్టర్లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే పుంఖాను పుంఖాలుగా ఎవరు

0: అయితే ఎందుకు నేర్చుకోవాలి అని కాకుండా మేము తప్పకుండా నేర్చుకోవాలని ఇప్పుడు మన అకాడమీలోనే వందల మంది వచ్చేసారు. అండ్ అందులోనూ కూడా అందరు మేధావులే. ఇప్పుడు అరవింద్ రావు గారు చెప్పింది అక్షరాల మేధావులు చదువుకోవాలి అని మీరు ఏదైతే అన్నారో మేధావులే దీనికి ముందుకొచ్చారు. అంటే ఒక ఇంజనీర్స్, ఒక ఆడిట్ ఆఫీసర్ అలాంటి వాళ్ళు వచ్చారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది నిజంగానే అంటే శనై శనై మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని యొక్క ఇంకా అవాంతర విభాగాలు కూడా చేసి చెప్తే గనక చాలా అద్భుతంగా నడుస్తుంది అనేది అది చాలా గొప్ప ప్రయత్నం అండి.
1: సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఆధునికత ఉండదు. ఆధునికత దృష్టిలో పోయే వాళ్ళకి సంప్రదాయం పట్టించుకోరు అనేటువంటిది అందరూ అనుకుంటా ఉంటారు. ఇవాళ మనం సంప్రదాయంలో ఉంటూ ఒక విశ్వ దృష్టి ఉండాలి అనేటువంటి అభిప్రాయం మీద మనం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మీరు దానికి కావాల్సినటువంటి ఒక రెండు వాక్యాలు చెప్తే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగించడానికి ముందుకెళ్దాము. మీరు చెప్పండి.
0: సంప్రదాయంలో భారతస్య ప్రతిష్టే ద్వే అని చెప్పినట్టుగా సంస్కృతం సంస్కృతి స్తథ అని సంప్రదాయంలో ఒకనొక సంస్కృతి అలా వస్తూ ఉంటుంది. ఆ సంస్కృతిని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం అని మనుస్మృతిలో చెప్తారు, ఎస్మిన్ దేశే ఆచార అంటాడు. కాబట్టి ఆచారాలను కలగాపులగం చేయాల్సిన అవసరం లేకుండా ఏ ప్రాంతానికి ఏ దానికి చెందిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆ సంప్రదాయమైనటువంటిది చూసుకుంటూ ఆధునికతలో ఆధునికత్వం అంటే ఆలోచనల్లో ఆధునికత్వం ఉండొచ్చు. ఆ వేషధారణలో కూడా మనకి ఎప్పుడు రిస్ట్రిక్షన్లు దానికి అన్ని పద్ధతులు సంస్కృతి అనేది దాన్ని వివరిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఒక సమమైన దృక్పథంతో అంటే మనకొస్తున్న సంప్రదాయం పాతది అనుకోకుండా సనాతనం అనే ఏదైతే ఒక పదం చెప్తుందో సదాతనం ఎప్పుడు ఉండేది కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటే ముందుకు సాగితే బాగుంటుందని అండి.
1: మీరేమంటారు ఈ విషయంలో?
2: ఇప్పుడు ముఖ్యంగా మనం పరంపర సంప్రదాయం ఉన్నప్పుడు రెండు విషయాలు ఉంటండి. ఒకటి ఉపనిషత్తులు ఇట్లాంటి వాటిలో చెప్పినటువంటి తత్వము జ్ఞానము, అది ఎప్పటికీ మారదు. సంప్రదాయం ఉన్నప్పుడు ఆచారాలు, ఇదిగో పెళ్లిలో ఇలా ఆచారం చేస్తున్నాం, ఇంకో సమయంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, లేకుంటే కుటుంబం ఈ విధంగా ఉంటుంది, ఉమ్మడి కుటుంబము వేరు వేరు, ఇట్లా రకరకాలన్నీ ఉంటాయి కదా. సో వీటిలో ఆచారాలు మారే అవకాశం ఉందండి. ఎందుకంటే టెక్నాలజీ మెరుగుతున్నది, సమాజంలో ఫ్యామిలీ స్ట్రక్చర్ మారుతున్నది. ఇప్పుడు పిల్లలు అందరూ తల్లిదండ్రులు ఒకటే చోట ఉండడంలే, మనం అందరం కూడా తెల్లవారుజామునే లేచి సంధ్యావందనాలు పూజలు చేసే అవకాశాలు లేవు. సో ఇట్లా రకరకాలుగా మారుతున్నది. సో ధర్మము అనేటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని కొన్ని ఆచారాల గురించి ముఖ్యంగా ధర్మశాస్త్రాల్లో రాశారు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి కాలాన్ని బట్టి తర్వాత కొంచెం సోషల్ చేంజెస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అది కొంచెం మార్పులు ఉంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారాన్ని మనం ఇప్పుడు కూడా పాటించాలి అంటే కుదరదు. ఇప్పుడు ఆచారాలు మారుతుంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. కానీ ట్రూత్ ఎప్పటికీ మారదు. కాబట్టి ఆ ట్రూత్ అనే దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని ఆచారాలు కొంచెం అంతో ఇంతో రిలాక్సేషన్ ఉన్నా కూడా మనం ధర్మం నిలుస్తుందని నా అభిప్రాయం.
1: మంచి విషయాలు చెప్పారు మీరు ఎవరు కూడా. శశిలేఖ గారికి, అరవిందరావు గారికి నమస్కరిస్తూ, మన సంప్రదాయం చాలా గొప్పది, మన సంప్రదాయంలో ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో మనం ఇవాళ మాట్లాడుకోవడం అనేటువంటిది యువతకు ఎంతో గొప్పనైనటువంటి సందేశాన్ని అందించిన వాళ్ళు అయ్యాం. ప్రపంచంలో కావాల్సినటువంటిది విశ్వదృష్టి ఉండాలి, అలాగే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రెండింటిపైన కూడా సమత్వం వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు కావలసినటువంటి సందేశాన్ని అందించి యువతకి ఈ మార్గంలో నడవడానికి కావలసినటువంటి మాటలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు.
2: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
3: శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు గారు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ గారు, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి గారు, ఐఏఎస్ తెలంగాణ రాష్ట పూర్వ ప్రభుత్వ సలహాదారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆకాశవాణి సమయం 3:02 దాటింది. స్టే ట్యూన్డ్ టు ముంబై వివిధ భారతి.
4: జో హమారే ఆస్ పాస్ హీ హోతే హై వో భీ హమే ఖుష్ కర్ దేతే హై. అబ్ జైసే సావన్ కా మహీనా హై తో రిమ్ఝిమ్ బరస్తీ ఫుహారే యే హమే ఖుష్ కర్ దేతీ హై. ఔర్ ఆ రహా హై రక్షా బంధన్ కా త్యోహార్. ఇసీ దౌరాన్ బహుత్ సారీ బచ్పన్ కీ యాదో మే హమ్ ఖో జాతే హై ఔర్ ఇన్హీ యాదో మే హమారే చెహరే పర్ ఏక్ హల్కీ సీ ముస్కాన్ ఆ జాతీ హై. తో హమారీ సఖియో కీ ఖుషీ కే కారణ్ క్యా హై జాన్తే హై ఉన్హీ సే. బహుత్ బహుత్ స్వాగత్ హై హలో సహేలీ మే హమారీ సభీ సఖియో కా, సభీ సహేలియో కా. స్వీకార్ కీజియే ఆప్కీ దోస్త్ చంచల్ వర్మా కా నమస్కార్ ఔర్ ఝట్పట్ హమే కాల్ లగాయియే. తో యే లీజియే ఆజ్ కా పహలా కాల్ సున్తే హై కిన్ సఖీ నే హమే కియా హై.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. శ్రోతలు అభిరుచి వింటారు. అభిరుచిలో ముందుగా వినబోయే పాట చిత్రం మూగ మనసులు సినిమాలోనిది. ఈ సినిమాలోని పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఏం రామయ్య, కార్తీక్, మను, శ్రీధర్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక పరిమిత్రులు.
1: ఈనాటి ఈ బంధం,

0: శ్రోతలు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
5: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
4: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
5: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
4: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
5: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
6: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
7: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
7: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
7: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట చిత్రం క్యాప్టెన్ కృష్ణ. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు మల్లాపూర్ నుండి అనుమల్ల మహేష్, రజని, నయన, రాజేశ్వరి, అనుమల్ల నాగరాజు, హంసిని, హరి, మోక్షిత్, మణిదీప్, రాజేష్, లలిత, సుధీర్, మణిచంద్ర, కోరుట్ల శంకర్ వీరందరి కోరికపై ఈ పాట.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు మూడ్లు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్.

మార్మూరు మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు మూడ్లు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. కియాటి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: శ్రోతలు, ఇప్పుడు వినబోయే పాట అభిరుచి చిత్ర కార్యక్రమంలో ప్రతిభావంతుడు సినిమాలోని ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోరికపై ప్రతిభావంతుడు సినిమాలోని ఈ పాట.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తగ్గు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
0: అలనాటి నేటి సినీ గీతాల కార్యక్రమం మధుర గీత.

శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.

0: కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నా?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
1: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.

0: శ్రోతలు, అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట చిత్రం నాగమల్లి. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణభవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు.
1: దిక్కులను చ

మీరింతవరకు అభిరుచి విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
1: సార్, 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్ లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
8: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
9: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
10: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
11: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
9: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
10: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
12: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
13: హ్యాపీ యానివర్సరీ డియర్.
14: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
13: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
14: ఏమీ కాలేదనే కదా నా బాధ.
13: అంటే
14: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
13: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
14: సంప్రదించండి.
13: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి.

0: ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
3: ఫైబాల్,
2: మెరుగల కామరా
3: ఫైబాల్,
2: వరద పుల్లా
3: ఫైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి ఫైబాల్.

శ్రోతలు, మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు ఇప్పుడు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినబోయే పాట ముత్యాల ముగ్గు సినిమాలోనిది.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
2: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. కియాటి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
8: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
9: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే?
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
10: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
11: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు వినండి బాహుబలి సినిమాలోని ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తగ్గు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: మీరింతవరకు సినీ గంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం లబ్దిదారులకు కేటాయించారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండడం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. ఆశాజనక ఫలితాలు వచ్చిన వెంటనే తదుపరి దశ కోసం ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని, దేవదుర్గలో సింగరేణి సైట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎండీని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు కలిపి మొత్తం 350 మందిని ఎంపిక చేయనున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 500,000లలోపు ఉండాలని, వయస్సు 35 ఏళ్లు మించకూడదని, గ్రాడ్యుయేషన్లో 60% మార్కులతో పాటు జీఆర్ఈ, టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్ స్కోర్లు తప్పనిసరి అని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం కేటాయించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కులమతాలు రాజకీయాలకు అతీతంగా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకే ఇళ్లను అందజేస్తున్నామని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాజెక్టు కింద మొత్తం 100,000 ఇళ్లను మంజూరు చేశామని, తొలిదశలో 20 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి చాటి చెప్పిన ఈ విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గదని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజ్ఞానంద విజయం యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా పరిష్కరించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈరోజు వనపర్తి జిల్లా పానగల్లో నిర్వహించిన గ్రామసభలో మంత్రి పాల్గొని, గత 2.5 సంవత్సరాలుగా మండల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించిన ఫిర్యాదులను, అర్జీలను సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సమస్యలు, రోగుల ఫిర్యాదులపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూతో మాట్లాడి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసగా 3వ సారి రాఖీ కట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రికి, వారి మనవడికి రాఖీ కడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిపై రాష్ట్రంలోని ఆడపడుచులందరి దీవెనలో ఉండాలని, తెలంగాణను మరింత అభివృద్ది పథంలో నడిపించేందుకు ఆయనకు శక్తియుక్తులు కలగాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు, ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని చైతన్యపురిలో బండి సంజయ్కి ఆయన సోదరి శైలజ రాఖీ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాల పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు ఉపాధి, శిక్షణ, వ్యాపార అభివృద్ది, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు 110 కోట్ల రూపాయలతో సెర్ప్ ఆధ్వర్యంలో వీటిని నిర్మిస్తున్నారు. ఈ భవనాల్లో సమావేశ మందిరాలు, శిక్షణా కేంద్రాలు, వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం సింగరేణి నుంచి 20,000 కోట్ల రూపాయలు దారి మళ్లించగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిల దోపిడీ 55,000 కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. కార్మికుల బాధలు తెలియాలంటే ముఖ్యమంత్రి గనిలోకి దిగి బొగ్గు మోయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణికి 1.95 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు చేకూరాయని, నైని కోల్ బ్లాక్, తాడిచెర్ల, కోయగూడెం బ్లాక్ 3 వంటి అంశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపారని పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు అనారోగ్యంతో, పసిప్రాయంతో ఉన్న కోడెలు సమర్పించవద్దని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. గోశాలలో ఇటీవల 5 కోడెలు మృతి చెందిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ,
1: ఇక్కడికి తీసుకొచ్చేటువంటి కోడెలను, నిజ కోడెల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో, తీసుకొచ్చే సందర్భంలో చిన్న వాహనాల్లో తీసుకొచ్చేసి కాళ్లు చేతులు కట్టేసి అనారోగ్యంగా ఉన్న వాటిని, పాలు మరవనివి, చిన్న పిల్లల్ని, అట్లాంటివి తీసుకురావడం జరుగుతుంది. గోశాల దగ్గర తీసుకొస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వాటిని కూడా తీసుకురావద్దని మరొకసారి చెప్తున్నాము. 2 సంవత్సరాలకు పైబడిన కోడెలను తీసుకొచ్చినట్టయితే తల్లిపాలు మరవడమే కాకుండా ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడతాయి.
0: ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026, ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను రాష్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఆగస్టు 29న పంపిణీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రకటించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సంబంధిత హెడ్ మాస్టర్ల నుంచి నేరుగా పొందవచ్చని పేర్కొన్నారు. వచ్చే 7 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రత పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. చేయూత పథకం కింద కొత్త సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి కోరారు. ఈ రోజు కొత్త పింఛన్లకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. చేయూత పింఛన్ల పథకం 2026 పోస్టర్, బ్యానర్, కరపత్రాలను ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాండు ఆవిష్కరించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఈరోజు నిర్వహించగా ఆది శ్రీనివాస్ లబ్దిదారులకు నూతన వస్తాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలోని చిల్డ్రన్ హోం విద్యార్థులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న నీటి ట్యాంక్, పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగికి వేతనం 7 ఏడాదికి పైగా ఆలస్యంగా చెల్లించడంతో ఫామ్ 16 అందక ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వచ్చాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసును మానవ హక్కుల కమిషన్ విచారించింది. సర్వీసు రికార్డుల బదిలీలో జాప్యంపై ఇంజనీర్

0: ఇన్ చీఫ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ల నిర్లక్ష్యాన్ని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షమీం అక్తర్ ఎత్తిచూపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: జనధన యోజన దేశస్య ఆర్థిక సశక్తీకరణే క్రాంతికారి భూమికాం నిర్వహతీతి ప్రధానమంత్రిణః మోదినః వక్తవ్యం. నేపాల తిబ్బతయోః భీషణాప్లావేన మృతకానాం సంఖ్యా 38.5% యావత్ అభవత్. సార్ధైకసహస్రతోప్యధికాః జనాః విలీనాః. నేపాలి 90+ భారతీయాః అసంపర్కితాః, మంత్రాలయేన ఆపదుద్ధరణ కార్యాణి చ తీవ్రీకృతాని. చీనే 15.5 పరిమాణమితం భూకంపానంతరం నేపాలే నూతన జలప్లావన సంకటస్య సూచనా. విత్తమంత్రి నిర్మలా సీతారామనద్య 6-దివసీయ ప్రవాసాయ యుఎస్ ప్రస్థితా. అపి చ PSA బుడాపెస్ట్ ఓపెన్ ప్రతియోగితాయాః అంతిమ స్పర్ధాయాం అద్య రాత్రౌ భారతస్య వేలావన్ సెంథిల్ కుమారః హంగరీ దేశస్య బాలాజ్ ఫార్కస్ వర్యేణ సహ స్పర్ధిష్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి జనధన యోజనాయాః 12 వర్షాణి పూర్ణతాం గతాని. దేశ వితీయ సమావేశనస్య పరిదృశ్య పరివర్తన దిశి అయం హి కశ్చన మహత్వపూర్ణ పదక్రమ వర్తతే. 14-ద్విసహస్రతమే వర్షే అస్మిన్నేవ దినే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఏషా యోజనా సమారబ్ధా. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ విగతేషు 12 వర్షేషు జనధన యోజనాయాః అభూతపూర్వ పరివర్తనకారిణాం పరిణామానాం ప్రభావః అద్భుతః అస్తి. సామాజికాంతర్జాలపటలె శ్రీమోదీ అలిఖత్ యత్ జనధన యోజనా విత్తీయ సమావేశనం సంవర్ధయితుం దేశస్య జనాన్ శక్తీకర్తుం చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహతి. ప్రధానమంత్రి జనధన యోజనాయాః అంతర్గతం అధునావధి 69 కోటితోపి అధికాః లేఖాః ఉద్ఘాటితాః. అత్ర లేఖాసు ఆహత్య 17,00,000+3,00,000 కోటి రూప్యకాణి స్థాపితాని సంతి. ఇయం యోజనా విశ్వస్య బృహత్తమా విత్తీయ సమావేశ పరికల్పన రూపేణ విద్యతే. ఎషా యోజనా సర్వేభ్యః భారతీయేభ్యః బ్యాంక ప్రవేశం సుకరం కరోతి. భ్రాతృ భగిన్యోః అగాధ స్నేహ సంబంధస్య ప్రతీకభూతం రక్షాబంధన పర్వ అద్య సమగ్ర దేశె మహోల్లాసేన ఆచర్యతే. అస్మిన్ పావనావసరే రాష్ట్రపతినా ఉపరాష్ట్రపతినా అథ చ ప్రధానమంత్రిణా అద్య నవదిల్ల్యాం విభిన్నానాం విద్యాలయానాం సంస్థానాం చ ఛాత్రైః బాలకైశ్చ సహ ఇదం పర్వ సోత్సాహం సమనుష్ఠితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః ఉజ్బెకిస్తానస్య 2-దివసీయ ప్రవాసాయ తాష్కంద నగరం గమిష్యతి. యాత్రావధౌ ప్రధానమంత్రి ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతినా షౌకత్ మిర్జియోయేవ్ వర్యేణ సహ ఉచ్చస్తరీయ వార్తాం కరిష్యతి. అస్యాః వార్తాయాః ముఖ్యం ఉద్దేశ్యం భారత ఉజ్బెకిస్తానయోః రణనీతిక సంబంధాన్ నూతనాం ఉచ్చతాం నేతుం అస్తి. నేపాల తిబ్బత సీమాయాం వినాశకారిణా జలౌఘేన మృతానాం సంఖ్యా సమేధ్య 38.5% జాతా. సీమాయాః ఉభయతః సంప్రాప్తం అపి 45.5% జనాః విలుప్తాః సంతి. సహాయోద్ధారదళాని నదీతీరేషు పృథుషు వసతిషు చ జీవితాన్ జనాన్ అన్విషంతి. తే జలౌఘేన ప్రవహిత శరీరాణి అన్విష్య ఆనయంతి. పరంతు భోటేకోషీ నద్యాః ఉద్గమస్థలం నికషా నవనిర్మితం జలబంధయుతం సరోవరమాలక్ష్య సంప్రతి చింతా ప్రవర్తతే. అధికారిణః శంకాకులాః సంతి యత్ జలబంధస్య విఫలతయా పునరేకదా కశ్చన భీషణః శక్తిశాలీ జలప్రవాహః ఆగంతుమర్హతి. అనేన ఆపదవర్ధనం సహాయోద్ధారకార్యం చ ప్రభావితం భవిష్యతి. అధునావధి నేపాలస్య సురక్షాకర్మిణః ప్రభావితజనపదేభ్యః 8 శత

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:30 దాటి 15 సెకండ్లు. శ్రోతలు ప్రబోధ గీతం వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తగ్గు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.

0: రెండు నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు,
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: శ్రోతలు ప్రబోధ గీతం ఇంకా వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సినీ రంజని ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి భక్త తుకారాం సినిమాలోని ఈ పాట.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: మీరు వింటున్న ఈ పాట చిత్రం పులి బెబ్బులి సినిమాలోనిది.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

మీరింతవరకు సినీ రంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ఈరోజు మనం జీవన ఎరువులు మరియు జీవ నియంత్రణ పద్ధతుల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుత సమయంలో మనం చూసుకున్నట్టయితే రసాయనిక ఎరువులు కానీ లేదా రసాయనిక పురుగు మందులు కానీ రైతులు అధికంగా వాడడం జరుగుతుంది. వీటి ద్వారా ఏంటంటే రైతులకు ఒకవైపు మనం పర్యావరణాన్ని నాశనం అవుతుంది, అలాగే రైతులకు కూడా వ్యవసాయ ఖర్చు అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. అలాగే క్రమక్రమంగా వీటి వల్ల రైతులకు దిగుబడి కూడా తగ్గడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ ఉత్పత్తులను తిన్న వారి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. సో మరి వీటి ప్రత్యయం ఏమి అంటే, మనం చూసుకున్నట్టయితే ఈ రసాయనిక ఎరువులతో పాటుగా కానీ లేదంటే మనకు సేంద్రియ పద్ధతుల ద్వారా జీవన ఎరువులను ఒక వాడకాన్ని మనం పెంచినట్టయితే మనకు కొంతలో కొంత ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు. మరి ఈ రసాయనిక ఎరువుల కంటే జీవన ఎరువులు బాగా పనిచేస్తాయా అంటే, రెండు కూడా రసాయనిక ఎరువుల కంటే కూడా జీవన ఎరువులు అనేవి చక్కగా పనిచేస్తాయి. అలాగే మన భూమిలో ఉన్న పోషకాలను కూడా ఈ జీవన ఎరువులను మొక్కకు అందించే విధంగా చేస్తాయి. మరి జీవన ఎరువులు అంటే ఏమి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు భూమిలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి ఆహారాన్ని తింటూ మనకు మొక్కలకు అందించే పోషకాలను మొక్కలకు అందించే విధంగా చేస్తూ ఉంటాయి. మరి వీటిలో కూడా పరిశోధనలు చేసి కొన్ని రకాలను మనకు మొక్కలకు చాలా బాగా పనిచేసే రకాలను గుర్తించడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే మొదటగా మనకు రైజోబియం, అంటే ప్రతి పప్పు దినుసుల పంటలకు ఈ రైజోబియం అనేది ఎంతో చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రైజోబియం చూసుకున్నట్టయితే మనకు ప్రతి పప్పు దినుసు పంటల్లో కూడా వాటి ఏర్లలో బుడిపలుగా ఏర్పాటు చేసుకుని వాటి జీవనం సాగిస్తూ ఉంటుంది. వీటి యొక్క ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే, రైజోబియం అనేది మనకు గాలిలో ఉన్న నత్రజనిని మనకు స్థిరీకరించి మొక్కకు అందే విధంగా చేస్తుంది. అంటే మనం ఏదైతే యూరియా ద్వారా నత్రజనిని మనం వేస్తున్నామో అదే పనిని రైజోబియం అనే సూక్ష్మజీవి మనకు ఈ మొక్కకు ఈ నత్రజనిని అందించడం జరుగుతుంది అన్నమాట. అంటే మనము యూరియా వేసే బదులు మొక్కలే, ఈ సూక్ష్మజీవులే యూరియాని తయారు చేస్తున్నాయి అన్నమాట. సో అలాగే మనము ఇంకొక జీవన ఎరువును చూసుకున్నట్టయితే సూడోమోనాస్ అజంటోబాక్టర్, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవి భూమిలోని ఫాస్ఫరస్, ఏదైతే భాస్వరం ఉంటుందో దాన్ని తింటూ దాన్ని మొక్కకు అందించే విధంగా చేస్తూ ఉంటుంది. మన తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే భూమిలో భాస్వరం అనేది చాలా అధికంగా ఉంటుంది. కానీ రైతులు దాంతో పాటుగా మళ్ళీ డిఏపి కానీ లేదా కాంప్లెక్స్ ఎరువులైన 20-20 కానీ 28-20 కానీ మళ్ళీ భూమిలో వేస్తూనే ఉన్నారు. దీన్ని ఎప్పుడైతే మనం ఈ సూడోమోనాస్ కానీ తర్వాత అజిటోబాక్టర్ లాంటి వీటన్నిటిని కూడా ఫాస్ఫరస్ని స్థిరీకరించే బ్యాక్టీరియాలు అంటారు. ఈ బ్యాక్టీరియాలను ఎప్పుడైతే భూమిలో మనము అందించడం జరిగిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమిలో ఉండిపోయిన ఈ ఫాస్ఫర నిల్వలను మళ్ళీ ఇవి మొక్కకు అందే విధంగా మార్చడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫాస్ఫర నిల్వలు భూమిలో పెరిగినప్పుడు మిగతా పోషకాలను కూడా ఈ ఫాస్ఫరము అందకుండా చేస్తూ ఉంటుంది. సో కాబట్టిన రైతులు కూడా ఈ సూడోమోనాస్ లాంటి ఫాస్ఫరాన్ని స్థిరీకరించే బ్యాక్టీరియాలను కూడా వ్యవసాయంలో వాడుకున్నట్టయితే రైతులు కూడా మనకు కాంప్లెక్స్ ఎరువుల సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ముఖ్యంగా జీవన ఎరువులు కన్సోర్షియా, అంటే ఒకటి రెండు రకాల జీవ ఎరువులు ఒకే దాంట్లో కలిపి దొరికేవి కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సేంద్రియ రైతులకు బాగా పరిచయము ఇది జీవామృతం, అంటే ద్రవ జీవామృతం కావచ్చు లేదా ఘన జీవామృతం కావచ్చు. ఇందులో కూడా ముఖ్యంగా మనకు సహజంగా దొరికే పేడలో ఉండే సూక్ష్మజీవులను వాటి సంతతిని అభివృద్ధి చేసి ఈ జీవామృతంలో ఎక్కువ శాతంలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఎరువుల్లో మనం రైతులు జీవామృతం వాడారో భూమిలో సహజంగానే ఉండే సూక్ష్మజీవుల సంతతి అధికంగా పెరిగి మొక్కకు పోషకాలు అందించడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మరి ఈ జీవన ఎరువులను వాడుకుంటే ఉపయోగం ఏమి అంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా భూమి యొక్క ఆరోగ్యం సారవంతం పెరుగుతుంది. అలాగే మనకేదైతే భూమి యొక్క అంటే మిత్ర పురుగులు కానీ సూక్ష్మజీవులు కానీ ఏవైతే ఉంటాయో వాటి సంతతి కూడా పెరుగుతుంటుంది. అలాగే క్రమక్రమంగా జీవన ఎరువుల యొక్క ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి రైతుకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జీవన ఎరువులతో పాటు జీవ నియంత్రణ పద్ధతులు, అంటే మనకు ఎప్పుడైతే ఎరువులతో పాటు రైతులు మనకు రకరకాల రసాయనాలు మనకు పురుగులు చంపడానికి వాడుతూ ఉంటారు, అంటే చీడపీడలను నివారించడానికి రసాయనిక పురుగు మందులను కూడా రైతులు అధికంగా ఉపయోగిస్తున్నారు. వాటికి బదులుగా జీవన నియంత్రణలు, అంటే చీడపీడలు పెరగకుండా

సహజ పద్ధతిలో కూడా తగ్గించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అందులో ముఖ్యమైన ప్రప్రదమైనది వేప నూనె. వేప నూనె గానీ వేపచెక్క గానీ, వేపచెక్క అయితేనేమో భూమిలో వేసుకుంటే, అలాగే వేప నూనె అయితే పిచికారీ చేసుకుంటాం, మనకు ఈ చీడపీడలు అనేవి పెరగకుండా ఉంటాయి. అలాగే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకొక ఫంగస్ మనకు ట్రైకోడర్మా విరిడే రెవిటరైజియం అనే ఫంగస్ లు మనకు, ఇవి కూడా మనకు జీవన నియంత్రణ దొరుకుతూ ఉంటాయి, మనకు బయోపెస్టిసైడ్ షాపుల్లో దొరుకుతుంటాయి. వీటిని కూడా మనకు సంతతి పెంచినట్టయితే మనకు ఏవైతే చీడను కలిగిస్తున్నాయో వాటి యొక్క శిలీంధ్రాన్ని తగ్గి మనకు మొక్కకు నాశనం చేసే శిలీంధ్రం కాకుండా మనకు మొక్కకు సహాయం చేసే శిలీంధ్రం పెరుగుతూ ఉంటది. అలాగే ఏవైతే మనకు మొక్క మీద మచ్చలు గాని, లేదంటే వాలిపోవడం గాని, లేదా ఎడుతెగులు గాని ఇలాంటి రోగాలు రాకుండా ఈ ట్రైకోడర్మా విరిడే గాని మెటారాజియం గాని ఇవి సహాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనందరికీ బాగా పరిచయం ఉన్నది బీటీ అంటే బాసిల్లస్ థురింజినెసిస్. ఈ బ్యాక్టీరియా కూడా మనకు ముఖ్యంగా మనకి ఏదైతే లద్దె పురుగులు ఉంటాయో ఈ లద్దె పురుగులను కూడా చంపే దాంట్లో మంచి భాగాన్ని మంచిగా సహాయపడుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ బాసిల్లస్ అనే బ్యాక్టీరియాను ఉపయోగించి దాని ద్వారా మనం దాని పంటపై పిచికారీ చేసుకుంటామో, ఎక్కడైతే మనకు లద్దె పురుగులతో లేదా ఆకుపై రంధ్రాలు చేసే పురుగులతో సమస్య ఉంటుందో అక్కడ మనకి ఆకు చుట్టు పురుగు లాంటి పురుగుల్ని ఇవి చంపగలుగుతాయి. తద్వారా మనకు రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా మనకు ఈ జీవ నియంత్రణ విధానం పనిచేస్తుంటది. అలాగే ఇంకొక రకం ఏంటి అంటే లింగాకర్షక బుట్టలు. అంటే ఏవైతే పురుగుల్లో ఈ లింగాకర్షక బుట్టలు గానీ, అలాగే లింగాకర్షక పేస్ట్ గానీ కూడా మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతుంది. వీటి ద్వారా మనకు ఏవైతే పురుగులు ఉంటాయో వాటి యొక్క మగ పురుగుల వాసన అందులో కలిగి ఉంటది కాబట్టి చీడ పంటపై ఆశిస్తుందో దాన్ని ముందుగానే సంతతి పెంచకుండా, దాని గుడ్లు పెట్టకుండా ఈ లింగాకర్షక బుట్టలు గాని, లింగాకర్షక లూర్స్ గాని ద్వారా పురుగును డైవర్ట్ చేసి అది గుడ్లు పెట్టకుండా చేయవచ్చు. సో తద్వారా ఈ లింగాకర్షక బుట్టలు గాని, లింగాకర్షక లూర్స్ గాని కూడా రైతులు జీవన రసాయనిక పద్ధతుల్లో వాడుకోవచ్చు. అలాగే సోలార్ ట్రాప్స్, ఈ సోలార్ ట్రాప్స్ వాడడం ద్వారా కూడా మనకు లైట్ కి ఈ పురుగులన్నీ కూడా ఆకర్షితమయ్యి రాత్రిపూట ఈ ట్రాప్స్ లో వచ్చి పడిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా కూడా మనకు పంటల్లో ఉన్న పురుగులను మనము అరికట్టవచ్చు. అలాగే జిగురు అట్టలు, అంటే జిగురు అట్టలు అంటే కూడా మనకు రైతులకు పరిచయమే. పసుపు రంగులో గాని, నీలం రంగులో గాని జిగురు పూసిన అట్టలను పొలాల్లో పెడుతున్నారు. ఈ అట్టలు వాడడం ద్వారా కూడా చాలా చక్కగా రకరకాల రసం పీల్చే పురుగులను మనం అరికట్టుకోవచ్చు. ఈ పురుగులన్నీ కూడా ఈ రంగుకి ఆకర్షితమయ్యి ఈ జిగురుకు వచ్చి అతుక్కుంటాయి. దీని ద్వారా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల యొక్క సంతతి అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనము పంటలోని చీడపీడలను తగ్గించుకోవచ్చు. కాబట్టి వీటి ద్వారా కూడా ఇవి ఖర్చు తక్కువ, పర్యావరణానికి రక్షిస్తుంటాయి, అలాగే మనకు రైతులకు రసాయనిక మందులు వాడకుండా తన ఆరోగ్యం ఖరాబ్ కాకుండా, అలాగే పంట ఉత్పత్తులు తిన్న వారి ఆరోగ్యం కాపాడకుండా కూడా రైతులు మనము రక్షించుకోవచ్చు. అలాగే రైతులు ఇంకా చూసుకున్నట్టయితే రకరకాల కషాయాలు కూడా తయారు చేస్తున్నారు. ఈ కషాయాలు కూడా మనకు ఏవైతే చీడపీడలు తగ్గించడానికి మంచిగా రసాయనిక పద్ధతులు మనకు సహాయపడుతున్నాయి. ఉదాహరణకు అగ్నిఅస్త్రం, తర్వాత దశపత్రి కషాయం, అలాంటి రకరకాల కషాయాలు కూడా రైతులు తయారు చేస్తున్నారు. వీటిని కూడా సేంద్రీయ వ్యవసాయంలో కూడా రైతులు వాడుకోవచ్చు.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ఇప్పుడు సమయం సరిగ్గా 7 గంటలు. శ్రోతలు ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ప్రసార విశేషాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో

0: కొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్ లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ రాత్రి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాసాల సాగు మరియు రకాల గురించి ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర రైతు యు రాజన్న గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ రవికుమార్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మీరు వింటారు అభిరుచి కార్యక్రమం. రాత్రి 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో జాతీయ వార్తలు. రాత్రి 9:00 ఆంగ్లంలో జాతీయ వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 10:00 మీరు వింటారు మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో జాతీయ వార్తలు. 11:05 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధను సమర్పిస్తారు డాక్టర్ డి పార్వతీదేవి గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయుష్ట కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రేపు ఉదయం 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం ఆర్మూర్ మండలం దేగామ గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. రేపు ఉదయం 9:00 హృదయ రాగాలు వింటారు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పుట్ట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో

0: సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలో జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాదసా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ్ చుకే హై ఉస్కే అలావే 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం, అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్.

0: సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పీఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్
1: నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటల 15 నిమిషాలు దాటి 20 సెకండ్లు.

పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో పశుగ్రాసాల సాగు మరియు రకాల గురించి ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర రైతు యు రాజన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ రవికుమార్.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి, పశుగ్రాసాల సాగు మరియు రకాల గురించి ఆర్మూర్ మండల ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర యు రాజన్న గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర యు రాజన్న గారు మనతో ఉన్నారు. పాడి పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజన్న గారు.
1: నమస్కారం అండి
0: రాజన్న గారు. ముఖ్యంగా పాడి గేదెల పోషణలో రైతు సోదరులు పశుగ్రాసాల పైన ఎట్లాంటి అవగాహన కలిగి ఉండాలంటారు?
1: పాడి గేదెల పైన పశుగ్రాసాల ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. పశు ఆరోగ్యంగా ఉండాలంటేనే పశుగ్రాసాలు, అంటే నిత్యము మనం ఎట్లయితే అన్నం తింటామో జీవనోపాధిగా చేసుకున్నాం, పశువుకు అదే జీవనోపాధి. అంటే దానిని రైతు తనకు అనుకూలంగా ఉన్న గేదెలను బట్టి, సపోజ్ ఆ రైతుకున్న భూమిని ఒక 10% అన్న తాను కేటాయించాలి పశుగ్రాసాల కోసం. మరి ఎలాంటి పశుగ్రాసాలు అంటే రైతు తనకున్న భూమి సారవంతాన్ని బట్టి ఆ పశుగ్రాసాలను ఎన్నుకోవాలి. రైతు తాను ఏ విధమైన పశుగ్రాసాలు ఎన్నుకున్నా రైతుకు నేను చెప్పేది ఒకటే, పశుగ్రాసాలు ధాన్యపు జాతి రకాలు మరియు పప్పు జాతి రకాలు. ఈ ధాన్యపు జాతి రకాలైనా పప్పు జాతి రకాలైనా ఏకవర్షికాలు మరియు బహువర్షికాలు ఉంటాయి. మళ్ళా పప్పు జాతి రకాల్లో కూడా ఏకవర్షికాలు బహువర్షికాలు ఉంటాయి. ఉదాహరణకు పప్పు జాతి రకం ఉన్నది. ఏకవర్షికాలు అంటే మనం అలసంద, పిల్లిపెసర, బార్సి తీసుకోవచ్చు. అదే బహువర్షికాలు ఉంటే లూసర్న, స్టైలు, ఫిల్టోస్, సీరోమ్, పశుగ్రాసాలు, ఈ విధంగా మళ్ళీ చెట్ల రూపంలో కూడా ఉంటాయి. చెట్ల రూపంలో అంటే సుబాబులు, అవిషేలు, ఎల్లుసర్న, ఏపీ దినసరి ఇట్లాంటి రకాల పశుగ్రాసాలు చెట్ల రూపంలో ఉంటాయి. అంటే రైతు తనకున్నదాన్ని బట్టి మార్చుకోవచ్చు. అదే ఇంకొకటి మనం ధాన్యపు రకం జాతి తీసుకుంటే దాంట్లో ఏకవర్షికాలు ఉంటాయి, బహువర్షికాలు ఉంటాయి. ఏకవర్షికాలు అంటే జొన్న రకాలు, పూసాచారి కావచ్చు, ఇంకా మొక్కజొన్న, సజ్జ ఇవన్నీ. అదే బహువర్షికాలు అంటే SB21 కావచ్చు, APBN2, CO1, CO2, CO3, CO4, ప్యారాగడ్డి ఇట్లాంటి రకాలన్నీ, గిన్నె గడ్డి, మాకుని, అంజన్ గడ్డి ఇట్లాంటి చాలా రకాల పశుగ్రాసాలు. ఇలా ఏది రైతు తనకు అనుకూలంగా మార్చుకుంటే అది. నేను చెప్పేది ఏంటంటే రైతు ఇంకా అంటే దాని దాణా పెడతాడు పశువులకు. అదే మనం ధాన్యపు రకము తీసుకుంటే దానా తక్కువ చేసుకోవచ్చు. అంటే మన ధాన్యపు రకాలు తీసుకుంటే అదే ఇప్పుడు మనం నేను చెప్పినట్టు అలసంద ఏకవర్షికాలు ఉన్నాయి. అలసంద అంటే దాని పూతకచ్చిన దశల పెళ్లి పెసర కావచ్చు, అలసందాలు ఇవి పూతకచ్చినప్పుడు కోసేస్తే ఈయన దాన ఖర్చును తగ్గించుకోవచ్చు. తనకు పాలకు వచ్చేటిది లాభమే కాదు. అసలుంటప్పుడు ఏం చేస్తాడు, తినకు అనుకూలంగా పాడి గేదకు దాన తక్కువ చేస్తంటే కాయజాతి పశుగ్రాసాల సైడ్ పోవచ్చు. ఆర్మూరు మండలంలో మొక్కజొన్న, జొన్న, సజ్జలు ఇలాంటి పంటలు వేస్తారు. అలాంటి పంటలు వేసిన తర్వాత పంట కోసుకున్న తర్వాతనే కోసి దానగా వాడతాడు. అసలుంటప్పుడు ఏం చేస్తాము, దాంట్లో పోషక విలువలన్నీ విత్తనాలకు వెళ్ళిపోతాయి, విత్తనం అవుతుంది కాబట్టి. ఈయన విత్తనం కాకుండా ముందే తీసి మేపుకున్నట్లయితే పోషక విలువలు ఎక్కువ అవుతాయి, అప్పుడు దాన ఖర్చు కూడా తగ్గుతుంది. అంటే రెండు రకాల రైతు తనకు అనుకూలంగా, భూమి ఎక్కువ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు, భూమి తక్కువ ఉండి ఉంటే పశుగ్రాసాలే ఏకవర్షికాలు బహువర్షికాలు అంటే. ఒక్కోసారి మనం ఏం చెప్తాం, సంవత్సరం కాలం పాటు పశుగ్రాసాలు తీసుకుంటే ఒక్కోసారి 2-3 కోతలు వచ్చే ఏకవర్షికాలు ఉంటాయి. అదే బహువర్షికాలు చూసుకున్నట్లయితే సంవత్సరానికి 4-5 కోతలు తీసుకోవచ్చు. అంటే రైతు ఇష్టం, నీటి సౌలతి మరియు భూసారం రెండింటినీ అనుసంధానం చేసుకొని ఏ విధంగా అయితే నా పశుగ్రాసాలు ఉంటాయి, మరి వర్షాధారమైతేనేమో గిన్నె గడ్డి లాంటి బహువర్షికాలు పెట్టుకోవచ్చు. ఈ రోజులలో

0: రైతుకు ఉమ్మడి భూములు లేకుండా అయిపోయినాయి. ఉమ్మడి భూములు లేవు. ఉమ్మడి భూములు లేవేసరికి నేను ఏ విధంగా నా పాడిగేదని పెంచాలని ఉన్నది, జీవనోపాధి లేదు, పాడిగేదని పెంచాలా, ఎట్లా పెంచాలా, అరిగడ్డ వేస్తేనే పాలు ఇవ్వదు కదా అనే ఆలోచనలో రైతు సతమతం అవుతున్నాడు ఈ రోజులలో. నేను కోరేది ఏంటంటే గ్రామస్థాయిలో చెరువులు ఉన్నాయి, చెరువు శిఖాలు ఉన్నాయి, చెరువు శిఖాలల్లా ఉమ్మడిగా అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు, గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు కావచ్చు, ఇట్లాంటి ఉమ్మడి కార్యక్రమాలు తీసి పాడి రైతులకు ఒక రకంగా ప్రోత్సాహకరం అందిస్తే ఆ గ్రామాలల్లోనే కల్తీ పాలును అరికట్టే విధంగా స్వచ్ఛమైన పాలును తీసుకోవచ్చు. అంటే పెంచేటోళ్లకు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే
1: అవును,
0: అట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటే భూమి లేని నిరుపేద రైతు కూడా పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతాడు అనేది నా ఆలోచన. అయితే పాడికి ఆధారం నేను పచ్చిమేతనే అనేది మనం చెప్పుకున్నాం. పాడికి ఆధారం పచ్చిమేతనే కాబట్టి పచ్చిమేత తోడు లేనిది పాడి లాభసాటి కాదు రైతుకు. ఇది అంతా ఎండుమేత అవుతుంది. ఇప్పుడు విత్తనాన్ని తీసుకున్న తర్వాత ఎండుమేత అవుతుంది. విత్తనం లేక ముందు కాయజాతి పశుగ్రసాలు అంటాం, ఏకవర్షికాలు బహువర్షికాలు ఇదంతా చెప్పిన సపరేట్ తన పొలంలో తనకున్నటువంటి భూమిలో ఒక 10% కేటాయిస్తే పాడి లాభసాటి అవుతుంది. కాబట్టి పచ్చిగడ్డి వేస్తే అన్ని రకాల పోషక విలువలు ఈ పశుగ్రాసాల ద్వారా వచ్చేస్తాయి. అది మాంసకృతులు కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు, పీచు పదార్థాలు కావచ్చు, ఇవన్నీ పశువు శరీరం లోపల సమపాలల్లా ఉన్నట్లయితే పశువు ఆరోగ్యంగా ఉంటుంది. పశువు ఆరోగ్యంగా ఉంటుంది అంటే స్వచ్ఛమైన పాలు పాలల్లో మనం కొలత తీసుకుంటే ఫ్యాట్ పర్సెంట్ తనకు అనుకూలంగా వస్తుంది, తాగిన వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి పశువు ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన పాలు వస్తుంది, అంటే ఎలాంటి అది లేకుండా. కాబట్టి మనం పశువుకు పచ్చిమేత, ఎండుగడ్డి, దహన అన్ని రకాలు ఉండాలి. అలా పిండి పదార్థాలు ఉండవు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, ఖనిజ లవణ మిశ్రమాలు అన్ని రకాల ఉన్నప్పుడే పశువు ఆరోగ్యంగా ఉంటుంది, రైతుకు మంచి పాల దిగుబడిని ఇస్తుంది, మంచిగా లాభసాటిగా ఉంటుంది, ఈతలు ఎక్కువ అయితుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆయనకు కూడా పెంచడం వల్ల ఒక లాభసాటిగా అవుతుంది. లేకుంటే అనారోగ్యాల బారిన పడి ఆయనకు ఈనిన తర్వాత 7 నెలలు పాలు ఇవ్వాలి కాబట్టి ఆ 7 నెలలు పాలు ఇవ్వక మధ్యలోనే ఏదో ఒక వ్యాధికి గురై పాల దిగుబడి తడిపోతుంది. ఇక ఆయనకు 7 నెలల పాల దిగుబడి ఇవ్వాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చిమేత పెంచాలి. పచ్చిమేతలు ఏం చేయాలి, అన్ని రకాల పోషక విలువలు ఉన్న పశుగ్రాసాలను ఆయన పెంచాలి. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, కాయజాతి, దాన ఇవన్నీ రకాల ఉంటేనే ఆయనకు లాభసాటి.
1: మరి రాజన్న గారు, సాధారణంగా చాలామంది యువకులకు పాడి గేదెలను పెంచాలనే ఆలోచన ఉంటుంది, మరి వారికి పశుగ్రాసాలు పెంచుకోవడానికి భూమి ఉండదు, మరి ఇట్లాంటి నిరుత్సాహ యువతకు కానివ్వండి, పాడి రైతులకు కానీ, మరి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి?
0: మీరు అడిగేది చాలా బాగుందండి. నిజమే, చాలా గ్రామాలల్లో నిరుపేద కూలీలు, నిరుపేద రైతులు ఉంటారు. అందరికీ భూమి ఉండాలని లేదు. భూమి వాల్యూ పెరిగింది అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళే కొంటారు, మిగతా వాళ్ళ కౌలుగా రూపంలో ఇస్తాడు. ఆయన కౌలు వేయాలన్నా ఎకరాని 20-30 వేల కౌలు వలుకుతుంది. అసలుంటప్పుడు ఆయన పంట పండియకుండా వీటి మీదనే అంటే అదవుతుంది. అంటే ఆయన నిరుపేద ఉన్నాడు, నేను పాడి పరిశ్రమ పెంచాలని ఉంటుంది. ఇప్పుడు మా గ్రామాలలో 100 రూపాయలకు లీటర్ అయింది చిక్కటి పాలు, కానీ చేయాలనుకుంటాడు, పాడి గేదెలు నేను పెంచాలా, కానీ ఎట్లా పెంచాలంటే వాళ్ళకు కూడా ఒక నేను చెప్పేది ఏంటంటే అలాంటి రైతులకు హైడ్రోఫోనిక్సిక్ గ్రీన్ హౌస్ యంత్రాలతో పెంచవచ్చండి. దాని ఉద్దేశం ఏంటంటే భూమి లేదు, భూమి లేకున్నా ట్రేల ద్వారా పెంచి ఒక 7 రోజులలోనే దాని ఒక 25-30 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే విధంగా తను చేసుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. మెయిన్ భూమి లేని రైతులకే ఈ విధంగా చేసుకొని పెంచవచ్చు. దాని నుంచి ఉపయోగం ఏంటంటే 7 రోజులంటే దానికి ఉన్న విత్తనం కూడా ఊడది, ఆ విత్తు కూడా ఊడిపోదు. ఆ విత్తు ఏరు రెండు కలిసి రెండుతోటి మనం పశువుకు 7 రోజులల్లో 20-35 సెంటీమీటర్ ఎత్తున పొడిగే పశుగ్రాసాన్ని మనం ఇచ్చినట్లయితే ఆ దాన ఏదైతే విత్తు ఊడిపోదన్న చూడు, పశువుకు దాన రూపంలో మనం పెట్టుకోవచ్చు. అది ఏరు దాన రెండు కలిసి ఉంటాయి కాబట్టి దాన ఖర్చును కూడా 50% తగ్గించుకోవచ్చు రైతు ఈ పద్ధతి ద్వారా. ఏది హైడ్రోపోనిక్స్ గ్రీన్ హౌస్ యంత్రాల ద్వారా, ఇది ఓన్లీ ట్రేల ద్వారానే. అట్లాంటి వాటికి అలవాటు పడ్డా, అట్లాంటి పద్ధతులు చేసినా రైతుకు చాలా మేలు, దాన ఖర్చులు తగ్గుతాయి. ఉదాహరణకు నేను ఒకటి చెప్పదలుచుకున్న ఏంటంటే రైతుకు ఒక 15

0: కేజీల మొక్కజొన్న ఉందండి, 15 కేజీల మొక్కజొన్న విత్తనాల ద్వారా 7 రోజులల్లా 240 కిలోల పసుగ్రాసాలు తీయచ్చు. 15 కిలోలు ఎటు, 240 కేజీల పచ్చిమేత ఎటు, అట్లా అంటే 7 రోజులే, వారం రోజులు. అట్లా వారం రోజులకు ఒక్కటి, అది ఓట్స్ విత్తనాలు కావచ్చు, బార్లీ విత్తనాలు కావచ్చు. బార్లీ విత్తనాలు అయితే 25 కేజీలకు 180 కేజీల పసుగ్రాసం తీసుకోవచ్చు. అదే ఒకవేళ ఓట్స్ విత్తనాలు అయితే 90 నుంచి 100 కేజీలు తీసుకోవచ్చు. అది 15 కేజీల ఓట్స్ విత్తనాలు అయితే, అంటే ఒక 15 కేజీల మొక్కజొన్న విత్తనాలకు 7 రోజులల్లా 240 కేజీల పసుగ్రాసం. 15 కేజీల ఓట్స్ విత్తనాలకైతే 90 నుంచి 100 కేజీలు అంటే పసుగ్రాసం. ఏమి లేదన్నా ఒక 50 కిలోల పచ్చిమీద అయితే మీ ఎండుగడ్డ వేసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఇది ఉపయోగమే కదా. మీతో ఎండుగడ్డ వేయచ్చు, లేకుంటే పశువు తిరిగి అక్కడక్కడ ఒడ్లో కొంటూ అక్కడ తిరిగి వచ్చి మేస్తుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇది సరిపోతుంది ఆయనకు మేత. ఇంట్లో ఏముంటుంది అంటే ఇంట్లో విటమిన్ ఏ, విటమిన్ ఈ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఈ సమృద్ధిగా ఉండడం వల్ల పశువు ఎదకు రావాలన్నా సరే టైంకు సూడి కట్టాలన్నా విటమిన్ ఏ విటమిన్ ఈ ప్రాధాన్యత చాలా ఉంటుంది. కాబట్టి అవి రెండు ఇలా పొందుతుంది. ఈ రెండు పొందడం వల్ల సకాలంలో రైతుకు చూడి గడుతుంది. అంటే చూడి కాలం ఎంత, 10 నెలలు, 2 నెలలు పట్టి పోతుంది. అసలుటప్పుడు ఈ విటమిన్ల ద్వారా మనం అందిస్తాం కాబట్టి ఆ 2 నెలల లోపల ఎదకత్తుంది. అంటే సంవత్సరానికి ఒక ఈత ఈనిన తర్వాత ఈనింది 7-8 నెలలు పాలిస్తుంది. ఇది సంవత్సరానికి ఒక ఈత అంటే మనకు ఎంత ఈత అవుతుంది సంవత్సరానికి ఒక ఈత అని అంటే పాడి పశువు ఆరోగ్యంగా ఉండాలంటే 10 ఈతలు అనుకో, ఎగ్జాంపుల్ 10 ఈతలు అంటే 10 గేదెలు పెడుతుంది మనకు. అంటే 10 గేదెలు పాడి పెండ ఇన్ని రకాల లాభాలు ఉన్నప్పుడు పాడి పరిశ్రమ అందరూ పెంచి రైతులు లాభపడాలని మనం కోరుకుందాం. ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు ఒక పాడి గేదెతో సమానం అంటాం. కాబట్టి ఒక ఎకరం భూమి ఉన్న రైతు పాడి గేదె పెంచినట్లయితే ఆ ఎకరం ఒక పాడి గేదె వేస్తే 2 ఎకరాలు ఆసామ అవుతాడు అనేది నేను కోరుకుంటాను. ఒక ఎకరం ఉన్న రైతు నిరాశ పడకన్నా మేము 10% పెట్టమంటున్నాం. అంటే ఇందా ఒక ఎకరం భూమి ఉన్నోళ్ళు, ఒక ఎకరం భూమి ఉన్నోళ్ళు ఒక 2-3 ఈసాలు నువ్వు పసుగ్రాసం చేసి మిగతా హైడ్రోపోనిక్స్ యంత్రాల ద్వారా నువ్వు చేస్తే నీ ఆదాయం ఎంత నువ్వు చూసుకో అనేది నేను రైతు సోదరులకు చెప్తున్నాను. ఆ ఆదాయాన్ని వేసుకుంటే నువ్వు నీ కుటుంబం ఆర్థికంగా లాభపడితే ఇటు ప్రభుత్వాలు లాభపడితే ఇటు సమాజం బాగుపడుతుంది. ప్రభుత్వాలు కూడా రైతుకు ఏ విధంగా మేము చేయుతనియాలది ఆలోచింపజేస్తుంది. కాబట్టి మీరు రైతు సోదరులు ప్రభుత్వ విధానాలను వాడుకొని రైతు సోదరులు ఆర్థికంగా నిలదొక్కాలని చెప్పేసి మీరు మీ కుటుంబాన్ని మీ పిల్లలను మంచి చదువులు చదివించి ఆర్థికంగా ఉండి సమాజంలో గౌరవప్రదంగా బతకాలని నేను కోరుకుంటాను.
1: మరి రాజన్న గారు, మీరు చెప్పిన విషయాలు మరి రైతు సోదరులు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా చాలామంది రైతులకు ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు పెంచుకుంటున్న పాడి గేదెలు ఒక దగ్గర ఉంటే వాళ్ళు పశుగ్రాసాలు పెంచే పొలం ఇంకొక దగ్గర ఉంటుంది. మరి ఈ దూరం వల్ల రైతులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారండి. మరి దీనికి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు?
0: నిజమేనండి, ఈ సమస్య గ్రామాలలో బాగానే ఉంది. మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుంది. గ్రౌండ్ లెవెల్ ఎద్దు వ్యవసాయం లేదు కాబట్టి, ఎద్దుతోటి వ్యవసాయ పని చేయట్లేదు కాబట్టి సన్న చిన్నకారు రైతులకు, ట్రాక్టర్ రైతు ఉండదు, పెద్ద రైతుకు ఉంటుంది. చిన్న రైతులు పెంచాలనుకున్నప్పుడు బైకుతోటి ట్రాలీ అంటే బైక్ ఉంటుంది కాబట్టి అటాచ్మెంటుగా. ఇప్పుడు కొందరు ఏం చెప్తారంటే రైతులు కూరగాయలు వండించేటప్పుడు ఒక 3-4 పెట్టెలు ఇటు 4-5 అటు 4-5 అట్లా కట్టుకొని పోయేసరికి ఒక ఆటోలో పోయేటంతా వెళ్ళిపోతుండే ఆయన తీసుకొని మార్కెట్కు. అసలప్పుడు నేను కోరిడిది ఏంటంటే అదే పద్ధతిలో రైతు బైకు ట్రాలీ అటాచ్మెంట్ చేసుకుంటే ఒక 10 పశువులకు అయ్యంత పశుగ్రాసాలు తీసుకురావచ్చు రోజు. అది ఎండుగడ్డి కావచ్చు, పచ్చిగడ్డి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే ఒక 2 ట్రిప్లు ఎక్కువ తిరగచ్చు. ఒకటేసారి రావాలనుకున్నప్పుడు ఆయన ఆ ట్రాలీ పద్ధతితోటి మనం చేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం కూడా పాడి గేదెలు ఇస్తుంది, కచ్చరము ఇవన్నీ కావాలని కోరుకునేది అప్పుడు. ఇవన్నీ కావాలి కదా మరి ఆయనకు, అంటే పశుగ్రాసాలు కోసుకురాలా చేయాలని. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే దానికోసం కేటాయించి ఒక 20 నుంచి 50 వేలు మనం పెట్టుకుంటే దానికోసం ప్రభుత్వం కూడా ఆలోచన చేయమని చెప్తున్నా నేను. ఎందుకంటే పాడి గేదెలు ఇచ్చుడే కాదు, పశుగ్రాసాల రవాణా కోసం కూడా ఇట్లాంటి ట్రాలీని ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే ఇంకా రైతు పాడి రైతులు ఇంకా కొంత ముందటికి వస్తారని నా ఆశ. అట్లా ప్రభుత్వం ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా, రైతు సోదరు కూడా అట్లా ఆలోచించమని. ఇప్పటికే చాలా గ్రామాలలో నేను తిరుగుతున్నా కాబట్టి కొన్ని కొన్ని డైరీ ఫారాలు విత్ ఇన్ 10-20 గేదెలు పెంచుకునేటోళ్ళు కూడా ట్రాలీతోటే తీసుకొస్తారు, ట్రాక్టరు

0: నెలల్లో పెట్టాల పెట్టుబడి, మళ్ళీ దానికి ఒక డ్రైవరు, అంతా కావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే బైక్ ట్రాలీ, బైక్ ట్రాలీ అంటే తోట దగ్గర దాకా వెళ్ళిపోతుంది, ఎక్కడికి పోతే అక్కడికి వెళ్తుంది, అక్కడ తీసుకొని రావచ్చు. ఆయన బైక్ ట్రాలీ తోటి ఇబ్బంది లేదు, పైకి ఎత్తి ట్రాక్టర్ పోయాల, ఇద్దరు లేబర్లు కాల, ఈయన ఒక్కడే వేసుకొని రావచ్చు, బైక్ నడిపించకపోవచ్చు, బైక్లు అంతా వేసుకొని రావచ్చు, ఒక లేబరే వేసుకోవచ్చు ఈ పని. అదే ట్రాక్టర్లో పోవాలంటే ఇద్దరు ముగ్గురు కావాలి.
1: అవును,
0: అట్లా ఇది ఒక్కళ్ళే వేసుకోవచ్చు బైక్ ట్రాలీ చుట్టి. ప్రభుత్వం అట్లా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. గ్రామాలలో కూడా ఈ విధమైనటువంటి బైక్ ట్రాలీ చుట్టి రవాణా సౌకర్యం కూడా రైతులే అలవాటు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇంకా కొంత ప్రోత్సహించి పాడి గేదెలను లోను పరంగా ఇస్తూనే దీన్ని కూడా వాళ్ళ కల్పిస్తే ఇంకా బాగుంటుంది అనేది నేను ప్రభుత్వానికి కానీ రైతులు కూడా అట్లా అలవాటు పడాలని కోరుకుంటూ ఈ పాడిని దూరం కావద్దని మళ్ళొకసారి రైతు సోదరులకు విన్నవించుకుంటున్నా. పాడికి దూరం అయితే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. రైతన్నకు నేను చెప్పేది ఒకటే, పాడికి దగ్గర అయితే మాత్రం స్నేహభావం పెరుగుతుంది. ఒక్క పాడి గేదె సపోజ్ తక్కువలన్నా ఒక 4 లీటర్ల పాడి గేదె ఉన్నది, ప్రొద్దున 4 సాయంత్రం 4 అంటే 8 లీటర్లు, 8 లీటర్లు ఒక ఆడికెలు ఎంతమందికి పోయగలుగుతాడు? హాఫ్ లీటర్ అంటే ఒక 20 మంది కన్నా నడుచుకుంటాడు, పాలును పంచేస్తాడు. పాలు పంచడం వల్ల వాళ్ళందరి రిలేషన్ పెరుగుతుంది, స్నేహభావము, వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమ మానవ సంబంధాలు ఎక్కువ బలపడతాయి. బలపడడం వల్ల ఏమవుతుంది? ఆర్థికపరమైనవి కావచ్చు, శుభకార్యములకు కావచ్చు, మంచి చెడ్డలకు కావచ్చు, అన్నిటికీ రిలేషన్షిప్ పెరుగుతుంది. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించాలంటే ఒక పాడితోటే సాధ్యం అనేది నేను గట్టిగా రైతు సోదరులకు చెప్పదలుచుకున్నాను. రైతు సోదరులు సలహాలు సూచనలు కావాలంటే నా ఫోన్ నంబర్ 9440843662 అండి.
1: రాజన్న గారి నంబర్ అండి 9440843662. మరి రాజన్న గారు, మీరు ఇచ్చిన సలహాలు రైతు సోదరులు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దీన్ని ఆలోచిస్తారని ఆశిద్దామండి. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు పశుగ్రాసాల గురించి అదేవిధంగా పెంపకం విషయంలో అదేవిధంగా రవాణా విషయంలో సలహాలు సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
1: ఇంతవరకు మీరు పశుగ్రాసాల సాగు మరియు రకాల గురించి ఆర్మూర్ మండల ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర యు రాజన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపడి నుంచి తేలికపడి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 28 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాల్లోని తేమ ఉదయం 84 నుంచి 87% మరియు మధ్యాహ్నం 57 నుంచి 66% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణం గురించి విశ్రాంత భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు తెలియజేసిన వివరాలు.
2: శ్రోతలందరికీ నమస్కారములు. భూగర్భ జలాల యొక్క లభ్యత, దాని యొక్క అవసరత ఎంతవరకు మనము సద్వినియోగం చేసుకుంటున్నాము అన్న దాంట్లో ముఖ్యంగా వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా మనము భద్రపరచుకుంటేనే భవిష్యత్తుకు మనకు పునాది మెట్లుగా ఉంటుందన్నది నా యొక్క మొదటి నిర్వచనంగా మీ ముందు ప్రస్తావన చేస్తూ ఉన్నా. వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారానే మనం చేయకపోతే రేపు ప్రొద్దున భవిష్యత్తులో మనకు ఎటువంటి ఆధారం లేకుండా మనము జీవన వృద్ధి సాగించాలన్నది నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఒక నినాదంతో మన ముందుకు తీసుకొని వస్తూ ఉంది. అది గత 3-4 సంవత్సరాల నుండి మనము దాన్ని పరిగణలోకి తీసుకుంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్, ఎక్కడ పడిన వర్షము అక్కడనే భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నది. భవిష్యత్తులో మనకు వర్షపు నీరు లేకుండా మనము భూగర్భ జలాల మీదనే ఆధారపడాలనంటే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింప చేయకుండా భూగర్భ జలాలను మనకు వెలికి

అనేది చాలా ఇబ్బందికరంగా రాను రాను భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి శూన్యమయ్యే పరిస్థితులు వస్తున్నవి. దీనిని మనము దృష్టిలో ఉంచుకొని మనము వర్షపు నీటిని మనము ఎంతవరకు భూగర్భంలోకి ఇంకింప చేయాలి అన్న ఒక మాట ద్వారా మనము మన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో దానివల్ల మనకు లాభం ఎంత, లాభాల వల్ల మనము భవిష్యత్తులో మనం ఎటువంటి నవ నిర్మాణాన్ని మనం నిర్మించుకోగలమన్న దాంట్లో మనకు ఆధారపడి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా నేను మనకు పడిన వర్షపాతం ఎంత, ఆ వర్షపాతము భూగర్భంలోకి మనం ఎంత శాతం వెళ్తున్నది, మనం ఎంత వాడుకుంటున్నాం అన్నది మూడు భాగాలుగా విభజిస్తే పడిన వర్షపాతము మన తెలంగాణ రాష్ట్రంలో రమారమి మనకు 900 నుండి 1000 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతము మనకు నమోదవుతా ఉంది ప్రతి సంవత్సరము. అదృష్టం వలన మనకు గత 3-4 సంవత్సరాలలో ఎక్సెస్ రెయిన్ మినిమము 10 నుండి 15% ఎక్సెస్ గా మనము పొందుకుంటూ అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ అన్నది మనము క్యుములేటివ్ గా మనము పరిగణలోకి తీసుకుంటే అది రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిందా భూగర్భంలోకి వెళ్ళిందా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రన్ ఆఫ్ ద్వారా వెళ్ళి మనం నష్టపోయిన ఆ యొక్క వర్షపాతాన్ని మనము ఏ విధంగా భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశము ప్రతి ఒక్కరు మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ యొక్క సమయంలో ఉన్నది. ఎందును బట్టి అనంటే భూగర్భంలో ప్రతి సంవత్సరము మనము ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నందువలన భూగర్భ జల వినియోగము దినదినము ఎక్కువగా ఉన్నందువలన భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి భూగర్భ జల మట్టము క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా కిందికి పోతా ఉన్నవి. ఒకసారి భూగర్భ జల మట్టము భూమిలో నుండి కిందికి మనకు పడిపోతా ఉన్నప్పుడు దానిలో నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఏ విధమైన నష్టం అంటే క్వాంటిటీ పరంగా మనం నష్టపోతున్నాం, క్వాలిటీ పరంగా కూడా మనం నష్టపోతున్నాం. క్వాంటిటీ పరంగా ఏ విధంగా నష్టపోతున్నామయ్యా అని అంటే మనము వర్షపు నీరును భూగర్భంలోకి పంపకపోతే భూగర్భంలో ఉన్న స్టాటిక్ రిసోర్స్ అంతా వాడినందు వలన క్వాలిటీ కూడా దెబ్బతింటా ఉన్నది అన్నది మొదటిగా. రెండవదిగా ఉన్న నీటిని మనము క్రమంగా వాడుకుంటా ఉంటే నీటి మట్టాలు పడిపోయి లభ్యత అనేది మనకు తక్కువైపోయి అధిక వినియోగంలో మనం ముందుంటున్నాం అన్నది తేట తెల్లంగా మనకు అర్థమవుతా ఉండేది. ఈ రెండింటిని క్వాలిటీ క్వాంటిటీని అధిగమించాలి అని అంటే ఒకటే మనకు నిర్దిష్టమైన మార్గం ఉన్నది, అదే భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణమే. ఇంకుడు గుంతల నిర్మాణము అన్న దాంట్లో ఏ విధమైన సాంకేతికతను అమలు పరచాలి అనంటే రీఛార్జి పిట్స్ ఉన్నాయి, రీఛార్జి ట్రెంచెస్ ఉన్నాయి, రీఛార్జి వెల్స్ ఉన్నాయి, రీఛార్జ్ షాఫ్ట్స్ ఉన్నాయి, రీఛార్జ్ త్రూ అబండన్ వెల్స్ ఉన్నవి, నాలా బండ్స్, చెక్ డ్యామ్స్, గల్లీ ప్లగ్స్, పర్క్యులేషన్ ట్యాంక్స్ విత్ రీఛార్జ్ వెల్స్, ఇవన్నీ చాలా రకాలున్నాయి. ఇన్ని రకాలైన ఆర్టిఫిషియల్గా కట్టడాలు కట్టి ఈ యొక్క పడిన వర్షపాతము అది ఎక్సెస్ పడ్డ పర్ డే లేకపోతే తక్కువ పడినా కానీ ఆ యొక్క ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి పయనించకుండా మనం అరికట్టడవలసిన కట్టడమే ఈ యొక్క రీఛార్జ్ స్ట్రక్చర్ అని అంటాం. అంటే ఒక కట్టడము, ఆ కట్టడం అనేది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడము, అడ్డుకట్ట వేసిన దాని నీటిని ఆ యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయవలసిందిగా మనం అనుకుంటా ఉన్నాం. ఇన్ని రకాలైన స్ట్రక్చర్స్ ఉన్నందువలన మన ప్రాంతాన్ని బట్టి మనము ఆ యొక్క స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం అర్బన్ ఏరియాలలో ఉన్నాం, అర్బన్ ఏరియాలలో ఉంటే మనకు 20 mm పర్ డే వర్షపాతము నమోదైతే దాంట్లో పడినది మనకు దరిదాపుగా 80%, 40% ఎవాపరేషన్, 40% రన్ ఆఫ్, 20% మాత్రమే భూగర్భంలోకి మనకు అత్యధికంగా వెళ్ళగలిగే అవకాశం ఉంది. అంటే 20% వెళ్ళగలుగుతుంది నార్మల్ కండిషన్లలో. అంటే మనము ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటే ఈ ఎవాపరేషన్ లో ఉన్నదైనా కానీ రన్ ఆఫ్ లో ఉన్నదైనా కానీ ఆ 20 mm పడిన ఆ దినానికి ఆ మొత్తము భూగర్భంలోకి పంపడానికి మనకు చాలా వరకు కొంత ప్రయత్నము అనేది మనం చేయవలసిన సందర్భము ఆసన్నమైనదని నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. దీని వలన మనము 20 mm పడిన రెయిన్ఫాల్ అనంటే కొంతవరకు ఈ విధంగా ఉంటుంది. గత 5-6 సంవత్సరాలలో మనము అనుభవపూర్వకంగా ఏమి అనుభవించాము అనంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా వర్షపాతము పడి ఎక్కువగా రన్ ఆఫ్ అయిపోయి అది మనము పొందలేకపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో చేయవలసినది ఆ యొక్క ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన సందర్భాలలో అత్యధికమైన కట్టడాలు మన ప్రాంతంలోనే కట్టుకుంటే రన్ ఆఫ్ ఈ విధంగా నియంత్రించడం వలన మనకు సాయిల్ ఎరోజన్ అనేది మనము నియంత్రించడం, ఎక్కడైనా కానీ ఫ్లడ్

0: ఇస్తేనే భావితరాలకు భవిష్యత్తు అనేది ఉంటుందన్నది నేను గట్టిగా చెప్పగలను. ఏ విధంగా మనము భూగర్భముల్లోకి పడిన వర్షపాతాన్ని ఇంకింపజేసిన విధానాలు ఇన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటే, ఆ స్ట్రక్చర్స్ అర్బన్ ఏరియాలలో మనము ఎక్కువగా రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటి రకరకాలమైన నిర్మాణ కట్టడాలను మనము భద్రపరచుకునేదానికి అవసరంగా ఉంటుంది మనకు. అంతేకాదు రూరల్ ప్రాంతము అగ్రికల్చరు ఏరియాలు లేదా గ్రామాలలో మనకు ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంటుంది, అంటే సిమెంటింగ్ కాకుండా ఉన్న ప్రాంతాలలో మనము ఎక్కువగా కట్టడాలలో మనము పొలాలలో మనకు దున్నేది ఏటవాళ్ళకు అడ్డంగా సాలులు దున్నితే రన్ఆఫ్ అనేది కొంతవరకు నియంత్రించిన వారమైతాము, రీఛార్జి అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా జరిగినంత దాని యొక్క ఫలితం వలన మనకు మంచిగా ఆ యొక్క క్రాప్స్ పండడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏరియాలలో పడిన వర్షపాతాన్ని 80% వరకు మన భూగర్భంలోకి పంపించగల శక్తి మనకు ఉంటే ఆ ప్రాంతమంతా భూగర్భజల మట్టము అతి తక్కువ లోతులో మనకు భూగర్భజల మట్టము అందుబాటులోకి ఉంటున్నదన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. భూగర్భజల మట్టము ప్రతి సంవత్సరము దాదాపుగా 1 మీటర్ నుండి 1.5 మీటర్ కిందికి పడిపోవడానికి భూగర్భ జలాల మీద ఒత్తిడి అన్నది మనము ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తెరగాలి. కావున భూగర్భ జలాల యొక్క విశిష్ట ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి అని అంటే, కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన క్యాచ్ ద రెయిన్ వేరెవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ అనే నినాదాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా ప్రతి పౌరుడు ప్రతి భూగర్భ జల వినియోగదారుడు ఆయా పట్టణ ప్రాంతాలలో సహకారంగా పట్టణ ప్రాంతాలలో సోప్ పిట్స్, రీఛార్జ్ హార్వెస్టింగ్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, గ్రామీణ ప్రాంతాలలో రైతులైతే డగ్అవుట్ ఫామ్ పాండ్స్ చిన్న నిర్మాణం చేసుకొని ఒక ఉపరితలములో ఉన్న సాయిల్ నమూనాను బట్టి నల్లమట్టి రేగడ్లలో కొంత వెళ్తున్నది, ఎరుపు నీళ్లలో అంటే 18% భూగర్భ జలాలను ఇంకింపజేయడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవాలన్నదే మనకు ఉద్దేశంగా. దీనిని వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయన్నది మీరు గుర్తెరగాలని, కలుషితమైన నీటిని మనము దాన్ని వచ్చిన వర్షపాతము అందులోకి భూగర్భంలోకి స్వచ్ఛంగా ఉంచి మనము భావితరాలకు మంచి సంపదను అందించిన వారమైతాం అన్నది ఇంకొక పాయింట్గా మీరు గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము పడిన వర్షపాతము ఒక రోజుకు 20 mm పడిన దాన్ని రూఫ్ వాటర్ వర్షాకాలము మనకు ప్రారంభమైనది ఎల్లుండి నుండి మనం కొంతవరకు గెట్టెక్కిన వారంగా ఉంటున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు సమృద్ధిగా గత జూలై మాసంలో ప్రతి ఇండివిజువల్ గా అయినా కానీ కమ్యూనిటీగా అయినా కానీ ఎన్జిఓ నిదాదంతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా మీరందరూ కృషి చేస్తారన్నది శ్రోతలందరికీ నేను వినిపిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: మీరు ఇంతవరకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాసాల సాగు మరియు రకాల గురించి ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర యు రాజన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ రవికుమార్. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: మిషన్ స్టార్టప్ జెనసిస్ పథకం. ఈ అంశం గురించి అలెప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా

0: స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
0: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్ మండలాల్లో అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు, అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్, వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో

0: ఇప్పటి వరకు ఒక ఒక వన్ ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఏఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మైటీ జెనసిస్ కింద ఈఏఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహో మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఏఆర్ ఇంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత, అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు.

0: క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్లే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అనేటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీట్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 వాళ్ళకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీత్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహీరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:00 ఇప్పుడు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8:00 దాటి 20 సెకండ్లు. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట దళపతి చిత్రంలోనిది. ఈ సినిమాలోని పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత వీరందరి కోరికపై దళపతి సినిమాలోని ఈ పాట.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తగ్గు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ జాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, కలీలవాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
0: శ్రోతలకు గమనిక, ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక, ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రెఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
5: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
7: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz. మీరు వింటున్నారు 103.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు వినబోయే పాట చిత్రం రైతు బిడ్డ. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్చారి, సన్నీచారి, చిన్న, బాబు వీరందరి కోరికపై ఈ పాట.
8: దిక్కులను చూసే

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా

0: కార్పొరేట్ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మణిపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డాక్టర్ డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక, ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్న ఈ పాట చిత్రం పులిబిడ్డ. ఈ పాటను కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల నుండి వేముల రాజేశ్వర్, రాధ, వేముల రాజశేఖర్, గౌతమి, శ్రీనిధి, బొమ్మకంటి రామకృష్ణ, లత, నవ్యశ్రీ, వేదశ్రీ, జయంత్, వేముల ప్రసాద్ వీరందరి కోరికపై ఈ పాట.

0: Dr. Rajendra Prasad Budra.
1: ఊపిరితిత్తుల ఆస్తమా అలర్జీ.
0: బ్రాంకోస్కోపీ, థెరపోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ బుద్ర రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు.
1: ద్వారకా నగర్ నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: డైమండ్ షాప్,
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
1: రెడ్ బెడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: డైమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
3: శ్రోతలకు గమనిక, ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె వ్యాధులు, గుండె కవాటాలలో సమస్యల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్, ఆకాశవాణి నిజామాబాద్.
3: అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట చిత్రం నమ్మిన బంటు. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి

దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శ్రీ శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరూ కోరుతున్నారు.

మీరింతవరకు అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. శ్రోతలు లలిత గీతాలు వింటారు.

0: కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తగ్గు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: నీకు అడ్మిషన్ వచ్చింది కానీ నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000-15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తగ్గు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఈనాటి లలిత గీతాల కార్యక్రమం ఇక్కడ ముగుస్తుంది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు విన్న ఆ పాట మరపురాని కథ సినిమాలోనిది. ఇప్పుడు వినబోయే పాట మాయదారి మల్లిగాడు సినిమాలోనిది.

మీరు విన్న ఆ పాట మేనకోడలు సినిమాలోనిది. ఈనాటి మధుర గీతాల్లో మీరు చివరగా వినబోయే పాట చిత్రం ధనమా దైవమా.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.